ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జులై నెల 18వ తేదీ శనివారం. ఎఫ్ఎం బ్యాండ్ 100.2 మెగాహెడ్స్ పై, ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఇయాలటి ప్రసారాలు ప్రారంభం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6 గంటలుగా వస్తుంది. మరికొద్ది సేపట్లో హిందీలో వార్తలు, ఆ వెంటనే 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం. ఇయాలటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ గానామృతం వింటారు.

ఇప్పటి వరకు మీరు శ్రీ వెంకటేశ గానామృతం విన్నారు. ఇంతటితో ఇయలటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఇక మళ్ళా రేపొద్దుగల్లా 6:10 ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీరామచంద్ర సుప్రభాతం, ఇంకా కొన్ని క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఈ అలటి కార్యక్రమాలు గిప్పర్సంది రాత్రి 11 గంటల దాకా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం.

ఇయల పొదుగల్ల 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 13వ భాగంలో ఎంఎల్ వసంతకుమారి గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.

పొజమటు 5:30 కతిందాం పిల్లల కోసంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి మోసానికి మోసం కథ ఇంకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి తప్పుడు సలహా కథలింటారు. యువవాణి యువజనుల కార్యక్రమంలో పొజ్జమట 5:45 స్ఫూర్తికి స్ఫూర్తి. బీటెక్ చదువుతూ ప్లేస్మెంట్ పొందిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పర్తాడే స్ఫూర్తితో ముచ్చటింటారు. ఇక ముచ్చట పెట్టింది జీ జ్యోతి.

తప్పు జమటు ఆరుగుట్టే 20 నిమిషాలకు ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ 6వ భాగం వింటారు మన పురాణాలు కార్యక్రమంలో.

పొజమటు 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కె. లక్ష్మీ బృందం పాడిన సుందర చైతన్య భజనలు 3వ భాగం వింటారు.

ఇక రాత్రి 7:15 వచ్చే కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఎరువుల వాడకంలో పాటించవలసిన జాగ్రత్తలు గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతి ప్రసంగం, ఇంకా రైతు అంతరంగంలో వరి మక్క పంటల సాగు అనుభవాలు గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం బెల్లాల గ్రామానికి చెందిన రైతు ఎండపల్లి వెంకన్నతో ముచ్చటయింటారు.

పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 14వ భాగంలో డికే పట్టమ్మల్ గురించిన విశేషాలు వింటారు. రాత్రి 9:30 నిమిషాలకు రచన పఠనం ఎస్ రాజవర్ధన్.

రాత్రి 9:45 షామే గజల్ కార్యక్రమంలో హరిహరన్ పాడిన గజల్లు మూడవ భాగం వింటారు. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఉంటది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇక గివే కాకుండా పొద్దుగల 8:45 చే సింగిడీలా, పొజమాట 5:00 చే మాట చెప్పుర్రి పాట ఇనుండ్రిలా, రాత్రి 8:00 చే ఉషారులా మీకు నచ్చిన మీరు మెచ్చిన సినీ గేయాలతో పాటు రాత్రి 10:30 చే మధురిమల హాయైన పాత కొత్త పాటల్ని వింటారు.

ఇక ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండి

0: பழம் கொஞ்சம் கிடைக்கும். ఆకాశవాణి నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్ర నుంచి రిలే.
1: కొద్ది క్షణాల్లో

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం గుడివాడ పట్టణంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజావేదిక సమావేశంలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం యలవర్తి గ్రౌండ్స్లో టీడీపీ స్థానిక నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారని అధికారులు వెల్లడించారు. తెలంగాణ భాషా వైభవానికి ప్రతీకగా నిలిచిన కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఈరోజు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. 3.95 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అంధ్యశ్రీ స్మృతివనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అంధ్యశ్రీ సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించడంతో పాటు తెలంగాణ భాష సంస్కృతి సాహిత్య వైభవాన్ని ప్రతిబింబించే కేంద్రంగా ఈ స్మృతివనాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్నినో ప్రభావంతో రాష్టంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రాష్టంలో నెలకొన్న పరిస్థితిని అధ్యయనం చేసి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం తీర్మానించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయుల సమావేశంలో వెల్లడిస్తూ వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించిందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ప్రైమరీ స్కూల్ అనే పిల్లల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వరకు కూడా ఇవన్నీ అందించడం జరిగింది. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమాన్ని పెద్దపీట వేస్తా ఉంది. ప్రతి హాస్టల్ కి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఇస్తే స్వాంతన పథకం ద్వారా ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం. అదేవిధంగా ఆర్ఫన్స్ గా ఉన్నటువంటి పిల్లల కోసం అనురాగం పథకం ద్వారా

0: పిల్లలకి హాలిడేస్ అండగా ఉంటున్నాం. వాళ్ళ సంక్షేమంతో పాటు ఐఐటి ఎన్ఐటి సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ లో 3 ఎక్సలెన్సీ సెంటర్లు, ట్రైబల్ వెల్ఫేర్ లో 1 ఎక్సలెన్సీ సెంటర్, బీసీ వెల్ఫేర్ లో 2 ఎక్సలెన్సీ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ లో కార్పొరేట్ విద్య అందించడం జరిగింది.
1: రొయ్యల మేత తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలను నియంత్రించేందుకు కేంద్రం విధానపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రితో నిన్న సమావేశమైన ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఉత్పత్తిదారుల సమన్వయ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వాలని కోరారు. పొగాకు ఉత్పత్తులపై పన్నుభారం తగ్గించి రైతులను తక్షణం ఆదుకోవాలని, రాయలసీమ సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ది ప్రణాళికకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. అలాగే రిలయన్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 14 కోట్ల 14 లక్షల రూపాయల వివిధ అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
2: అమృత్ 2.0 పథకం ద్వారా 2,50,000 లీటర్ల వాటర్ పైప్ లైన్ ప్లస్ రిజర్వాయర్ వర్క్స్ శాంక్షన్ అవటం, ఎక్కడా నీటి కరువు లేకుండా టౌన్ లో చేసేందుకు 13.40 కోట్ల ఈ శాంక్షన్స్ సరిపోద్దని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా వివిధ రోడ్లు కూడా ప్రారంభోత్సవానికి నోచుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నిధుల ద్వారా 12.35 లక్షల సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమంతో పాటు పెట్టుబడులు రావటం చూస్తా ఉన్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నదుల అనుసంధానం, పూర్వోదయ ప్రాజెక్టు, రొయ్యల మేత ధరల తగ్గింపు వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంటు సభ్యులకు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల అజెండాపై ముఖ్యమంత్రి పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్లుపై సమగ్ర అధ్యయనం చేసి పార్లమెంటులో చర్చించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్లు, ఆర్థిక వ్యవసాయ విధానాలు, ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగం, వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళలు, చేనేత వారసత్వాన్ని ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని బాబా కరక్ సింగ్ మార్గ్లో ఆధునీకరించిన లేపాక్షి హస్తకళల ఎంపోరియంను ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో హస్తకళలు, చేనేత రంగాల అభివృద్దికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లేపాక్షి దుకాణాలతో పాటు హైదరాబాద్, కోల్కతా, న్యూఢిల్లీల్లో సంస్థ దుకాణాలను నిర్వహిస్తూ వేలాది మంది కళాకారులకు మార్కెట్ అవకాశాలు, స్థిరమైన జీవనోపాధి కల్పిస్తోందని చెప్పారు. దేశీయంగా యూరియా కొరతను పూర్తిగా అధిగమించి విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం యూరియా కోసం జాతీయ పెట్టుబడి విధానం ఎన్ఐపియుకి ఆమోదం తెలిపిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విధానంతో దేశంలో గ్యాస్ ఆధారిత యూరియా తయారీ యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేసి ఎరువుల రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్లలో పర్యావరణ హితమైన అత్యాధునిక గ్యాస్ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. దీనివల్ల యూరియా కొరత లేకుండా రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. తమిళనాడు, దక్షిణ ఆంధ్ర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా.

0: ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని ఆమె వెల్లడిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ద్రోపవర్ణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక పునీత త్రిపాఠి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హ్యః సాయంకాలే పంజాబస్య జాలంధర నగరాత్ ఆభాసీయ మాధ్యమేన దేశస్య వింశతి రాజ్యేషు పునర్వికసితానాం పంచసప్తతి రేలస్థానకానాం ఉద్ఘాటనం అకరోత్. ఏతేషాం స్థానకానాం అమృత్ భారత్ స్థానక యోజనాయాః అంతర్గతం ఆధునికీకరణం జాతం. ఏషా యోజనా విశ్వస్య బృహత్తమాసు స్థానక పునర్వికాస యోజనాసు అన్యతమాస్తి. ప్రాయః 77,500,000,000,000 రూప్యకాణాం వ్యయేన వికసితాని ఏతాని స్థానకాని యాత్రిసౌవిధ్యైః సమలంకృతాని సంతి. పునర్వికసితేషు స్థానకేషు పంజాబస్య జాలంధర్ క్యాంట్, ఎస్ఏఎస్ నగరం, శ్రీ ముక్తసర్ సాహిబ్, శ్రీ ఆనందపుర సాహిబ్ ఇత్యేతేషాం స్థానకానాం సమావేశః అస్తి. తదతిరిక్తం గుజరాత్, ఒడిషా, దక్షిణ రేల్ క్షేత్రాణాం అనేకాని స్థానకాని అపి అత్ర సమ్మిళితాని సంతి. అస్మినవసరే ప్రధానమంత్రి కరటోలీ అంబాలా రేలసేవాం, అమృత్సర్ వారాణసీ సంత రవిదాస్ ఎక్స్ప్రెస్ చేత్యేతాభ్యాం హరితధ్వజం ప్రదర్శితవాన్. ह्यः जालंधरे प्रधानमंत्रिणा लोकार्पितानि राष्ट्राय समर्पितानि च एतानि पुनर्विकसितानि स्थानकानि एते द्वे रेलसेवे च रेलमार्गावसंरचना परियोजनानां भागाः सन्ति. एतासां परियोजनानां व्ययः 77,500,000,000 रूप्यकाधिकः अस्ति. అవసరేస్మిన్ ప్రధానమంత్రి అవదత్ యత్ పంచసప్తతి పునర్వికసిత రేలస్థానకానాం ఉద్ఘాటనం భారతీయ రేల విభాగస్య విగతేషు కతిపయ వర్షేషు అభవత్ తీవ్ర పరివర్తనస్య ద్యోతకం చ అస్తి.
3: केंद्र की भाजपा सरकार की भी प्राथमिकता है भारत के हर नागरिक की सेवा, भारत के हर नागरिक का जीवन आसान बनाना और उसे आगे बढ़ने के लिए नए नए अवसर उपलब्ध कराना, और इसलिए हम नागरिक देवो भव इस मंत्र पर चल रहे हैं. गरीब हो, मिडिल क्लास हो, ऐसे हर परिवार को बेस्ट से बेस्ट सुविधा मिले, ये हमारा प्रयास है. और नागरिक देवो भव का ये भाव हमारे काम में दिखता है.
2: పూర్వాన్నే ఏవ ప్రధానమంత్రి హర్యాణా రాజ్యస్య జింద్ రేలస్థానకాత్ భారతస్య ప్రథమాయ హైడ్రోజన్ ఇత్యనేన చాలిత రేలయానాయ అపి హరితధ్వజం ప్రదర్శితవాన్. ఏతత్ రేలయానం జింద్ సోనిపత్ రేలస్థానకయోః మధ్యే సంచరిష్యతి. అథ 91 కిలోమీటర్మితా దూరతా ప్రాయః ద్విహోరాయాం పూర్ణం కరిష్యతి. వాణిజ్య ఉద్యోగమంత్రి పీయూష గోయలః హ్యః ఎస్టోనియా దేశస్య రాజధాని

0: ఆకాశవాణి శ్రీ డి రాజ్ కుమార్ అందించిన కామారెడ్డి జిల్లా సమాచార లేఖ వింటారు.
1: కామారెడ్డి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా చేపడుతున్న స్వయం ఉపాధి కార్యక్రమాలు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. గాంధారిలో చిమన్ చావలి బేకరీ యూనిట్ సందర్శించారు. స్వయం ఉపాధిలో విజయవంతంగా ముందుకు సాగుతున్న మహిళా పారిశ్రామికవేత్తను అభినందించారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆదర్శ మహిళా పారిశ్రామికవేత్తగా నిలిచిన అస్మా బేగం తరహాలో ఇతర మహిళలు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సాగుతోంది. ఈ నెల 20వ తేదీ లోపు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని కలెక్టర్ కోరారు. గ్రామాల్లో అవగాహన కల్పించి ప్రజల నుంచి ఫారాలు సేకరించే ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఖాళీగా అంగన్వాడీ టీచర్ సహాయకురాళ్ల 190 ఖాళీల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రసన్న తెలిపారు. బాన్సువాడ, దోమకొండ, కామారెడ్డి, మద్నూర్, ఎల్లారెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 2 కేటగిరీల్లో 95 వంతుల ఖాళీలున్నాయి. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 1వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. నిజాం సాగర్ సమీపంలో 9.90 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఎకో టూరిజం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న కాటేజీలు, లగ్జరీ సూట్లు, డీలక్స్ గదులు తనిఖీ చేశారు. ఈ ప్రాజెక్టులో 7 డీలక్స్ గదులు, 10 సూట్ల నిర్మాణం జరుగుతుంది. విద్య, వైద్యం, క్రీడలు, సాగునీరు, పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్దిలో కామారెడ్డి నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపేలా కృషి చేస్తారని ప్రభుత్వ సలహాదారు షబ్బీరలి చెప్పారు. తాను చదువుకున్న కామారెడ్డి పాఠశాల అభివృద్దికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ నిధులతో పాఠశాలలో ఆధునిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి తెలిపారు. ఈ మేరకు పండ్లు, పూలు, కూరగాయలు, ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ తో పాటు పలు పథకాల కింద ఆకర్షణీయమైన రాయితీలు ప్రకటించిందని వివరించారు. బిందు సేద్యం, పండ్ల తోటలు, కూరగాయల సాగు కోసం అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ఎకరానికి 22,518 రూపాయలు, బిందు సాగుతో పాటు ఎరువులు, పురుగు మందులకు ఏడాదికి 4,200 రూపాయల రాయితీ లభిస్తుందని చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్, అరటి, బొప్పాయి, మామిడి, నిమ్మ, జామతో పాటు పూల సాగుకు 40%, కూరగాయల పందిళ్ల ఏర్పాటుకు 50%, బిందు సేద్యం పరికరాలపై ఎస్సీ ఎస్టీ రైతులకు 90%, బీసీ రైతులకు 80%, ఇతర రైతులకు 70% రాయితీ వర్తిస్తుంది. ఆసక్తిగల రైతులు సంబంధిత మండల ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రేబీస్ వ్యాధికి చికిత్స లేదని, నివారణ దానికి ఏకైక మార్గమని జిల్లా పశు వైద్య పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ తెలిపారు. ఓల్డ్ జునోసిస్ డేను పురస్కరించుకుని కామారెడ్డి ఏరియా పశు వైద్యశాలలో శునకాలకు యాంటీ రేబీస్ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జునోసిస్ వ్యాధులంటే జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధులను వివరించారు. ముఖ్యంగా జినోటిక్ వ్యాధుల్లో రేబీస్, ఆంథ్రాక్స్, టీబీ, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులున్నాయని, కుక్కలు, పిల్లులు, కోతులు వంటి జంతువుల కాట్లు, గాయాల ద్వారా రేబీస్ మనుషులకు సంక్రమించే ప్రమాదం ఉందన్నారు. ఇది ఒక ప్రాణాంతక వ్యాధిని, లక్షణాలు కనిపించాక చికిత్స కష్టమని చెప్పారు. అందువల్ల ముందస్తు నివారణ చర్యలే దీనికి అత్యంత ప్రభావవంతమైన మార్గమని పేర్కొన్నారు. యువతను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. ప్రతి పౌరుడు చట్టాలు గౌరవిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో

0: పోలీసులకు సహకరించాలని కోరారు. కామారెడ్డి పట్టణంలో రాజీవ్నగర్ కాలనీ పోలీసు అధికారులు సిబ్బంది నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో మాట్లాడుతూ, పోలీసులు ప్రజల మధ్య విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయటం, నేరాల నివారణలో ప్రజలను భాగస్వాములు చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రజలను ఆకర్షించేలా లక్కీ డ్రాలు ఇతర స్కీమ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. సదాశివనగర్ చెందిన వ్యక్తి తన 19 గుంటల భూమిని లక్కీ డ్రా ద్వారా విక్రయిస్తానంటూ ఒక్కో వ్యక్తి నుంచి నగదు వసూలు చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ఈ చర్యకు పాల్పడినట్టుగా గుర్తించిన పోలీసులు లక్కీ డ్రాకు సంబంధించిన పత్రాలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువకులు మోసగించిన వ్యక్తిని మాచారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 45,000 రూపాయల నగదు, బాధితులకు చెందిన 3 పాస్పోర్ట్లు, మొబైల్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నామని కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. రష్యాలో వర్క్ పర్మిట్ వీసాలు ఇప్పిస్తామని నమ్మించి 9.37 లక్షలు వసూలు చేసి నకిలీ వర్క్ పర్మిట్ వీసాలు ఇచ్చినట్టుగా ఒక బాధితుడు ఫిర్యాదు చేశారు.
1: శ్రీ డి రాజ్కుమార్ అందించిన కామారెడ్డి జిల్లా సమాచారాలకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 7:05.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు గత దశాబ్దంలో సాధించిన పరివర్తనను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రత పరిస్థితిని సమీక్షిస్తారు. 95 కోట్ల మందితో కూడిన మన ఓటర్ల జాబితా మన దేశ ప్రజాస్వామ్య చరిత్రకు ఒక సజీవ పత్రమని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు ఈరోజు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం పంజాబ్లోని జలంధర్ నుండి 20 రాష్ట్రాల వ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 75 అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేషన్ పునరాభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటైన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ స్టేషన్లను ఆధునికీకరించారు. సుమారు 1570 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లను ఆధునిక ప్రయాణికుల అనుకూల సదుపాయాలు కల కేంద్రాలుగా మార్చారు. విరాసత్ భీ వికాస్ భీ అనే స్ఫూర్తితో పునరాభివృద్ధి చేసిన ఈ స్టేషన్లలో స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పాన్ని ప్రతిబింబించే అంశాలు చేర్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, పునరాభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవం గత అనేక సంవత్సరాలుగా భారతీయ రైల్వే సాధించిన వేగవంతమైన పరివర్తనను ప్రతిబింబిస్తోందని అన్నారు.
3: बीते वर्षों में भाजपा सरकार ने स्थितियों को बदलना शुरू किया. आज पूरे देश में रेलवे स्टेशनों का कायाकल्प किया जा रहा है. अमृत भारत स्टेशन स्कीम के तहत 1300 से ज्यादा रेलवे स्टेशन को आधुनिक बनाया जा रहा है.
2: అంతకుముందు ప్రధానమంత్రి హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాసింజర్ సర్వీసు జెండా ఊపి ప్రారంభించడంతో భారత్కు మొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు లభించింది. ఈ రైలు జింద్ సోనిపట్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తూ 89 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పూర్తి చేస్తుంది. జింద్లో సుమారు 14,200 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి మోదీ దేశానికి అంకితం చేశారు. ఆ తర్వాత చండీగఢ్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన 4,700 కోట్ల రూపాయల పైగా విలువైన అభివృద్ది పనులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగాజ్లో సరిహద్దు భద్రతా దళం 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్టును సందర్శిస్తారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో ఆయన ముఖాముఖి మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగిస్తారు. బీఎస్ఎఫ్ కు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పాటు పర్యటించేందుకు కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆయనకు స్వాగతం పలికారు. ఈరోజు కేంద్ర హోంమంత్రి సిలిగుడిలో ఒక సమావేశానికి అధ్యక్షత వహించి రాష్ట్రంలో సరిహద్దు నిర్వహణ, భద్రతకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తారు. అలాగే రాష్ట్రంలో 3 కొత్త నేర చట్టాల అమలు తీరును కూడా అంచనా వేయడంతో పాటు జనన మరణాల నమోదుకు సంబంధించిన విషయాలపై విడిగా మరొక సమావేశం

0: డిజిటల్ సామర్థ్యాలను విస్తృతని ప్రపంచస్థాయి ఉత్పాదనతో జత చేయడం ద్వారా ఇండియా యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ మద్దతుతో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత పెంపొందించుకోవచ్చునని చెప్పారు. కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ వివాదాలపై రెండవ జాతీయ వర్క్షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం వల్ల ప్రభుత్వానికున్న నిబద్దతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అన్ని మంత్రిత్వ శాఖలకు చెందిన నోడల్ అధికారులు, ప్యానల్ కౌన్సిల్స్ ఈ వర్క్షాప్ లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మన దేశంలో ఎన్నికలు రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాల ప్రకారమే జరుగుతాయని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో అఖిల భారత మీడియా సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలోని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన వారందరి ద్వారా మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏకకాలంలో ఆడిట్ చేస్తున్నారని తెలియజేశారు. దాదాపు 95 కోట్ల మంది భారతీయులతో కూడిన భారత ఓటర్ల జాబితా అనేది కాలక్రమేణా అభివృద్ది చెందుతున్న ఒక సజీవ పత్రమని జ్ఞానేష్ కుమార్ అభివర్ణించారు. ఓటర్ల జాబితాల తయారీలో ఉండే చట్టబద్దమైన రక్షణ గురించి ప్రస్తావిస్తూ, ఈ ప్రక్రియలో ఏకకాలంగా ఆడిటర్లుగా 12 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, 15 లక్షల మందికి పైగా బూత్ స్థాయి ఏజెంట్లు చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొన్నందుకు ఓటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. భాగస్వాములను అనుసంధానించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఎన్నికల్లో మీడియా పాత్ర అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా నామినేషన్ పత్రాలను సక్రమంగా దాఖలు చేయడం అనేది అది వారి బాధ్యత అని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలియజేశారు. సదస్సు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం గురించి ప్రస్తావించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రంలో ప్రతి కాలంని కూడా పోటీ చేస్తున్న అభ్యర్థి స్వయంగా నింపడం తప్పనిసరిని ఆయన తెలియజేశారు. కొన్నిసార్లు దీన్ని విస్మరించినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు ఖచ్చితంగా ఈ అంశాన్ని తమ దృష్టికి తీసుకువస్తారని, ప్రత్యర్థుల నుంచి ఫిర్యాదు రాని పక్షంలో పరిస్థితి వేరేగా ఉండదని ఆయన చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు మీనాక్షి నటరాజన్ కు సమయం ఇచ్చినప్పటికీ ఆమె ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ చెప్పారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై భారత్ జపాన్ దేశాల మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టుపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, అది వ్యక్తిగత అభిప్రాయమని, వాస్తవాలతో దానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జపాన్ దేశం E20 రైలు సిరీస్ ను సరఫరా చేస్తుందని, అయితే ఆ రైలు ఇంకా అభివృద్ది దశలోనే ఉన్నందువల్ల 2030 సంవత్సరానికి మాత్రమే అది అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు.
1: Pahalgam terror attack took several innocent lives. Its barbarity, our authorities have begun investigations in the matter, continues. As far as cross-border terrorism is concerned, you are well aware of Pakistan's decades-long sponsorship and support for it, as also its continued use as instrument of state policy. I would say that Pakistan has no locus standi to comment on matters which are internal to India.
0: ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ వైఖరిని భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు రణధీర్ జైస్వాల్ మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ అంశంపై ఆయన మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్, లదాక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామి స్టేడియంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 2:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 89వ ఎటక్కను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకటిగా సోబర్స్ ను పరిగణిస్తారు. జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు ఈరోజు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లో చైనాకు చెందిన

0: చెన్ యుఫైతో తలపడతారు. శిష్యులు మరొకసారి 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు సాధించిన పరివర్తన ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఉదయ తరంగిణి.

0: శ్రోతలకు నమస్కారం. ఉదయతరంగిణికి స్వాగతం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

అంబటాళ్ళ సంగతులు. విజ్ఞానం చైతన్యంతో కూడిన సమాచారంతో పాటు ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, రాజకీయ, వైద్య, విద్య, సంగీత, సాహిత్య, జానపద, శాస్త్ర, సాంకేతిక రంగాలలో మీకక్కరకచ్చే ఎన్నో విషయాలను గురించి తెలియజేస్తున్న కార్యక్రమమే అంబటాళ్ళ సంగతులు.

ఇయాలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా అనే శీర్షికన విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు బడగం మధుబాబు సంభాషణలు 11వ భాగంలో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి మొదటి సంభాషణ, ఇంకా ముచ్చట శీర్షికన పంచభూత సేంద్రియ వ్యవసాయం గురించి మధ్యప్రదేశ్కు చెందిన సేంద్రియ రైతు ఓంకార్ ప్రసాద్ హిందీలో హిందీలో ముచ్చట, ఇంకా రచయిత గూడూరు సీతారాం గురించి నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు ప్రచురణల విభాగం సహాయ సంచాలకులు డాక్టర్ పత్తిపాక మోహన్ చెప్పిన విశేషాలింటారు.

కార్యక్రమంలో ముందుగా విందాం ఇయలటి తెలుగు తిథి. తెలుగు పంచాంగం ప్రకారం ఇయల శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష తిథి షష్ఠి పూర్వ ఫల్గుణ నక్షత్రం.

కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచన. రానున్న 24 గంటల్లో ఆకాశం చాలా వరకు మేఘారూతమయ్యుండి అక్కడక్కడ చిరుజల్లులు కురవనున్నాయి. గాలిలో తేమ 86% నమోదు కానుంది. గాలి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వీయనుంది. నమోదు కానున్న ఎక్కువ ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల సెల్సియస్.

0: కార్యక్రమంలో ఇప్పుడు రైతుల కోసం ఇయ్యలటి వ్యవసాయ సలహా విందాం.
1: నమస్కారం, నేను డాక్టర్ జి ప్రవీణ్ కుమార్, శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానము ఆదిలాబాద్. పత్తిని మనము మట్టి పరీక్షల ఆధారంగానే ఎరువులు వాడుకుంటే మనకు ఈ సాయిల్ హెల్త్, నేల ఆరోగ్యం కూడా బాగుండడం జరుగుతుంది. ఎక్కువగా మోతాదులో వాడడం వల్ల ఈ నేల ఆరోగ్యం కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నేల మట్టి పరీక్ష ఆధారంగా వాడుకోవాలి. అంటే మనకి క్రాప్ కు రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది అని అంటే, మనము మొదటగా ఎకరానికి 4 టన్నుల సేంద్రియ ఎరువును లేదంటే బాగా మాగిన పశువుల ఎరువును వేసుకుని, తర్వాత ఒక 48 కిలోల నత్రజని అవసరం ఉంటుంది, 24 కిలోల ఫాస్ఫరము పైన మనం వేసుకోవడానికి, అదేవిధంగా 24 కిలోల పొటాషియం అవసరం ఉంటుంది. అయితే ఫాస్ఫరస్ ఇచ్చేటువంటి ఎరువును తప్పనిసరిగా దుక్కులో వేసుకోవాలి. చివరి దుక్కులో వేసుకుంటే నేలలో కలిసిపోతుంది. అయితే ఫాస్ఫరస్ నేను చెప్పిన దాని ప్రకారము 24 అంటే సిఫారసు చేసిన పోషకాలు ఎంత కావాలి అని అంటే ఫాస్ఫరస్ ది 24 కిలోలు ఒక ఎకరానికి కావాలి. సో 24 కిలోల ఫాస్ఫరస్ అని అంటే మనకు ఒక 50 కిలోల డిఏపి అవసరం ఉంటుంది. అదే మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఫాస్ఫరస్ అందించినట్టయితే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవసరం ఉంటుంది. ఈ 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ గానీ లేకుంటే 50 కిలోల డిఏపి గానీ చివరి దిక్కులో వేసుకుని కలిగి ఉండాలి. ఇంకా మిగిలిన పోషకాలు 48 కిలోల నత్రజని, అదేవిధంగా 24 కిలోల పొటాషు, ఇవి మాత్రము మనము ఒక 4 దఫాలుగా, హైబ్రిడ్ లెక్కైతే 4 దఫాలుగా అంటే 20 రోజులు, తర్వాత 40 రోజులు, తర్వాత 60-80 రోజులు, అంటే 20 రోజుల అంతరంలో 4 దఫాలుగా వేసుకోవాలి. ఆ ఎకరానికి 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాషియం 4 దఫాలుగా వేసుకున్నట్టయితే పంటకు అవసరమైనటువంటి ఈ పోషకాలు మంచిగా లభ్యమై క్రాప్ అంటే ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంప్లెక్స్ ఎరువులను అంటే 2020 కానీ లేకుంటే 3019 కానీ ఇటువంటి బారాబతి సోల అంటారు, లేకుంటే 2020 అంటారు. సో ఇటువంటి ఎరువులను పైపాటున వేసుకోకూడదు, ఎందుకంటే దుక్కిలోనే వేసుకోవాలి. పైపాటున వేసుకునేటి నత్రజని, పొటాషియం 4 దఫాలుగా వేసుకున్నట్టయితే పంటకు సరిపోయేటువంటి పోషకాలు లభించడానికి అవకాశం ఉంటుంది.
0: ఇప్పటి వరకు మీరు పత్తిలో ఎరువుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ చెప్పిన వ్యవసాయ సలహా విన్నారు.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువులో తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు చరిత్రలో జిల్లాలో ఈరోజు మనకున్న 365 రోజులల్లా ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మరి ఈయలటి రోజుకున్న ప్రత్యేకత ఏమిటో ఈయలటి చరిత్రలో ఈ రోజులో తెలుసుకుందాం. ఇయాళ దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, ఇంకా కవి శాసన పరిశోధకుడు జయంతి రామయ్య పంతులు, ఇంకా రచయిత గూడూరు సీతారాం, ఇంకా సినీ నటి సౌందర్య రచయిత అంధ్యశ్రీల జయంతి, ఇంకా నటి మాజీ ప్రపంచ సుందరి అయినటువంటి ప్రియాంక చోప్రా పుట్టినరోజుసుక. ఇయాళ దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మానవ హక్కుల నేత, ఇంకా ఆ దేశ తొలి నల్లజాతి అధ్యక్షుడు అయినటువంటి నెల్సన్ మండేలా జయంతి. ఈయన 18 జూలై 1918 దక్షిణాఫ్రికాలోని తూర్పు కేప్ ప్రావిన్స్లో గల మోచువలో గ్రామంలో పుట్టిండు. ఇక ఈయన తెంబు వంశానికి చెందినవాడట. ఈయన అసలు పేరు రోలీ హ్లాహ్లా. అయితే ఈయన బడిలో చదువుతున్నప్పుడు ఈయన మెథడిస్టు ఉపాధ్యాయుడు ఆ పేరు పలకలేక ఈయనకు నెల్సన్ అనే పేరు పెట్టిండట. ఈయన పోర్ట్ హేర్ విశ్వవిద్యాలయం నుండి బీఏను, లండన్ విశ్వవిద్యాలయం నుండి బీఎల్ను పూర్తి చేసిండు. 1948లో దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్లు అధికంగా ఉండే దక్షిణాఫ్రికా నేషనలిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిందట. ఇక నల్ల తెల్ల జాతుల మధ్య వివక్షత, ఇద్దరిని వేరువేరుగా ఉంచడం ఈ పార్టీ విధానమట. ఇక ఈ విధానాన్ని మండేలా వ్యతిరేకించేవాడు. జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఈయన ఎన్నో పోరాటాలు చేసిండు. మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని నల్ల జాతీయులకు సమాన హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిండు. ఇక గా పోరాటాల వలనే 1962 సంవత్సరంలో అరెస్ట్ అయిండు సుఖ. 1964లో జీవిత ఖైదు సుఖ పడ్డది. ఇక 27 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్షను అనుభవించింది ఈయన. అయితే ఈయనను విడుదల చేయాలి అని ప్రపంచవ్యాప్తంగా వస్తున్న తీవ్ర ఒత్తిడుల వలన ఈయనను 1990 ఫిబ్రవరి 11న విడుదల చేసిండ్రు. ఇక గా తర్వాత 1994 దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి ప్రజాస్వామ్య ఎన్నికల్లో విజయం సాధించి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్కు, దానికి సాయుధ విభాగమైన ఉకుంటో విసిజ్వేకు అధ్యక్షుడైండు. ఈయనను నల్లజాతి సూర్యుడు అని పలు తెలుగు వ్యాసాలలో వర్ణించిండ్రు కవులు. ఈయన పోరాటాలకు గాను ఈయన ఎన్నో పురస్కారాలను అందుకున్నాడు. 1993లో ఈయన నోబెల్ శాంతి బహుమతితో పాటు 1990లో భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నంసుక అందుకున్నాడు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా అన్న విషయంపై విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు, బుడగం మధుబాబు సంభాషణలో 11వ భాగంలో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి మొదటి సంభాషణ వింటారు. అయితే ఆంగ్లం అంటే చాలా మందికి ఏదో తెలియని భయం ఉంటుంది. అది రాయాలన్నా, మాట్లాడాలన్నా, చదవాలన్నా చాలా కంగారు పడుతుంటారు. కానీ ఆంగ్ల వ్యాకరణాన్ని అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటే మాత్రం ఎంతటి కష్టమైన విషయాన్నైనా కూడా వర్తమాన కాలంలోనే కాకుండా భూత భవిష్య కాలాల్లో కూడా మార్చి అలవోకగా మాట్లాడచ్చు. మరి గసుంటి ఆంగ్ల వ్యాకరణాన్ని సులువుగా అర్థమయ్యే విధంగా భాగాలు భాగాలుగా మీకు తెలియజేస్తూ నేర్పుతున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ అంబటాల సంగతులనే కార్యక్రమంలో. మరి ఇయ్యాల ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా అన్న విషయంపై విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు బుడగం మధుబాయి సంభాషణలు 11వ భాగంలో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి మొదటి సంభాషణ వింటారు.
5: గుడ్ మార్నింగ్ సార్.
6: గుడ్ మార్నింగ్ మధు. ఈరోజు లెర్నింగ్ స్కిల్స్లో 6వ యూనిట్ అయినటువంటి సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందామా మరి?
5: ఓకే సార్. ముందుగా సింపుల్ కాంపౌండ్ మరియు కాంప్లెక్స్ వాక్యాలంటే ఏమిటో చెప్పండి.
6: తప్పకుండా. ఈ వాక్యాలను గురించి తెలుసుకునే ముందు ఈ వాక్యాల యొక్క ఉపయోగం గురించి కొంత ముచ్చటించుకోవాలి. ఈ మూడు రకాల వాక్యాలను మనకు ఎదురయ్యే సందర్భాలను బట్టి పరిస్థితులను బట్టి ఉపయోగించుకోవాలి. అయితే ఇవి స్ట్రక్చరల్గా డివైడ్ అయినటువంటి వాక్యరీతులు. అంటే ఒక వాక్యం యొక్క నిర్మాణాన్ని బట్టి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అని మనం విభజించుకోవడం జరుగుతున్నది. అంతేగాని అర్థంలో తేడా ఉండదు. ఒక వాక్యం యొక్క అర్థాన్ని సింపుల్లో కాంపౌండ్లో కాంప్లెక్స్లో తేడా లేకుండా భావాన్ని మార్చకుండా వాక్య నిర్మాణాన్ని మార్చి మనం వ్యక్తపరచుకునేటువంటి విధానం. అయితే ఇప్పుడు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అనే విషయాలను తెలుసుకునే ముందు కొన్ని బ్యాక్గ్రౌండ్ పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. అవేమిటంటే, ప్రతి భాషకు ఆల్ఫాబెట్ అంటే అక్షరమాల అనేది ఉంటుంది, నీకు తెలుసు. ఇంగ్లీష్ భాషకు ఏ నుండి జడ్ వరకు 26 లెటర్స్. ఈ 26 లెటర్స్ యొక్క గ్రూపును ఏమంటారు? ఆల్ఫాబెట్, అక్షరమాల. అయితే ఈ అక్షరాలు ఉండగానే మనకు సరిపోదు కదా వాక్యాలు చేయడానికి. ఈ అక్షరాలలో నుండి కావలసిన అక్షరాలను ఎంపిక చేసి పదాలను తయారు చేస్తాము. అంటే ఆల్ఫాబెట్ నుండి మనకు ఏమొస్తుంది? పదము, వర్డ్. ఓకేనా? ఉదాహరణకు గో, జి అనే అక్షరాన్ని ఓ అనే అక్షరాన్ని కలిపి గో వెల్లుట. గివ్ అంటే జి అనే అక్షరాన్ని, ఐ అనే అక్షరాన్ని, వి అనే అక్షరాన్ని, ఈ అనే అక్షరాన్ని కలుపుకుంటే గివ్ అంటే ఇచ్చుట. సో ఈ విధంగా ఆల్ఫాబెట్ నుండి నెక్స్ట్ స్టెప్ ఏమిటి? వర్డ్. అయితే వర్డ్స్ మనం తయారు చేసుకోగానే మనకు మన అవసరాలన్నీ తీరవు. మరి ఒకటి కన్నా ఎక్కువ పదాల కలయికను ఫ్రేజ్ అంటాం. అంటే వర్డ్ నుండి మనకు ఏమొస్తుంది? ఫ్రేజ్. ఫ్రేజ్ అంటే పద సముదాయము, గ్రూప్ ఆఫ్ వర్డ్స్, మోర్ దాన్ వన్ వర్డ్స్. ఉదాహరణకు గో అవుట్, బయటికి వెళ్ళుట, ఇందులో రెండు వర్డ్స్ ఉన్నాయి. గివప్ అంటే మానేయుట, స్టాప్ చేయడము, ఇందులో రెండు పదాలున్నాయి. అంటే ఒకటి కన్నా ఎక్కువ పదాల కలయికను ఏమంటారు? ఫ్రేజ్, పద సముదాయము అంటారు. సరే, మరి ఫ్రేజెస్ తయారు కాగానే మన అవసరాలన్నీ తీరవు. ఒకటి కన్నా ఎక్కువ ఫ్రేజెస్ను జమ చేసి ఒక క్లాజ్ అంటే క్లాజెస్ తయారవుతాయి. క్లాజ్ అనే దాంట్లో మనకు ఒక సబ్జెక్టు భాగము, ఒక కర్త భాగము ప్లస్ ఒక ప్రెడికేట్ భాగము తప్పనిసరిగా ఉండాలి. అట్లాంటప్పుడే దానిని క్లాజ్ అంటారు. క్లాజ్ అంటే ఏంటి? వాక్య భాగము. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఉదాహరణకు ఇఫ్ యూ స్టడీ హార్డ్ అంటే ఒకవేళ నీవు కష్టపడి చదివితే. ఇందులో యూ అనేది సబ్జెక్ట్ ఉన్నది, స్టడీ హార్డ్ అనేది ప్రెడికేట్ పార్ట్ ఉన్నది. కాబట్టి ఈ రెండు కలిగిన భాగాన్ని ఒక క్లాజ్ అంటారు. మనం ఫ్రేజ్ తెలుసుకున్నాం కదా. ఫ్రేజ్లో సబ్జెక్ట్ ఉండదు కదా. గో అవుట్, గివ్ అప్, ఇందులో కర్త భాగము మిస్సింగ్. ఏమున్నది మరి? ఓన్లీ ప్రెడికేట్ భాగం ఉన్నది. ఓన్లీ ప్రెడికేట్ భాగం ఉండేదాన్ని ఫ్రేజ్ అంటారు. సబ్జెక్టు ప్లస్ ప్రెడికేట్ భాగం ఉండేదాన్ని ఏమంటారు? క్లాజ్ అంటారు, వాక్య భాగం. ఓకేనా? సరే, మరి వాక్య భాగము ఇఫ్ యూ స్టడీ హార్డ్ అంటే అక్కడ కామా వస్తుంది. ఒకవేళ

0: నీవు కష్టపడి చదివితే దీంతో కూడా మన అవసరాలు పూర్తి కావడం లేదు. కాబట్టి మనము క్లాజెస్ను, ఒకటి కన్నా ఎక్కువ క్లాజెస్ను జమ చేసి సెంటెన్స్ అంటే వాక్యాలను తయారు చేసుకున్నాము. అంటే క్లాజ్ నుండి నెక్స్ట్ స్టెప్ ఏమిటి? సెంటెన్స్. ఉదాహరణకు, ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇందులో రెండు క్లాజులు ఉన్నాయి కదా, ఇఫ్ యూ స్టడీ హార్డ్ ఒకటైతే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ మరొకటి. ఇఫ్ యూ స్టడీ హార్డ్లో ఇఫ్ తర్వాత యూ అనే సబ్జెక్ట్ ఉన్నది, స్టడీ హార్డ్ అనేది ప్రెడికేట్ ఉన్నది. ఇది ఒక క్లాజ్, క్లాజ్ వన్. తర్వాత యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనే దాంట్లో యూ అనే సబ్జెక్ట్ ఉన్నది, విల్ గెట్ గుడ్ మార్క్స్ అనే ప్రెడికేట్ పార్ట్ ఉన్నది. అంటే అటొక క్లాజు, అది క్లాజ్ నంబర్ టూ, ముందు చెప్పుకున్నది క్లాజ్ నంబర్ వన్. అయితే మరి ఈ రెండు క్లాజుల కలయికను వాక్యము అని అనుకుంటున్నాము. వాక్యము చిట్ట చివరన ఒక ఫుల్ స్టాప్ మనం ఉపయోగించాలి, అంటే అక్కడికి అర్థం అనేది సంపూర్ణమవుతున్నది కదా. ఇప్పుడు ఇక్కడ రెండు క్లాజులు ఉన్నాయి కదా, క్లాజ్ వన్ తర్వాత క్లాజ్ టూ. అయితే క్లాజ్ వన్ ఎలా స్టార్ట్ అయింది? ఇఫ్ అనేటువంటి కంజంక్షన్తో స్టార్ట్ అయింది కదా, ఇఫ్ యూ స్టడీ హార్డ్. అంటే ఇఫ్ అనే కంజంక్షను కొన్ని షరతులను విధిస్తున్నది, అంటే ఒకవేళ అనే కండిషన్ను విధిస్తున్నది. కాబట్టి ఇటువంటి కండిషన్తో స్టార్ట్ అయ్యే, అంటే ఇటువంటి కండిషనల్ కంజంక్షన్తో స్టార్ట్ అయ్యే వాక్య భాగాన్ని ఇఫ్ క్లాజ్ లేదా సబార్డినేట్ క్లాజ్ అంటారు. మరి తర్వాత రెండో వాక్య భాగం ఏంటి? యు విల్ గెట్ గుడ్ మార్క్స్ ఉన్నదా, నీవు మంచి మార్కులు పొందుతావు. అంటే దీంట్లో ఎటువంటి కండిషన్ లేదు, అది ఇండిపెండెంట్గా సర్వస్వతంత్రంగా అర్థాన్ని ఇవ్వగలుగుతున్నది. కాబట్టి అటువంటి దాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ సబార్డినేట్ క్లాజ్ ఆర్ ఇఫ్ క్లాజ్, సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ మెయిన్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్. సింపుల్ అంటే ఏమిటి, కాంపౌండ్ అంటే ఏమిటి, కాంప్లెక్స్ అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని ఉదాహరణలు తీసుకుందాము. మొట్టమొదట సింపుల్ సెంటెన్స్కు సంబంధించి, ఓకేనా?
1: ఓకే.
0: ఇప్పుడు కుమార్ స్టడీడ్ హార్డ్, ఇది ఒక వాక్యము. కుమార్ అనేది సబ్జెక్టు, స్టడీడ్ హార్డ్ అనేది ప్రెడికేట్, అంటే ఇది ఒక క్లాజ్. ఓకే, కుమార్ కష్టపడి చదివేను, ఇది సర్వస్వతంత్రంగా అర్థాన్ని ఇవ్వగలుగుతున్నది కదా, కాబట్టి ఇది ఒక మెయిన్ క్లాజు. ఓకే, రెండో ఉదాహరణ చూద్దాము. కుమార్ పాస్డ్ ద ఎగ్జామ్, కుమార్ సబ్జెక్టు, పాస్డ్ ద ఎగ్జామ్ ప్రెడికేట్, కుమార్ ఎగ్జామ్ పాస్ అయ్యేను, ఇది కూడా ఒక క్లాజు. అంతేకాకుండా సర్వస్వతంత్రంగా మీనింగ్ని ఇస్తున్నది, కాబట్టి ఇది కూడా ఒక మెయిన్ క్లాజు. మూడో వాక్యాన్ని పరిశీలిద్దాము. ఇన్ సమ్ పేపర్స్ కుమార్ గాట్ లెస్ మార్క్స్. ఇక్కడ చూద్దాము, ఇన్ సమ్ పేపర్స్ అనేది ఒక ఫ్రేజ్ భాగం అన్నట్టు, ఇందులో కర్త భాగము లేదు. ఇన్ సమ్ పేపర్స్ సబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్, ఓన్లీ వర్డ్స్, దే ఆర్ కాల్డ్ ఏ ఫ్రేజ్. మరి దాని ప్రక్కన ఉన్నటువంటి కుమార్ గాట్ లెస్ మార్క్స్, అందులో కుమార్ సబ్జెక్ట్ ఉన్నది, గాట్ లెస్ మార్క్స్ ప్రెడికేట్ ఉన్నది, దట్ ఈజ్ ఏ క్లాజ్. అంటే కుమార్ తక్కువ మార్కులు పొందెను, దట్ ఈజ్ ఏ మెయిన్ క్లాజ్, ఎందుకంటే ఇండిపెండెంట్గా అర్థాన్ని ఇస్తున్నది. కానీ దీనికి ముందర ఒక ఫ్రేజ్ ఉన్నదే, ఏంటిది అది? ఇన్ సమ్ పేపర్స్, కొన్ని పేపర్లలో కుమార్ తక్కువ మార్కులు పొందెను. సో మనం మూడు వాక్యాలను పరిశీలించాము ఇప్పటిదాకా. సెంటెన్స్ నంబర్ వన్లో ఒక మెయిన్ క్లాజ్ ఉన్నది, సెంటెన్స్ నంబర్ టూలో ఒక మెయిన్ క్లాజ్ ఉన్నది. ఈ ప్రతి వాక్యాన్ని ఒక సింపుల్ సెంటెన్స్ అని అంటారు. ఇంతకుముందు మనము ఒకటి కన్నా ఎక్కువ క్లాజులు కలిస్తేనే సెంటెన్స్ అని అనుకున్నాం కదా, కానీ ఇక్కడ దానికి ఒక మినహాయింపు. ఒక మెయిన్ క్లాజ్ ఉంటే కూడా దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటే సాధారణ వాక్యము అని అనొచ్చు అన్నాడు. అంటే మొదటి వాక్యము ఒక సింపుల్ సెంటెన్సే, రెండో వాక్యం కూడా ఒక సింపుల్ సెంటెన్సే. మరి థర్డ్ సెంటెన్స్కి వెళ్తే ఇన్ సమ్ పేపర్స్ అనే ఫ్రేజ్తో మొదలయ్యేది, ఇన్ సమ్ పేపర్స్ అనేది ఒక ఫ్రేజ్ ఉన్నది, ప్లస్ కుమార్ గాట్ లెస్ మార్క్స్ అనే ఒక మెయిన్ క్లాజ్ ఉన్నది. అంటే ఇందులో వన్ మెయిన్ క్లాజ్ ప్లస్ ఒక ఫ్రేజ్ ఉన్నది, అయినా కూడా దీన్ని కూడా ఒక సింపుల్ సెంటెన్స్ అంటారు. అంటే దీన్ని బట్టి ఒక మెయిన్ క్లాజ్ ఉన్నప్పటికీ

0: లేదా ఒక మెయిన్ క్లాజ్ తో పాటు ఫ్రేజు లేదా ఫ్రేజెస్ ఉన్నప్పటికీ అటువంటి వాక్యాన్ని సింపుల్ సెంటెన్స్, సామాన్య వాక్యము లేదా సరళ వాక్యము అనుకోవచ్చు. ఇక రెండవది కాంపౌండ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందామా?
1: ఓకే సార్.
0: కుమార్ స్టడీడ్ హార్డ్ అండ్ గాట్ గుడ్ మార్క్స్. ఇందులో కుమార్ స్టడీడ్ హార్డ్ ఇది ఒక క్లాజు, అండ్ అనే కంజంక్షన్తో మొదలయ్యేటువంటి అండ్ గాట్ గుడ్ మార్క్స్ అది కూడా ఒక క్లాజు, కానీ అండ్ అనేదాన్ని కోఆర్డినేట్ కంజంక్షన్ అంటారు. ఈ కోఆర్డినేట్ కంజంక్షన్తో మొదలయ్యే వాక్య భాగాన్ని కోఆర్డినేట్ క్లాజ్ అని అంటారు. అంటే ఒక మెయిన్ క్లాజు ప్లస్ ఒక కోఆర్డినేట్ క్లాజ్ కలిసిన వాక్యాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు, అంటే సంయుక్త వాక్యము. మరి ఇప్పుడు మెయిన్ క్లాజ్ అంటే నువ్వు గుర్తుపట్టొచ్చు, ఎట్లాగా అది తనంత తానుగా పూర్తి అర్థం ఇస్తుంది. ఓకేనా?
1: ఓకే.
0: కానీ మరి కోఆర్డినేట్ క్లాజ్ను ఎలా గుర్తుపట్టాలి అంటే అది కోఆర్డినేట్ కంజంక్షన్తో మొదలైతుంది. అంటే మరి కోఆర్డినేట్ కంజంక్షన్ అంటే ఏమిటి అంటే ఎటువంటి షరతులు లేకుండా అన్కండీషనల్గా పదాలను వాక్యాలను సమన్వయపరిచేటివి కోఆర్డినేట్ కంజంక్షన్స్. ఉదాహరణకు అండ్ మరియు, బట్ కానీ, ఎట్ అయినా, స్టిల్ ఇంకా, ఆర్ లేదా అదర్వైజ్ లేకపోతే, హవెవర్ ఏది ఏమైనప్పటికీ, సో దేర్ఫోర్ హెన్స్ కావున, ఇట్లాంటివి కోఆర్డినేట్ కంజంక్షన్స్. మనం పట్టికలో తెలిపిన ఏ కోఆర్డినేట్ కంజంక్షన్తో మొదలయ్యే వాక్య భాగాన్నైనా కోఆర్డినేట్ క్లాజ్ అంటారు. ఒక మెయిన్ క్లాజు ప్లస్ ఒక కోఆర్డినేట్ క్లాజ్ కలిస్తే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్, సంయుక్త వాక్యము అంటారు. ఓకేనా?
1: ఓకే.
2: ఇప్పటి వరకు మీరు ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా అన్న విషయంపై విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు, బుడగం మధుబాబు సంభాషణలు 11వ భాగంలో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి మొదటి సంభాషణ విన్నారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇది మన యాస మన భాషలో సాగుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు. ముచ్చట ఆయా రంగాల్లో నిపుణులైన వారి అనుభవాలు, వృత్తి ప్రవృత్తులను, ఆసక్తులను, అభిరుచులను గురించి వివరంగా పంచుకునే కార్యక్రమం. ఇయాల ముచ్చట కార్యక్రమంలో పంచభూత సేంద్రియ వ్యవసాయం గురించి మధ్యప్రదేశ్కు చెందిన సేంద్రియ రైతు ఓంకార్ ప్రసాద్తో హిందీలో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి.
4: ఓంకార్ ప్రసాద్ జీ నమస్తే.
5: నమస్కార్ జీ.
4: ఆప్ పంచ మహాభూత జైవిక కృషి, జైవిక కృషి మే ఏక్ పద్ధతి భీ ఆజకల్ భారత్ మే బహుత్ ప్రచార్ మే హై, ఉస్మే ఆప్ ఏక్ విశేషజ్ఞ హై ఔర్ భూగోళ శాస్త్ర మే ఆప్నే పఢాయి కీ హై, రిసర్చ్ భీ కియా హై. ఇస్కే అలావా ఆప్ స్వయం మధ్యప్రదేశ్ కీ శివనీ జిలే మే ఆప్కి అప్నీ పురాణి ఖేతి హై ఔర్ ఆప్ వహాన్ పర్ పంచ మహాభూత జైవిక కృషి కా ఖుద్ భీ ఆప్ ఉస్కా ఆచరణ కర్ రహే హై. तो पंच महाभूत जैविक कृषि के बारे में कुछ आपसे पूछने से पहले, इस तरह की खेती या जैविक कृषि की थोड़ी बहुत अंतर से बहुत सी पद्धतियां आजकल भारत में अलग अलग गुरु की तरह कुछ लोग निकले हुए हैं और जो बता रहे हैं, उसके अलावा जैविक कृषि जो है विश्व भर में भी तरह तरह से की जा रही है और उसकी जरूरत के बारे में भी दुनिया भर में समझ बढ़ रही है. आपकी

0: समस्या, दूसरा कंप्लीट माइक्रो न्यूट्रिशनल वैल्यूज का फूड को उपजा के देना है, जो भोजन का है वो औषधि युक्त भोजन हो, तो उसमें जो मनुष्य शरीर तो की जितनी जितनी प्रतिशत जितनी जितनी मात्रा में आवश्यकता है भोजन में वो सारी कंटेंट होना चाहिए कि इतना सल्फर हो, इतना जिंक हो, इतना मैग्नीज हो, इतना आयरन हो, तो सारा शुगर नहीं होगा क्योंकि अग्नि तत्व ठीक है तो शुगर नहीं हो सकता, इतना स्पेस एलिमेंट हो तो बीपी नहीं होगा। तो हमने इस तरीके से सारे कंप्लीट माइक्रो न्यूट्रिशनल वैल्यूज को भी जो भारत सरकार के राष्ट्रीय जैविक उत्पादन कार्यक्रम के तहत सर्टिफाइड है, सोल एक एजेंसी है, उस सोल एजेंसी में हमने उपलब्ध कराया है, उनको प्रयोग किया और ये देखा कि जैविक खेती में आने के बाद भूमि तो सुधर ही रही है, साथ में उत्पादन भी नहीं गिरता और केमिकल से ज्यादा आप उत्पादन ले सकते हैं और रेगुलर प्रैक्टिस से आपकी लागत कम होती जाएगी, उत्पादन बढ़ते जाएगा। एक विशेष बात यह समझना है, केवल उत्पादन नहीं बढ़ेगा, गुणवत्ता युक्त उत्पादन बढ़ेगा जिसमें कंप्लीट माइक्रो न्यूट्रिशनल वैल्यूज, जितने रस हैं वो सब आपको मिलने वाले हैं, जितने एंजाइम्स हैं, जितने एसिड्स हैं, जितने हार्मोन्स हैं, सब मिलने वाले हैं। और हम 2 वर्ष के बाद किसानों को कहते हैं कि जितना आज लागत लग रहा है उससे कम लागत पर आपकी खेती खड़ी करते हैं, प्रॉपर प्रैक्टिस करने वाले पर। वन टाइम कॉस्ट तो है, जो कमी 50 साल से आपने जमीन खराब कर रखी है उसको ठीक करने में एक बार लागत लगती है भूमि उपचार में, उसके बाद आप कंप्लीट माइक्रो न्यूट्रिशनल वैल्यूज उसमें दे देते हैं तो ना डिजीज आती है, आती भी है तो क्षणिक, और ना ही कोई जो है प्रोडक्शन डिक्रीज होता और प्रोडक्शन क्वांटिटी अकेली नहीं बढ़ती।
1: ఇప్పటివరకు మీరు పంచభూత సేంద్రియ వ్యవసాయం గురించి మధ్యప్రదేశ్కు చెందిన సేంద్రియ రైతు ఓంకార్ ప్రసాద్తో హిందీలో ముచ్చటిన్నారు. ముచ్చటబెట్టింది సుమనస్పతి రెడ్డి.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
1: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు. ఇక ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు విన్న ముచ్చట్లన్నీ మీరు మళ్ళమల్ల వినాలన్నా లేదా మీ దోస్తులకు గానీ చుట్టాలకు గానీ వినిపించాలన్నా లేదా ప్రసార సమయంలో మీరు వినలేకపోయినా మన యూట్యూబ్ ఛానల్కు వెళ్లి వినొచ్చు. మన యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇంతటితో ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఇక మళ్ళా రేపొద్దుగల ఏడుగుట్టే 15 నిమిషాలకచ్చే అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాల మాండలికాలపై పరిశోధనలు చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట 8వ భాగం, ఇంకా ఆషాఢమాసం విశిష్టత గురించి కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 8 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్, ఆ వెంటనే 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. తిరిగి మనం 8:30 పుస్తకంతో కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు ట్యూన్ చేసుకుని ఉంటూనే ఉండు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు పుస్తకంతో. మరి ఇయాలటి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభ

0: సందేహాలు పుస్తక ధారావాహిక పఠనం 13వ భాగంలో ఎంఎల్ వసంతకు సంబంధి వసంతకుమారి గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. సప్తస్వరాల కలయికతో ఏర్పడిన సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకమే సంగీత సౌరభాలు. మరి ఇయ్యలటి సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 13వ భాగంలో ఎంఎల్ వసంతకుమారి గురించి విశేషాలు వింటారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్.
1: కర్ణాటక సంగీతంలో త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామాశాస్త్రులను సంగీత త్రిమూర్తులంటారు. ఆధునిక యుగంలో కర్ణాటక సంగీత ప్రపంచంలో ముగ్గురు స్త్రీలను మూడు రత్నాలుగా అభివర్ణించినారు సంగీత రసజ్ఞులు. ఈ ముగ్గురు కూడా సమకాలికులే, అయినా తమ తమ విశిష్టమైన సంగీతంతో ఎవరికి వారు తమ వ్యక్తిత్వాలను నిలుపుకున్నారు. వారు ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంఎల్ వసంతకుమారి, డికే పట్టమ్మాల్. ఈరోజు ఎంఎల్ వసంతకుమారిని గురించి మాట్లాడుకుందాం. తమ సమకాలీనురాలైన ఎంఎస్ సుబ్బలక్ష్మి భారతదేశంలోనేగాక ప్రపంచ దేశాలన్నింటిలో తన సంగీతం ద్వారా పేరు ప్రఖ్యాతులు గడించుకుంటూ అసంఖ్యాకమైన అవార్డులను అందుకుంటున్నది. మరొకవైపు శుద్ధమైన శాస్త్రీయ సంగీతంతో సామాన్య శ్రోత మొదలుకొని ఉద్దండ పండితుల వరకు అందరి ప్రశంసలందుకుంటున్న కర్ణాటక విదుషి డికే పట్టమ్మాల్. వీరిద్దరి మధ్య నిలదొక్కుకోవడం అంటే కత్తిమీద సాము వంటిది. ఉద్ధతుల మధ్య పేదల కుండతరమే. అటువంటి సమయంలోనే ఎంఎల్ వసంతకుమారి కఠోరమైన సాధనతో తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని కర్ణాటక సంగీతాకాశాన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నది. ఎంఎల్ వసంతకుమారి కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి వలనే ఉన్న ఊరిని, కన్న తల్లిని మర్చిపోకుండా తన పేరు ముందర ఆ రెండింటినీ నిలుపుకున్నది. తన ఊరు మద్రాసు, తన తల్లి లలితాంగి. ఎంఎల్గా మారిపోగా వసంతకుమారి అనేది ఆమె పేరుగా మిగిలిపోయింది. ఆ కాలంలోనే ఎన్సి వసంతకోకిలం అని మరొక ప్రముఖ గాయిక ఉండేది. ఆమె కంఠం ఖంగున మ్రోగేది. మద్రాసు అయ్యర్ హోటళ్లలో ఉదయం పూజాధికాల సమయం మల్లెపూల పరిమళాలు, అగరొత్తుల సుగంధాలు, ఇడ్లీ సాంబారు గుమగుమల మధ్య వసంతకోకిలం, త్యాగరాజ భాగవతారులు పాడే తమిళ గీతాలు హోరెత్తిపోయేవని, భాష అర్థం కాకపోయినా వినసొంపుగా ఉండేవని సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు వరంగల్లులో తాము చదువుకునే రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ తరచుగా చెప్పేవారు. ఎన్సి వసంతకోకిలం పిన్న వయసులోనే స్వర్గస్థురాలైంది కాని లేకపోతే ఈ సంగీత రత్నాలు నాలుగని చెప్పవలసి వచ్చేది అని అనుకుంటారు సంగీత రసజ్ఞులు. ఎంఎల్ వసంతకుమారి సంగీత సంప్రదాయ కుటుంబంలో జన్మించింది కనుక ఆమె సంగీతాన్ని ఉగ్గుపాలతోనే నేర్చుకున్నది. ఆమె తల్లి లలితాంగి, పేరుమోసిన కర్ణాటక సంగీత విదుషి. ఆమె తండ్రి కుత్తనూరు అయ్యస్వామి అయ్యర్ కూడా కర్ణాటక సంగీతంలో పేరొందిన విద్వాంసుడు. దేశబంధు చిత్తరంజన్ దాస్ మరణించిన సందర్భంగా అతనికి నివాళిగా వసంతకుమారి తల్లి లలితాంగి పాడిన గీతం ఆమెను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసింది. ఆ రికార్డు ఇంగ్లండులో తయారైంది. ఎంఎల్ వసంతకుమారిని బాగా చదివించి డాక్టర్ని చేయాలని వారి తల్లిదండ్రుల అభిమతం. అందుకే ఆమెను మద్రాసులోని ఒక పేరొందిన కాన్వెంటు పాఠశాలలో చేర్పించి ఆంగ్ల మాధ్యమంలో చదివించినారు. కాని ఆమెకు సంగీతంపై అధికమైన ఆసక్తి ఉండేది. ఇంట్లో సంగీతమయమైన వాతావరణం ఉన్నందువలన ప్రాథమిక సంగీతం అలవోకగానే నేర్చుకుని పాడుకునేది. ఏగూటి చిలక ఆ పాట పాడుతుంది కదా, ఆ కూనిరాగాలు ప్రముఖ సంగీత విద్వాంసుడు జిఎన్ బాలసుబ్రహ్మణ్యం చెవిన పడ్డాయి. ముత్యపు చిప్పలో స్వాతి చినుకు పడ్డట్టయింది. ఇంకేం, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు వదిలిపెట్టలేదు. ఈ అమ్మాయి కంఠం అద్భుతమైంది, ఈమెకు సంగీతం నేర్పించటం అనివార్యం అని ఆమె తల్లిదండ్రులను ఒప్పించి వసంతకుమారికి సంగీత విద్య నేర్పడం ప్రారంభించినాడు. జిఎన్ బాలసుబ్రహ్మణ్యంను జిఎన్బి అని వ్యవహరిస్తారు. జిఎన్బి వసంతకుమారిని రత్నానికి సానబట్టినట్టు తయారు చేసినారు.

ఆమె జిఎన్బి ప్రథమ శిష్యురాలు. అతని పేరును నిలిపిన శిష్యురాలు. గురువు నేర్పిన విద్యతో కఠోర సాధన చేసి గురువును మించిన శిష్యురాలనిపించుకున్నది. జిఎన్బి కూడా మామూలు వాడు కాదు. అతడు ఒక నడుస్తున్న సంగీత విజ్ఞాన సర్వస్వం. హిందుస్థానీ కర్ణాటక సంగీత మర్మాన్నెరిగిన సంగీతజ్ఞుడు. ఆనాటి హిందుస్థానీ మేటి సంగీత విద్వాంసులు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్, ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సాహెబ్లకు ఆత్మీయుడు. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సాహెబ్ను మద్రాసుకు రప్పించి అతని గాత్రమాధుర్యాన్ని కర్ణాటక సంగీత విద్వాంసులకు పరిచయం చేసిన మనీషి జిఎన్బి. జిఎన్బి సంగీతంలో సంప్రదాయ పద్ధతులేగాక ఆధునిక పోకడలు కూడా వినిపిస్తాయి. జిఎన్బి శిక్షణలో వసంతకుమారి చక్కని విదుషిగా రూపుదిద్దుకున్నది. చిన్ననాటి నుండే వసంతకుమారికి తల్లి ద్వారా సహజంగా గాత్రం సంక్రమించింది కనుక జిఎన్బి సంగీత శిక్షణ ద్వారా అది పరిపూర్ణమైంది. లలితాంగి సిమ్లాలో సంగీత కచేరీ చేసినప్పుడు వసంతకుమారి తల్లికి సహకారగానమందించింది. అప్పుడు ఆమె వయస్సు 12 సంవత్సరాలు. తర్వాత 2 సంవత్సరాలకే బెంగళూరులో ఒంటరిగానే కచేరీ చేసి శభాష్ అనిపించుకున్నది. ఆ సమయంలోనే తయారైన వసంతకుమారి రికార్డు ఎందరో సంగీత ప్రియులను అలరించింది. కర్ణాటక సంగీతంలో ఆనాడు పురుషులకే అధిక ప్రాధాన్యత ఉండేది. స్త్రీలు కచేరీలు చేయటం అంటే సాహసం చేయటమే. అటువంటి సంధికాలంలో వసంతకుమారి కచేరీలు చేసి సంగీతజ్ఞుల ప్రశంసలు పొందటం మామూలు విషయం కాదు. వసంతకుమారి జిఎన్బి శిష్యురాలై అతని సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకున్నప్పటికీ కర్ణాటక సంగీత రంగంలో తనదైన ముద్రతో శ్రోతల మనస్సులను దోచుకున్నది. ఆమె కంఠంలోని మాధుర్యం, లయాత్మకంగా సాగే ఆమె గానం, దానికి తోడైన విద్వత్త వసంతకుమారిని అసమాన గాయికగా తీర్చిదిద్దింది. ప్రతి రాగాన్ని రాగాంగాలతో సంపూర్ణంగా కంఠగతం చేసుకుని అలవోకగా పాడటం వసంతకుమారికి వెన్నతో పెట్టిన విద్య. ఆమె రాగం తానం పల్లవిని విని ఆనందించవలసిందే గాని చెప్పటం అంత సులభం కాదు. మాతా మరగతశ్యామ మాతంగి మదశాలిని అని ఆమె గానం చేస్తుంటే కాళిదాసు ఆమె కంఠం నుండి జాలువారుతాడు. ఆవిడ మదశాలిని అనే గానం చేసిందని గమనించ ప్రార్థన. అష్టపదులకు ప్రాణంబోసింది వసంతకుమారి. అంతేగాక నారాయణ తీర్థుల వారి తరంగాలను కళ్యాణ గోపాలం పేరుతో బాణీలు కట్టి పాడింది. ఈ బాణి సింధుభైరవి రాగంలో సాగుతుంది. పురందరదాస విరచిత వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అనే కృతిలో కూడా సింధుభైరవి రాగాన్ని వాడుకున్నది. ఈ రాగంలోని మెలకువలను ప్రఖ్యాత హిందుస్థానీ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ వద్ద నేర్చుకున్నదట. క్షేత్రయ్య పదాలను టీ బృంద ప్రచారం చేయగా అన్నమయ్య పదాలను ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం చేసి అజరామరం చేసింది. ఎంఎల్ వసంతకుమారి పురందరదాస కీర్తనలకు ప్రాణంబోసింది. వసంతకుమారి తల్లి లలితాంగికి పురందరదాస కీర్తనలపై ప్రత్యేక అభిమానముండేది. ఆ సంప్రదాయాన్ని తల్లి ద్వారా అందిపుచ్చుకుని అసంఖ్యాకంగా పురందరదాస కీర్తనలను గానం చేసింది వసంతకుమారి. కన్నడిగులకు పురందరదాసు ప్రాతస్మరణీయుడు. అతని కీర్తనలను దేవరనామాలని కళ్లకద్దుకుంటారు. అటువంటి పురందరదాస కీర్తనలను పాడి ప్రచారం చేసినందుకుగాను వసంతకుమారిని మైసూరు విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించినారు. 1977 పద్మభూషణ్తో సత్కరించింది భారత ప్రభుత్వం. సంగీత కళానిధి, సంగీత కళా శిఖామణి, సంగీత నాటక అకాడమీ పురస్కారం వంటి పురస్కారాలనెన్నింటినో అందుకున్నది వసంతకుమారి. కచేరీ చేసే సమయంలో వసంతకుమారిని చూడాలి. ఈనాటి వారికి యూట్యూబ్లో ఆమెను దర్శించుకునే అదృష్టమున్నది. వసంతకుమారి వేదిక మీద నిండుగా కూర్చుంటారు. దోశడు వెడల్పు జరీ అంచున్న పట్టుచీర భుజాల చుట్టూ తిప్పుకొని వేసుకుంటారు. వెడల్పాటి ముఖం మీద పావలా కాసంత కుంకుమ బొట్టు. కొన్నిసార్లు గుండ్రంగా, కొన్నిసార్లు కోలగా బొట్టు పెట్టుకుంటారు. తమిళ స్త్రీల వలె చెవులకు రాళ్లదుద్దులు, శిఖనిండా మరువం, మల్లెపూలు, కనకాంబరాలు కలగలిసిన కదంబమాల. ఇది ఆమె బాహ్యరూపం. ఆ రూపాన్ని దర్శించుకుంటే ఒక రకమైన దివ్యానుభూతి మనసులో అంకురిస్తుంది.
గర్భగుడిలో నిచ్చలంగా వెలుగుతున్న దీపశిఖ వంటిది ఆమె రూపం. ప్రసన్నమైన ఆమె ముఖాన్ని చూస్తూ ఉంటే ఆమె మనకెంతో ఆత్మీయురాలని, ఆప్తురాలని అనిపిస్తుంది. మన బంధువర్గంలోని ఎవరో వేలు విడిచిన పెద్దమ్మనేమో అనిపిస్తుంది, కానీ ఆమె ఒక ప్రఖ్యాత గాయకురాలనిపించదు. అంత సాదాసీదాగా ఉంటుందన్నమాట. ఆమె పక్కన వినయంగా కూర్చుని నవ్వుముఖంతో అమ్మ స్వరంలో స్వరం కలుపుతూ కనిపించే సుధా రఘునాథన్ ఈనాడు ప్రఖ్యాత గాయిక. వసంతకుమారి భర్త వికటన్ ఆర్ కృష్ణమూర్తి. ఇతడు తమిళ చిత్రసీమలో హాస్యనటుడుగా పేరుపొంది తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే కలైమామణి పురస్కారాన్ని అందుకున్నవారు. వారి సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు శంకర్ రామన్, కూతురు శ్రీవిద్య. శంకర్ రామన్ పిన్న వయసులోనే, అంటే ఇద్దరు బిడ్డల తండ్రైన తర్వాత మరణించినాడు. భర్త అనారోగ్యం, కొడుకు చిన్నపిల్లవాడు, కూతురు శ్రీవిద్య పాలుమరువని పసిపాప. అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆమె భర్త కృష్ణమూర్తి మరణం వసంతకుమారికి శరాఘాతం వంటిది. కానీ ధైర్యాన్ని కోల్పోకుండా కుటుంబ భారాన్నంతా వసంతకుమారి తన భుజస్కంధాలపై వేసుకున్నది. సంగీత కచేరీలు చేస్తూ, రేడియోలో పాడుతూ, సినిమాల్లో నేపథ్యగానం చేస్తూ కష్టపడి సంపాదించి తన సంసార నావను నడిపింది. ఒక్కోసారి చిన్నారి శ్రీవిద్యకు పాలు తాగించే సమయం కూడా దొరికేది కాదంటే ఆమె ఎటువంటి పరిస్థితుల్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని శ్రీవిద్య ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. వసంతకుమారి తొలి శిష్యురాలు తన కుమార్తె శ్రీవిద్యనే. శ్రీవిద్య కొన్నాళ్లు సంగీత కచేరీలు చేసినప్పటికీ తరువాత చిత్రసీమ వైపు దృష్టి మరల్చి తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు, హిందీ చిత్రాల్లో కథానాయికగా నటించి నేపథ్యగానం చేసి బాగా సంపాదించింది. తమిళంలో ఆమె నటించిన అపూర్వ రాగంగల్ చిత్రంలో కథానాయికగా శ్రీవిద్య నటించగా రజనీకాంత్కు అది తొలి చిత్రం. అంటే అప్పటికే శ్రీవిద్య మేటి తారగా వెలిగిపోతూ ఉన్నది. తెలుగులోనూ ఎన్నో చిత్రాల్లో నటించింది. తూర్పు పడమర, బంట్రోతు భార్య, తాతా మనవడు, యశోదా కృష్ణ మొదలైన ఎన్నో చిత్రాలు శ్రీవిద్య నటించినవిగా పేర్కొనాలి. శ్రీవిద్య తొలినాళ్లలో కమల్ హసన్తో ప్రేమ వ్యవహారం నడిపింది. అది బెడిసింది. ఆ తర్వాత జార్జ్ థామస్ అనే నటుణ్ణి ప్రేమించి కుటుంబ సభ్యులను ఎదిరించి మతం మార్చుకుని పెళ్లి చేసుకున్నది. కానీ అక్కడా ఇమడలేకపోయింది. విడాకులిచ్చి ఆ సంబంధాన్ని తెగదెంపులు తీసుకున్నది. చివరికి తన ఆస్తిని కొంత అన్న కొడుకులకు, పనిమనుషులకు పంచిపెట్టి అకాల మరణం చెందింది శ్రీవిద్య. వసంతకుమారి మరో శిష్యురాలు అవసరాల కన్యాకుమారి. ఈమె వసంతకుమారికి వాద్య సహకారం అందించేది. కన్యాకుమారి అసలు వయలిన్ విద్వాంసురాలు. వసంతకుమారి శిష్యురాలైనందున ఆమె వయలిన్ వాదనంలో వసంతకుమారి గాయన శైలిని వినవచ్చు. ఎన్ రాజం వయలిన్ వాద్యంలో పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ గాత్రం విన్నట్లే అవసరాల కన్యాకుమారి వయలిన్లో వసంతకుమారి గాత్రాన్ని వినవచ్చు. 2016 మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారందించే ప్రతిష్టాత్మకమైన సంగీత కళానిధి బిరుదునందుకున్నది కన్యాకుమారి. ఇంకా పద్మశ్రీ, కలైమామణి వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్న కన్యాకుమారి వసంతకుమారి శిష్యురాలు. వసంతకుమారి మరో శిష్యురాలు సుధా రఘునాథన్. ఈమె వసంతకుమారి వద్ద 13 గురుకుల పద్ధతిలో సంగీతాన్ని సంపూర్ణంగా నేర్చుకున్నది. వసంతకుమారి చేసిన ప్రతి కచేరీలో దాదాపుగా సుధా రఘునాథన్ పక్కన కూర్చుని తాంబూరా వాయిస్తూ కనిపించేది. ఈనాడు వసంతకుమారి వారసురాలుగా కచేరీలు చేస్తూ సంగీత కళానిధి, కలైమామణి, పద్మశ్రీ, పద్మభూషణ వంటి పురస్కారాలను అందుకున్నది. శృంగేరి పీఠం నుండి సంగీత సరస్వతి పురస్కారాన్ని అందుకున్న ధన్యురాలు సుధా రఘునాథన్. అంతేగాక త్రిచూర్ వి రామచంద్రన్, యోగం సంతానం, చారుమతి రామచంద్రన్, వి కావేరి, వనజా నారాయణన్, టిఎం ప్రభావతి, మీనా సుబ్రహ్మణ్యం, జయంతి శ్రీధరన్, జయంతి మోహన్, రోస్ మురళీకృష్ణ, జయా విశ్వేశ్వరన్ వంటి ఎందరో శిష్యులు, శిష్యురాండ్లు వసంతకుమారి వద్ద సంగీతాన్ని అభ్యసించినారు.
వసంతకుమారికి అత్యంత ఇష్టమైన

0: రాగాలు షణ్ముఖప్రియ, శంకరాభరణం, భైరవి, హమాస్, అభోగి, వరాళి మొదలైనవి. వసంతకుమారి సంగీతం నేర్చుకునే సమయంలోనే కఠోర సాధన చేసి సంగీతాన్ని కంఠగతం చేసుకున్నది. తర్వాత మళ్లీ ఎప్పుడూ సాధన చేయలేదు. కచేరీ చేస్తున్న సమయంలో పుంఖాను పుంఖాలుగా తాళ్లు వేసేది, నెరవులను కూడా సలిపేది. తమ గాత్రానికి కన్యాకుమారి వయలిన్ స్వరాలు అందిస్తూ తాను ఆశ్చర్యపోయేదాన్నని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ముఖ్యంగా రాగం తానం పల్లవి గానం చేస్తున్న సమయంలో ఇది బాగా కనబడేది అని అంటుంది. తాను 12 సంవత్సరాలు గురుకుల పద్ధతిలో వసంతకుమారి వద్ద సంగీతం నేర్చుకున్నప్పటికీ ఎన్నడూ వసంతకుమారి సంగీత సాధన చేస్తున్నట్టు చూడలేదని ఒక ఇంటర్వ్యూలో సుధా రఘునాథన్ పేర్కొన్నారు. ఇది చాలా గొప్ప విషయం. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్న వాక్యం ఇక్కడ చిన్నబోతున్నది. అంటే ఆమె సాధన అనే పునాది ఎంత గొప్పగా ఉన్నదో అవగతమవుతుంది. ఆనాటి ప్రముఖ వాద్య సంగీతజ్ఞులు దాదాపుగా అందరూ వసంతకుమారి సంగీతానికి వాద్య సహకారం అందించిన వారే. ప్రముఖ మార్దంగికులు పాల్ఘాట్, మనియ్యర్, వీరు సాధారణంగా అందరికీ వాద్య సహకారం అందించరు. ముఖ్యంగా గాయకులకు మృదంగ సహకారం అస్సలు అందించరు. కానీ వసంతకుమారికి మృదంగ సహకారం అందించినాడంటే అది వసంతకుమారి గొప్పదనమని మనం భావిస్తే ఆమె అది తన అదృష్టమనుకుంటుంది. ఆనాటి కళాకారులు తోటి కళాకారుల కళా వైశిష్ట్యాన్ని గుర్తించేవారన్నమాట. ఇంకా మన్నారుగుడి ఈశ్వరన్, శ్రీముష్ణం వి రాజారావు, తిరువయ్యూరు భక్తవత్సలం, ఆర్ రమేష్, కరియక్కుడి కృష్ణమూర్తి మొదలైన మృదంగ విద్వాంసులు, జి హరిశంకర్ వంటి కంజీరా వాదకులున్నారు. అవసరాల కన్యాకుమారైతే ఆమె శిష్యురాలే కనుక ఎక్కడైనా ఆమె వయలిన్ సహకారం అందించేది. వసంతకుమారి ప్రతిష్టాత్మకమైన ఎన్నో పురస్కారాలను అందుకున్నది. ముఖ్యమైనవి భారత ప్రభుత్వం వారి పద్మభూషణ్, సంగీత కళానిధి, సంగీత కళా శిఖామణి, సంగీత నాటక అకాడమీ పురస్కారం వంటి ఎన్నో అందుకున్న వసంతకుమారి ఇవన్నింటికీ అతీతురాలు. ఆ పురస్కారాలకే గౌరవం దక్కింది కాని ఆమెకు కాదు. ఎందుకంటే ఈనాడు ఆమె శిష్యులకే అటువంటి పురస్కారాలు లభిస్తున్నాయి. వసంతకుమారి దక్షిణాది చిత్రసీమలో కూడా ఎన్నో పాటలు పాడింది. తమిళ సినిమా కోసం ఆమె పాడిన ఒక రాగమాలిక భరతనాట్యం నేర్చుకునే విద్యార్థులకు ఒక పాఠంలాగా మారిపోయింది. ఆమె కచేరీ చివరలో ఆ రాగమాలిక పరల్కడ్ అలై మిలే పాడాలని శ్రోతలు కోరేవారంటే అదెంత పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఈనాడు చాలామంది సంగీతజ్ఞులు ఈ పాటను గానం చేసి చప్పట్లు కొట్టించుకుంటున్నారు. తెలుగులో కూడా ఎన్నో గీతాలు పాడింది. కాని ముఖ్యంగా భూకైలాస్ చిత్రంలో ఆమె పాడిన మిన్నేట పవళించు నాగశయన అనే గీతం అజరామరమైనది. ఆ పాటకు ప్రముఖ నాట్య కళాకారిణి కమలకుమారి నాట్యం చేసింది. కాకతాళీయంగా ఈ వ్యాసం తయారవుతున్న సమయంలోనే శివరాత్రి పర్వదినం సందర్భంగా టీవీలో ఆ చిత్రాన్ని చూడటం, అందులో వసంతకుమారి గాత్రం వినటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ మహాగాయనికి ఇదే నా నివాళి.
1: ఇప్పటివరకు మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 13వ భాగంలో ఎంఎల్ వసంతకుమారి గురించిన విశేషాలు విన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
2: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇప్పటి వరకు మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మల్లమల్ల వినాలన్నా మీ దోస్తులకు గానీ చుట్టాలకు గానీ చెప్పి వినిపించాలన్నా మన యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినొచ్చు. మన యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇక వట్టి మీరు వినడే కాకుండా మీకు

0: వాళ్ళందరికీ ఇనిపించుండ్రి. గట్లనే వాళ్ళందరికీ మన ఛానల్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకుండ్రి. ఇంతటితో పుస్తకంతో కార్యక్రమం సమాప్తం. ఇక గీ కార్యక్రమం శుక్ర శనివారాలల్లా రాత్రి 9:30 తిరిగి శని ఆదివారాలల్లా పొద్దుగల్లా 8:30 ప్రసారమవుతుంది. ఇక మళ్ళా రేపు పొద్దుగల్లా 8:30 వచ్చే పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 14వ భాగంలో డికే పట్టన్మల్ గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సినీ గీతాల హరివిల్లు. మీకు నచ్చే మీరు మెచ్చే పాటలు ఆకాశవాణి ఆదిలాబాద్ సింగిలిలో వినాలన్నా, మీకు నచ్చిన వాళ్లకు వినిపించాలన్నా 0872 గీ కోడ్ నంబర్ను జత చేసి 2950081 మరొక నంబర్ 2300081 నంబర్లకు ఫోన్లు చేయండి. ఇక ఫోన్ చేసుడు కుదరకపోతే మాకు వాట్సాప్ ద్వారా సుఖ సందేశాలు పంపుకుంటూ పాటలు అడగచ్చు. మా వాట్సాప్ నంబర్ 0873229801. ఇక ఇదే కుదరకపోతే మాకు ఉత్తరం కూడా పంపచ్చు. మీరు ఉత్తరాన్ని పంపవలసిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్, పిన్కోడ్ 504001. కార్యక్రమంలో ముందుగా విందాం వినరో విష్ణు. కార్యక్రమంలో ముందుగా ఈ పాట మీకోసం.
1: నేబర్స్ అంటే ఎవరో
2: కనిపించి పెత్తోడు మన నేబరేరా. దూరంగా నీ కనిపించేది ఏందే మన పొలానికి పక్క పొలం కనిపిస్తా ఉండదా? అట్నే ఆ ట్యాంక్ పైకి ఎక్కి చూసినావనుకో మన ఊరికి పక్క ఊరు. అటను పైకెళ్ళి చూసే వాటికి అన్ని పక్క పక్కనే కనబడతాయి. రేపా నీ స్థాయి అనేది ప్రపంచాన్ని నువ్వు ఎంత ఎత్తు నుంచి చూస్తావన్న దాన్ని బట్టే ఉంటది.

0: கஜா பபலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்யானிக்கு ஸ்ரேயோபிலாஷி சை பால்.
3: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నాడు, మాట్లాడదాం. హలో,
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: నమస్తే అండి, మీ పేరు?
4: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
3: బాగున్నామండి. ఏం చేస్తుంటారు?
4: మేము వ్యవసాయం మేడం.
3: చెప్పండి, మరి కర్నూలులో వర్షాలు ఎట్లున్నాయి, పడుతున్నాయా?
4: లేదు మేడం, వర్షం కొద్ది తుంపర లెక్క పడుతుంది మేడం. రాత్రి అంతా కొద్ది వేరే కడప దూరం పడినాయి మేడం. మా కాడ లేదు, బాగానే వేరే కడ ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో పడినాయి మేడం. కానీ మాకు తుంపర వచ్చింది మేడం, అంతే.
3: ఏం వేసిండ్రు మరి చేయలా
4: మేడం? మేడం పత్తి వేసినాం మేడం. మేడం మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలతో మేడం. త్రిశూలం మేడం సినిమా పేరు.
3: త్రిశూలం నుంచి ఏ పాట వినిపించాలి?
4: రాయిని ఆడది చేసిన రాముడు అనే పాట ఉంటుంది మేడం.
3: తప్పకుండా అండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇలానే ఫోన్ చేస్తూ ఉండండి శ్రోతలు. మీరు గిట్లని ఫోన్లు చేసుకుంటా మీ మనసుకు నచ్చిన పాటల్ని కోరినచ్చు. ఇక మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 0873 గీ కోడ్ నంబర్ను జత చేసి 2950 మరొక నంబర్ 2300. ఇప్పుడైతే త్రిశూలం చిత్రంలో నుండి ఈ పాట మీకోసం.

0: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమానికి. ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. నిజామాబాద్ నుండి సత్యనారాయణ కౌసల్య దంపతులు, మాకు మురారి చిత్రం నుండి ఏదైనా మంచి పాటను వినిపించండి అంటూ సందేశం పంపిండ్రు. అలాగే రంగారెడ్డి నుండి మాకోసం ఏదైనా మంచి పాటను వినిపించండి అంటూ రమేష్, రాంబాయి, స్వప్న, శిరీష, చిన్ను, వైష్ణవి, స్రవంతి, నవీన్, గంగా, ఇంకా నిజాంపేట నుండి ఆకాష్, నళిని, దుర్గా, రాము, మమత వాట్సాప్ ద్వారా సందేశాలు పంపినరు. తప్పకుండా అండి శ్రోతలు, మీట్స్గా గిట్లనే వాట్సాప్ ద్వారా సందేశాలు పంపుకుంటా మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటల్ని వినొచ్చు. మీరు సందేశాలు కాబట్టి పాటలు మాత్రమే అడుగుడు కాకుండా మీకు మాత్రమే తెలిసిన విషయాలను గురించి ఏదైనా జోక్ కానీ, చిల్లిపి ప్రశ్న కానీ, పొడుపు కథ కానీ, ఇలా ఏదైనా సంక్షిప్త సందేశాల రూపంలో మాకు వాట్సాప్ చేయొచ్చు. మా వాట్సాప్ నంబర్ 0872 2959 1. ఇప్పుడైతే మురారి చిత్రంలో నుండి ఈ పాట మీకోసం.

0: के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: ఇది మన యాస, మన భాషలో సాగుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఇయాల కవి శాసన పరిశోధకులు జయంతి రామయ్య పంతులు జయంతి. ఈయన కోనసీమలోని ముక్తేశ్వరం గ్రామంలో జూలై 18, 1860 పుట్టిండు. సంస్కృతాంధ్ర భాషలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత రాజమండ్రిలో ఆంగ్ల భాషను అభ్యసించింది ఈయన. 1882 పట్టభద్రులై 1884 వరకు పిఠాపురం మహారాజు వారి పాఠశాలలో ప్రధాన అధ్యాపకునిగా పనిచేసిండట. ఇక తర్వాత న్యాయవాది పరీక్షలో ఉత్తీర్ణుడై ప్రభుత్వ మండలాధికారి అయిండట ఈయన. మండలాధికారిగా ఈయన అనేక శాసనాలను సేకరించి పరిశోధించేవాడట. వాటిలో దేవులపల్లి శాసనం, యుద్ధమల్లుని శాసనం ముఖ్యమైనవట. ఈ సేకరించిన శాసనాలలోని పద్యాలను క్రోడీకరించి శాసన పద్యమంజరి అనే పేరుతో 2 భాగాలుగా ప్రచురించిండట ఈయన. రాష్ట్ర న్యాయాధీశులుగా ఈయన పిఠాపురం, బొబ్బిలి, వెంకటగిరి సంస్థానాధీశుల ప్రోత్సాహంతో ఆంధ్ర సాహిత్య పరిషత్తును ఏర్పాటు చేసిండు. ఇక దీనికోసం ఈయన ఏకంగా 5,000 తాళపత్ర గ్రంథాలను సేకరించిండట. ఉత్తర రామచరిత్ర, చంపు రామాయణం ఈయన స్వతంత్ర రచనలు. ఇంకా ఈయన పిఠాపురం మహారాజు గారి ఆర్థిక సహాయంతో సూర్యరాయాంధ్ర నిఘంటువును రచించిండు. అలాగే ఈయన ఆధునికాంధ్ర వాగ్మయ వికాస వైఖరి అనే విమర్శాత్మక గ్రంథాన్ని కూడా రచించిండట. ఆంధ్ర విశ్వకళా పరిషత్ వారు ప్రతి ఏడాది బీఎస్ స్పెషల్ తెలుగులో విశ్వవిద్యాలయంలో దీనికి అనుబంధంగా ఉన్న అన్ని కళాశాలల్లోనూ ఒకేసారి ఉత్తీర్ణులైన విద్యార్థులకు కళా ప్రపూర్ణ జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతిని అందిస్తున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు స్వాతిముత్యం చిత్రంలో నుండి ఈ పాట మీకోసం.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మందరం. ఆ

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
4: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. KMFME అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ

0: పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో. ఇప్పుడు ఇయాల తెలంగాణలోని తొలితరం కథా రచయిత అయినటువంటి గూడూరి సీతారాం జయంతి. ఈయన 1936 జూలై 18న కరీంనగర్ జిల్లా సిరిసిల్ల దగ్గరలోని హనుమాజీపేటలో పుట్టిండు. ఈయన జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డికి బాల్యమిత్రుడు. ఇతను తన మొదటి కథను 1960 జనవరి 1న రాసిండు. అయితే తన నిజ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు, తాను అనుభవించిన జీవితం, ఫ్యూడల్ భూస్వాముల దౌర్జన్యాలు, పల్లె బతుకు, గ్రామ పిత్తందాళ్ల పెద్దరికం, రజాకారుల సంఘటనలు మొదలైనవి ఈయనకు రచనలు చేయడానికి దోహదపడ్డాయి. అప్పటి కాలంలో గ్రాంధిక భాషలో పుస్తకాలు ఎక్కువగా ఉండేవి, వ్యవహారిక భాషలో దొరకడం తక్కువ. దాంతో నిత్య జీవితంలో ఉపయోగించే భాషలో రచనలు చేస్తూ అందరికీ అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఆ మాండలికంలో రచనలు చేసిండు. అలాగే గ్రంథాలకు సంపాదకునిగా కూడా వ్యవహరించిండు. నారిగాని బతుకు, పెళ్లి ప్రేమ, మారాజు, లచ్చి మొదలగు 10కి పైగా రచనలను వేసిండు. అలాగే 80కి పైగా కథలను కూడా రాసిండు. అలాగే ఇలా తెలంగాణ రాష్ట్ర గీతం అయినటువంటి జయ జయ హే తెలంగాణను రచించిన అంద్యశ్రీ జయంతి. ప్రజాకవి, ప్రకృతి కవిగా ప్రసిద్ధులైన అంద్యశ్రీ వరంగల్ జిల్లా జనగం వద్ద గల రేబర్తి అనే గ్రామంలో పుట్టిండు. ఈయన అనాథగా కష్టాల్లో పెరగడం వలన విద్యను అభ్యసించలేకపోయిండు. ఇంకా ఈయన అసలు పేరు ఆండ ఎల్లన్న. ఈయన తన జీవనోపాధి కోసం గొర్రెల కాపరిగా పనిచేసిండు. ఆ సమయంలోనే శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర మహారాజ్ ఇతన్ని పాడుతుండగా విని చేరదీసిండు. ఇక ఇక్కడి నుండే ఈయన కవిత్వం రాయడం మొదలుపెట్టిండు. ఎలాంటి విద్యను అభ్యసించినప్పటికీ అనేక పాటలతో పాటు 3000 కవితలను కూడా రచించిండు. అందుకుగాను ఈయన కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను అందుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలో అంద్యశ్రీ పాటల ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఈ పాటలే ప్రజలలో తెలంగాణ రాష్ట్రం కావాలన్న ఆకాంక్షను పెంచాయి. అంతేకాకుండా ఈయన తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణను రచించిండు. దీనిని ప్రభుత్వం 2024 ఆమోదించింది. అలాగే ఈయన ఎన్నో చిత్రాలకు పాటలను, సంభాషణలను కూడా రాసిండు. 2014 ఈయనను తెలంగాణ ప్రభుత్వం భారత అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది. ఇంకా ఈయన నంది అవార్డును సుద్దాల హనుమంతు, జానకమ్మ జాతీయ పురస్కారం, లోక్నాయక్ పురస్కారం మొదలగు ఎన్నో పురస్కారాలను అందుకున్నాడు. అలాగే ఈయన 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 కోటి నగదు బహుమతిని అందుకున్నాడు. కార్యక్రమంలో ఇప్పుడు ఈయన పాటలు రాసిన, సంభాషణలు అందించినటువంటి బతుకమ్మ చిత్రంలో నుండి ఈ పాట మీకోసం.

0: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నాడు, మాట్లాడదాం. హలో హలో,
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి, నమస్తే, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు నవీన్ మేడం, నిర్మల్ జిల్లా దిలవాకూరు మండల కాల్వ గ్రామం నుంచి.
0: ఏం చేస్తూ ఉంటారు?
1: వ్యవసాయం చేస్తాం మేడం, తోట పనులే.
0: చెప్పండి, మరి వెళ్ళినరా చేన్లకి?
1: తోటలోనే ఉన్నాం మేడం, పత్తికి మందేస్తామని.
0: ఎట్లా ఉన్నది నిర్మల్? ఆచేటప్పుడు చినుకులు పడుతున్నాయా మరి?
1: మొన్న ఒక పది రోజులు అసలే వాళ్ళే మేడం, మొత్తం ఎండలే కొట్టినాయి, ఫుల్ ఎండలు, ఎండాకాలం కంటే ఎక్కువ కొట్టినాయి. అప్పుడు మాకు భయం బట్టి పత్తి ఉంటుందో మరి ఏం పోతుంది.
0: ఇప్పుడు వచ్చినాయా మరి మొలకలు?
1: మొలిచినాయి పెద్ద, కొంచెం ఆకులు అయినా 5-6 ఆకులకు వచ్చినాయి.
0: మంచిగా చేయలే పనులు చేసుకుంటా ఆకాశవాణి వింటున్నారు.
1: వింటున్నాం మేడం, ఆదిలాబాద్ రోజు ఇద్దాం మేడం యాప్ లో.
0: చెప్పండి మరి ఏ పాట వినాలనుకుంటున్నారు ఇవాళ?
1: ఇవాళ మా అభిమాన హీరోయిన్ సౌందర్య గారి పుట్టినరోజు మేడం.
0: అవును,
1: విషయం చెప్తూ వారు నటించిన పాట కావాలి మేడం, పెళ్లి పీటల నుంచి.
0: పెళ్లి పీటల చిత్రం నుండి ఏ పాట?
1: చిటపట చినుకులు. ఇట్లనే వర్షం ఎక్కువ పడాలి, అన్ని పంటలు వండాలి, అందరు బాగుండాలని కోరుకుంటున్నాం మేడం, రైతులు అందరు బాగుండాలి.
0: తప్పకుండా అండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇలానే ఫోన్ చేస్తూ ఉండండి శ్రోతలు. మీరు ఇట్లానే ఫోన్లు వేసుకుంటా మీ మనసుకు నచ్చిన పాటల్ని కోరేయనొచ్చు. ఇక మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0872 గీ కోడ్ నంబర్ను జత చేసి 2950081, మరొక నంబర్ 2300081. ఇప్పుడైతే పెళ్లి పీటలు చిత్రంలో నుండి ఈ పాట మీకోసం.

మీరు ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఇయాల భారతీయ చలనచిత్ర నటి అయినటువంటి సౌందర్య జయంతి. సౌందర్య అంటే తెలియని సినీ ప్రేక్షకులుండలు. తన అందం, అభినయం, అమాయకత్వం, అంతకు మించిన నటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈమె 1972 జులై 18 కర్ణాటకలోని బెంగళూరులో పుట్టింది. ఈమె అసలు పేరు సౌమ్య సత్యనారాయణ, కానీ రంగస్థలంపై సౌందర్యగా ప్రసిద్ధి. ఈమె చిత్ర నిర్మాత, ఇంకా స్క్రిప్ట్ రచయిత అయిన కెఎస్ సత్యనారాయణ మంజుల దంపతులకు 2వ సంతానం. ఈమె తన సినీ జీవితాన్ని 1992లో ప్రారంభించింది. 1992 ఏప్రిల్లో విడుదలైన బా నాన్న ప్రీతం అనే కన్నడ చిత్రం ఈమె నటించిన తొలి చిత్రం. ఆ తర్వాత వరుసగా కన్నడలో చిత్రాలు చేసింది. 1993లో తమిళంలో ఆమె తొలి చిత్రమైన పొన్నుమ్మణి. ఈ చిత్రంలో మానసిక వికలాంగురాలి పాత్రను పోషించి అందరి మన్ననలను అందుకుంది. 1994లో తెలుగులో తొలిసారిగా హలో బ్రదర్ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అరంగేత్రం చేసింది. ఇక ఆ తర్వాత వరుసగా అమ్మోరు, పవిత్ర బృందం, రాజా, చూడాలని ఉంది, అంతఃపురం మొదలగు 100కు పైగా చిత్రాల్లో నటించింది. భావోద్వేగాలను పలికించే ఇల్లాలి పాత్రలోనూ, దీవెనలిచ్చే అమ్మోరు పాత్రలోనూ, 16 అనాల అమాయకపు తెలుగింటి అమ్మాయి పాత్రలోనూ, ప్రేమను పంచే ప్రేయసి పాత్రలోనూ, ఇలా పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయి జీవించడంలో ఆమె దిట్ట. అందువల్లనే తన 12 ఏళ్ల సినీ ప్రయాణంలో వెంకటేష్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి అగ్ర నటుల సరసన నటించింది. ఈమె తన అద్భుతమైన నటనకు గాను 3 నంది అవార్డులను, 3 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులను, 6 ఫిలింఫేర్ అవార్డులను అందుకుంది. ఇప్పుడు ఈమె నటించినటువంటి నిన్నే ప్రేమిస్తా చిత్రంలో నుండి ఈ పాట మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన యాస, మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఇయాల నటి, మాజీ ప్రపంచ సుందరి అయినటువంటి ప్రియాంక చోప్రా పుట్టినరోజు. ఈమె జార్ఖండ్ లోని జంషెడ్పూర్ లో 1982 జూలై 18 పుట్టింది. ఈమె తండ్రి సైన్యంలో వైద్యుడైనందువల్ల అనేక ప్రాంతాలు మారుతూ ఉండేది. ఈమె విద్యాభ్యాసం కూడా అనేక ప్రాంతాలలో కొనసాగింది. ఈమె తన నటనా జీవితాన్ని ప్రారంభించక ముందే మోడల్గా పనిచేసేది. అప్పుడే 2000 ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత నటనలోకి అడుగుపెట్టింది. ఈమె మొదటగా తమిళ చిత్రమైన తమిళన్ ద్వారా అరంగేత్రం చేసింది. ఆ తర్వాత 2003 తన మొదటి బాలీవుడ్ చిత్రం ది హీరో లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై విడుదలైంది. ఆ తర్వాత వరుసగా అందాజ్, ముజ్సే షాదీ కరోగి, క్రిష్, డాన్ మొదలగు 40 పైగా చిత్రాల్లో నటించింది. అందాజ్ చిత్రంకి గాను ఈమెకు ఉత్తమ మహిళా రంగప్రవేశ పురస్కారం లభించింది. అలాగే ఐత్రాజ్ అనే హిందీ చిత్రంలో మొదటిసారి ప్రతినాయక పాత్రను పోషించి దానికి గాను ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ ప్రతినాయక పురస్కారం లభించింది. కార్యక్రమంలో ఇప్పుడు ఈమె తెలుగులో నటించినటువంటి తుఫాన్ చిత్రంలో నుండి ఈ పాట మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మన యాస, మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలో మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. కార్యక్రమానికి ఇప్పుడే ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. కర్నూలు నుండి బాలు, ప్రశాంత్, గిరి, భార్గవ్, రుద్ర, నాగతేజ్, భాను, రోహిత్, కిరణ్, సాయి ఈ సందేశాన్ని పంపినరు. వీళ్ళు ఏం అడుగుతున్నారంటే, ఆకాశవాణి ఆదిలాబాద్ సిబ్బందికి మా నమస్కారాలు. మీరు మా స్నేహితులందరి కోరిక మేరకు మాకోసం బాయ్స్ చిత్రంలో నుండి సరిగమే అంటూ సాగే పాటను వినిపించండి అంటూ కోరారు. తప్పకుండా అండి శ్రోతలు, గిట్లనే మీర్సుక మీకు నచ్చిన పాటల్ని వాట్సాప్ ద్వారా సందేశాలు పంపుకుంటా కోరేయనొచ్చు. ఇక వట్టి పాటలు మాత్రమే అడుగుడు కాకుండా మీకు మాత్రమే తెలిసిన విషయాలను గురించి, చెప్పుకోదగ్గ ప్రదేశాలను గురించి, ఇంకా ఏదైనా జోక్ గానీ, చిలిపి ప్రశ్న గానీ, పొడుపు కథ గానీ, ఇలా ఏదైనా సంక్షిప్త సందేశాల రూపంలో మీరు మాకు వాట్సాప్ చేయొచ్చు. మా వాట్సాప్ నంబర్ 0873229501. ఇప్పుడైతే బాయ్స్ చిత్రంలో నుండి ఈ పాట మీకోసం.

ఇంతటితో ఇయలటి సింగిడి కార్యక్రమం సమాప్తం. ఇక మళ్ళా రేపటి గల్లా 8:45 సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో మరిన్ని మీకు నచ్చిన పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ప్రైవేటుగా అభివృద్ది చేసిన ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ఈ ఉదయం 11:30 ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారు. హైదరాబాద్కు చెందిన స్కైరోట్ ఏరోస్పేస్ రూపొందించిన ఈ ప్రయోగం ఆగమన్ అనే పేరుతో వాతావరణ పరిస్థితులు, భద్రతా అనుమతులకు లోబడి జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని భారత బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగాచ్లోని బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్టును సందర్శిస్తారు. బీఎస్ఎఫ్కు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేళ ఘట్కేసర్లో పర్యటిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రముఖ కవి అందేశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ను పోలీసులు ఉదయం ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు వైద్యుల సూచనలతో ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూపొందించిన న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్లో నిన్న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 17,88,000 మంది ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు 114 ప్రభుత్వ ఆసుపత్రులు, 886 ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదురహిత వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. చివరి మ్యాచ్ల సందర్బంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్లు, మైక్రో బ్రూవరీల పనివేళలను పొడిగిస్తూ రాష్ట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈవేళ 3వ స్థానం కోసం మాయామిలో మ్యాచ్ జరుగుతుండగా రేపు ఫైనల్ జరుగుతుంది. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పీవీ సింధు ఈవేళ మహిళల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్లో

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03. ఎవర్ గ్రీన్ హిట్స్. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2015 నుంచి 2020 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ విందాం. మీకు నచ్చిన హిట్ సాంగ్ వినాలనుకుంటే 0402324085 నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ముందుగా మీ అందరి కోసం బాహుబలి సినిమా నుంచి రమ్య బెహరా దీపు పాడిన పాట వచ్చేస్తుంది. రామోజయ శాస్త్రి రచన, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు నందిపేట నుంచి వెంకటేష్, ఇంకా పెద్ద అంబరపేట నుంచి గుండు అంబదాస్, లావణ్య.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఇప్పుడు వినేద్దాం మళ్లీ మళ్లీ విరాను రోజు సినిమా నుంచి హరిచరణ్ పాడిన పాట. సాహితీ రచన, గోపీసుందర్ సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు ఆర్మూర్ నుంచి జిందం నరహరి లక్ష్మి, నెహ్రూ పార్క్ నుంచి అజీజ్ భాయ్, షేక్ చాంద్.

సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుంచి పాటనడుతున్నారు ముసాపేట నుంచి నరేష్ రోజా, ఇంకా నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా గోదావరి, దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో శ్రావణ భార్గవితో కలిసి పాడిన పాట రచన దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పలాస సినిమా నుంచి రఘు కుంచే స్వీయ సంగీతంలో పాడిన పాట. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు రాయగిరి నుంచి దాసరి రవి, అస్తనాపురం నుంచి కనిగారి సత్యనారాయణ, ఇంద్రవేణి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: అర్జున్ రెడ్డి సినిమా నుంచి ఈ పాట నడుతున్నారు. రాయగిరి నుంచి మాదాసు సత్యనారాయణ, కవిత ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా. సమీర భరద్వాజ్ పాడారి పాటని, శ్రేష్ట రచన రాధన్ సంగీతం అందించారు.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మా ఫోన్ నెంబర్ 0402324 0852. ఇబ్రహీంపట్నం నుంచి, ఆదిపట్ల కారడి నుంచి గోపికిషన్ ఉమావతి, ఇంకా వరంగల్ కాశీబుగ్గు నుంచి నల్ల సుదర్శన్ సరిత వీళ్ళు అడుగుతున్న పాట డీజే దువ్వాడ జగన్నాథం సినిమా నుంచి, ఎమ్మెల్యే కార్తికేయన్ చిత్ర పాడిన పాట, సాహితీ రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

చక్రంపల్లి నుంచి అరుణ రాజేందర్ ఇంకా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ వినయ్ వీళ్ళు అడుగుతున్న పాట భలే భలే మొగాడివే సినిమా నుంచి నాని సచిన్ వారియర్ పాడారి పాటని రామజయ శాస్త్రి రచన గోపి సుందర్ సంగీతం అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గీత గోవిందం సినిమా నుంచి పాట నడుతున్నారు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్, ఇంకా అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి శాంత. సిద్ శ్రీరామ్ పాడారి పాటని శ్రీమణి రచన, కోపి సుందర్ సంగీతం అందించారు.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: నిజామాబాద్ నుంచి నర్సింగ్రావు, ఇంకా హన్మకొండ నుంచి రవీందర్, స్వరూప, సమయ, పాపినిపాలెం నుంచి మధుసూదన్ రెడ్డి, వీళ్ళందరూ అడుగుతున్న పాట ఫిదా సినిమా నుంచి. అరవింద్ శ్రేణి, శ్రీనివాస్ శ్రేణుక పాడారు, శ్రీవెన్నెల రచన, శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందించారు.

0: ಸ್ವಸ್ತಿಕ ವರದಾ. ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: గురు సినిమా నుంచి పాట నడుతున్నారు ఉమ్మడి నుంచి దివాకర్ విమల, ఇంకా వరంగల్ కాసిబుగ్గ నుంచి దాసి రామచంద్రన్ సుమతి. దీపాడరి పాటని రామజగ శాస్త్రి రచన, సంతోష్ నారాయణ సంగీతం అందించారు.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా విందాం మనం. కాటమరాయుడు సినిమా నుంచి ఈ పాటను అడుగుతున్న శ్రోతలు వలిగొండ గొల్లెపల్లి నుంచి ఎదురేరి లక్ష్మయ్య జంగమ్మ, నెహ్రూ పార్క్ నుంచి వహీద్ రుమాని జమీర్, శ్రేయా ఘోషాల్ అర్మన్ మాలిక్ పాడారి పాటని అనంత శ్రీరామ్ రచన, అను ప్రవీణ్ సంగీతం అందించారు.

సమయం 11 గంటలకు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 11:03 ఒక ప్రత్యేక కార్యక్రమంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఆలస్యానికి అధికారుల వైఖరి కారణమంటూ జపాన్ న్యాయశాఖ మాజీ మంత్రి హిడేకి మకిహారా చేసిన ఆరోపణలను విదేశాంగ శాఖ ఖండించింది. ప్రాజెక్టు పనులు చాలా వేగంగా పక్కాగా సాగుతున్నాయని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళగట్కేశ్వరంలో పర్యటిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రముఖ కవి అందేశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. భారత అంతరిక్ష రంగంలో తొలిసారిగా ప్రైవేట్గా అభివృద్ది చేసిన ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ను మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారు. ఆగమన్ అనే పేరుతో హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ఈ ప్రయోగాన్ని రూపొందించింది. రాజస్థాన్లోని మాన్గఢ్ ధామ్లో 5 రాష్ట్రాల సరిహద్దు గిరిజనులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. భీల్ ప్రదేశ్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో పూర్తిగా సామాజిక రాజకీయేతర నిరసనగా సాగిన సభలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా భీల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. హైదరాబాద్ సరూనగర్ స్టేడియంలో బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సు మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. అయితే సభ ప్రారంభానికి ముందే మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైకోర్టు అనుమతి ఉన్నా అరెస్టులు చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూమికి కంచె వేసేందుకు ఈ ఉదయం వెళ్లిన అధికారులు, స్థానిక రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కంచె పనులను అడ్డుకున్న రైతుల నిరసనకు దిగ్గా తోపులాట్లో ఒక రైతు అస్వస్థతకు గురయ్యారు. రాష్టంలో ఈవేళ రేపు ఆకాశం మేఘావృతమై పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు మధ్యాహ్నం 12:30కు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఆకాశవాణి సమయం 11:03. విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ ప్రత్యేక కార్యక్రమం వింటారు.

0: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని సువర్ణాక్షరాలతో లిఖించుకున్న నట సార్వభౌముడు, వెండితెర ఘటోత్కచుడు, తిరుగులేని మాంత్రికుడు, సాంఘికమైన, జానపదమైన, పౌరాణికమైన, జమీందారైన, మహారాజుగా అయినా, అసుర చక్రవర్తిగా, ఇంటి పెద్దగా, గంభీరంగా కనిపించే ఆ నిలువెత్తు విగ్రహ రూపం నేటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో చిర యశస్సుని సంపాదించుకుంది. ఆయనే నట సార్వభౌమ యశస్వి రంగారావు, అదే మన విశ్వ నట చక్రవర్తి యశ్వి రంగారావు. తెలుగు తెరపై తిరుగులేని ప్రతి నాయకుడు సంభాషణలను తనదైన శైలిలో పలికి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన మాటల మాంత్రికుడు. చిత్రమేదైనా, పాత్ర ఏదైనా క్షణాల్లో పాత్రలో లీనమయ్యే వేగం, అమేయమైన హావభావ ప్రకటన, అంతకు మించి అలరించే అభినయం వారి సొంతం. ఆయన పాత్రలలో ఉన్న గంభీరత్వాన్ని తట్టుకొని నిలబడడం అప్పటి మహామహులకే అసాధ్యమైంది. దర్పంతో కూడిన పాత్రలలో ఔరా అనిపించిన ఆయనే నిస్సహాయ నిరుపేద పాత్రలలో అయ్యో అనిపించి మన చేత కంటతడి పెట్టిస్తారు. సహజంగా పాత్ర వల్ల నటులకెంతో గుర్తింపు, కాని నటన వల్ల పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేయడం ఆయన ప్రత్యేకత. అంతలా నవరసాలను శ్వాసించి శాసించిన నటులు, నట సింహంగా పేరుగాంచిన అభినయ శిఖరం ఎస్వీఆర్.
1: ఏమి ఈ వైపరీత్యం, ఎంతటి దుర్భర అవమానం! సర్వసర్వం సహా ప్రాణి సమూహంబు నెల్ల పట్టి పల్లాత్సగల మదీయ మారణ మంత్ర విద్యాపాఠమా? కేవల సాలభంజిక పరిహాస పాత్రమైపోయినదేమి? ఈ వైరానుబంధ జాజ్వల్యమాన కలుష కషాయత రోషానల విషమెట్లు మెసగి జీవించువారు. ఇందు నా దోషమేమున్నది? మానవ మాంస భక్షకుండైన రక్కస వీరుని శిక్షించి దానవ మానవ సౌహార్ద శరశ్చంద్రిక రాకా సుధాకరుడనైన నేను బలిసార్వభౌమ బహుకృత మణి స్థగిత మానేయ పీతంపున దానపుత్రులు దండనుండ నిండు పేరోలగంబున్న సమయంపున చే నీచ పిండాశరుండకు భేతాళుండు అపహసించిన కటంబున కదా అఖిల రాజకంఠీర ఉండనైన నేను ఆనాడా ప్రతిజ్ఞ సల్పితిని. స్వయంవర సభలో వేయి సూర్యుల వెలుంగుల జలంగు మా కురంగటన మెలంగుటకు కలంగి క్షత్రియ ధర్మ విరుద్ధముగా రత్న విక్రేత రూపమున ఆ మింసుబోడిని వంచనతో తన పంచకు రాధించిన కారణంబున కదా మేమ చెలువని చోటచేర్చుట. కళ్ళ కపట మెరుగక మధు ప్రణయ రసార్థ మానస కాసార విహార మరాళి అయి విరాళిగున్న మా రూపవతికి చిలుకయ్యి చెట్టతనమున దుర్బోధ చేసి మా స్నేహమును ఛేదించు యత్న విపరీయ పర్యవసానము కదా అదే ఆపహరణము. ఇంకా ఈ కారణముల తోరణములతో పని ఏమి? నిరపాయమైన పరకాయ ప్రవేశ విద్యచే నీ దేహమును ధరించి నీ సింహ పీఠమునే అధిష్ఠించి సకల సామంతామాత్య ప్రజాజీవనంబు గగ్గోలువడ మా ప్రజ్ఞ ప్రకటించును రావక్క మార్క. నీ అంతఃపుర సుందరి సందోహ సందేహ శోషణ ఘోషణంబులు మా శ్రవణ పోషణంబులకు గాక మా క్రోధారణ జ్వల జ్వాలాధీన కళాపంపులకు నీ సామ్రాజ్యం అత్యముకు గాక.
0: తెలుగులో ఎన్టీఆర్ పేరు చెప్పగానే శ్రీరాముడు, శ్రీకృష్ణుడి వంటి పాత్రలు ఎలా గుర్తుకొస్తాయో, అలాగే ఎస్వీఆర్ పేరు వినగానే పౌరాణికాల్లో రావణుడు, కంసుడు, యముడు, కీచకుడు, ఘటోత్కచుడు, బాణాసురుడు, నరకాసురుడు లాంటి అసుర పాత్రలు గుర్తొస్తాయి. ఇక చారిత్రాత్మక చిత్రాల్లో తాండ్ర పాపయ్య, భోజరాజు, శ్రీనాథుడు. జానపద చిత్రాల్లో నేపాల మాంత్రికుడు. సాంఘికాల్లో రంగయ్యగా తాతామనవడు, సుబ్బయ్యగా లక్ష్మీనివాసం, రంగడుగా బంగారు పాప. యాక్షన్ చిత్రాల్లో మొనగాళ్లకు మొనగాడు, జగత్ కిలాడీలు. ఇలా ఏ పాత్ర గుర్తు

0: చేసుకుండా ఆయన చేసిన విశ్వరూప విన్యాసాలు కళ్ల ముందు కదలాడతాయి. తెలుగు పరిశ్రమలో అసమాన నటులు ఎస్వీఆర్. ఆ నటుని స్థానం భర్తీ కాదు అంటే అతిశయోక్తి కాదు. మరోసారి ఆయన పొడితే తప్ప.
1: సమస్త భూత కాటులు నాకె మురక్కవలదే. ఏ దేశమైన నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే.

ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. కృష్ణా జిల్లాలోని నూజివీడు పట్టణంలో జన్మించారు. సంస్కారవంతమైన, క్రమశిక్షణ కలిగిన కుటుంబ వాతావరణంలో పెరగడం వల్ల చిన్నతనం నుండే కళలపై ఆసక్తి పెరిగింది. పాఠశాల విద్యాభ్యాసాన్ని మద్రాసులో పూర్తి చేసిన రంగారావు గారు ఉన్నత విద్యను ఏలూరు, కాకినాడలో పూర్తి చేశారు. కేవలం చదువులోనే కాకుండా నాటకాలు, వక్తృత్వ పోటీలు, క్రికెట్, వాలీబాల్ మరియు టెన్నిస్ లాంటి క్రీడల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొనేవారు. చదువు తర్వాత చక్కటి ఉద్యోగాన్ని సంపాదించినా కూడా నటన వైపే మనసు లాగుతూ ఉండడంతో 1946లో వరూధిని అనే సినిమాలో అవకాశాన్ని సంపాదించుకున్నారు.

0: భూమిలో ఆయన జీవించాడని చెప్పాలి. ఆ పాత్ర కోసం తను చిన్నప్పుడు పెరిగిన గ్రామంలో ఉన్న ఓ వ్యక్తిని బాగా పరిశీలించి ఆ వ్యక్తి హావభావాలను సినిమాల్లో చూపానని చెప్తారు. ఇక ఆ తరువాత పాతాళ భైరవిలో నేపాల మాంత్రికుడిగా దట్టమైన గడ్డం, నిశితమైన చూపులు, విచిత్రమైన వస్త్రధారణతో రంగారావు గారు ప్రదర్శించిన నటన ప్రేక్షకులలో ఒక్కసారి భీతిని, భయానక రసాన్ని కలిగిస్తుంది. ఆయన పలికిన మంత్రోచ్చారణలు, గంభీరమైన కంఠస్వరం, కూడచర్యంతో కూడిన నవ్వు పాత్రలోని క్రూరత్వాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా కథానాయకుడైన తోటరాముడిని ప్రలోభపెట్టడానికి ఆయన పలికిన సంభాషణ, సాహసం సేయరా డింబక రాకుమారి లభించును, అమరత్వము కలుగును ఈ వాక్యం కేవలం ఒక సినిమా సంభాషణగా మిగలకుండా తెలుగు సామెతల వాంగ్మయంలో అంతర్భాగమైపోయింది అంటే అది కేవలం ఎస్వీఆర్ పలికిన తీరు అంటే ఒప్పుకోక తప్పదు.
1: కాపాలిని ప్రసన్న మాం మంత్రాది దేవత ప్రసన్న.
2: కాపాలిక, ఏమి నీ కోరిక?
1: అన్ని కోరికలను ఇచ్చేది, అన్ని శక్తులను జయించేది ఏది? ఆ పరమశక్తి దేవి పలుకు.
2: పాతాళ భైరవి, పాతాళ భైరవి.
1: ఆ శక్తి ఎత్తట ఉన్నది దేవి పలుకు.
2: ఉజ్జయినికి ఉత్తరాన, యోజనగిరి కోనలోన, మంత్రాల మర్రి క్రింద, భూగర్భంలో యక్ష నిక్షిప్తమై ఉన్నది.
1: ఆ పరమశక్తి సిద్ధించే ఉపాయమేది దేవి పలుకు?
2: నీ అంతటి మంత్రసిద్ధుని గాని లేదా మహాసాహసవంతుడు, సన్మార్గుడు అయిన ఒక యువకుని గాని ఆ శక్తికి బలి ఇవ్వాలి.
1: తగిలించుకురా సంజీవి స్పర్శరా.
0: భక్త ప్రహ్లాద చిత్రంలోని హిరణ్య కసిపుడి పాత్ర అచంచలమైన తపోబల సంపన్నతకు, అపరిమితమైన అహంకారానికి మరియు పరమేశ్వరుడిపై ప్రకటించిన సార్వభౌమత్య ధిక్కారానికి ప్రతీక ఈ పాత్ర. ఈ పాత్రకి ప్రాణవాయువుగా నిలిచింది ఎస్వీఆర్ గారి డైలాగ్ డెలివరీ మాత్రమే. ఆయన పలికిన ప్రతి సంభాషణలోనూ గిరిశిఖరాలు సైతం కంపించే స్థాయి ఉంటుంది. హరినామస్మరణ వినబడినప్పుడు కలిగే అసహ్యం, కోపం స్పష్టంగా కనిపిస్తాయి. పుత్రునిపై అమితమైన అనురాగం గల తండ్రిని, తన సిద్ధాంతాన్ని జయించాలనుకునే ఒక పాలకుడిని ఏకకాలంలో ఆవిష్కరించారు ఎస్వీఆర్.
3: మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవ వీరులారా, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపుని ఎదిరించు వీరుడు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధుడు గడు. ప్రథమమున నా సోదరుని పరిమార్చిన మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠముపై దండయాత్ర సరిపోవాలి. ఆ తరువాత సురపతి దేవేంద్రుని పట్టి పరాహరించి ప్రాయశ్చిత్తము చేయవలె, అష్టదిక్పాలకులను చేయించి మన పాలదాసులు గావింపవలె, ముల్లోకములు చేయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలే నేడే వైకుంఠముపై దండయాత్ర.

0: రాజా, ఎక్కడరా నీ హరి? ఎందు తాగినాడు?
1: నీ ముందే ఉన్నాడు.
0: ఛే, అబద్ధమాడుతున్నావు.
1: కాదు, నిజమే, నీ ముందే ఉన్నాడు.
0: ఎక్కడ ఆగుపడే?
1: నీ బోటి దుష్టాత్ములకు ఆయన దర్శనము దుర్లభం.
0: ఛే, విషకీటకుమా, నా ముందే నిర్భయముగా పడగెత్తి

0: చేస్తున్నావు, ఇంతు పడగా. జాగ్రత్త, ఎప్పుడైన మరల నా ముందు పడగెత్తివా, నీ శిరస్సు సహస్ర శకలములు కాగలదు. ఇక ఈ వైకుంఠంలో నేనే ప్రభు, నీ హరి పిరిగి పంద. ఈ ముల్లోకములలో ఎందు దాగును నువ్వు పట్టి తెచ్చి మట్టు పెట్టగలను. ఒరే హరి ఎందున్నావురా?
1: ప్రహ్లాద కుమార, వేదములు పఠించినావా? సకల శాస్త్రములు చదివినావా? గురువుల వాత్సల్యముతో విద్య గరిపిరా?
2: అవును తండ్రి.
1: ఏది నాయన, నీవు చదివిన శాస్త్రములలో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరింపు.

0: సులభంగా దాటుటకు విష్ణు సేవ వీలైన నావ.
1: ఏమిది కుమార, విద్యా కౌశల ప్రదర్శనము వైరి స్తోత్రముతో ప్రారంభించినావు.
0: హరిభక్తికి మించిన మోక్ష సాధనము లేదు కదా తండ్రి.
1: హరి దానవ కుల వైరి మనకు పరమశత్రు, వారి నామము చెరింపకూడదు.
0: దైవమును ఆరాధింపునే వాని జన్మమే నిరర్థకము కదా.
1: శివ శివ, ఏమి ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్తన. కుమార, మనకు దైవారాధన అవసరం. దైవ పూజలు ఆచరణీయములే, కాని మన కుల దైవము పరమేశ్వరుడు, అతనే ఆరాధించు. లేదా నీ ప్రపితామహుడు సృష్టికర్త, నాకు దివ్యవర ప్రదాత బ్రహ్మదేవుడు, అతని ఆరాధించుతుంది. కానీ ఆ హరి ఛీ, ఆ తుచ్చిన నామోచ్చారణమునే ఉడరు దహించుకుని పోవచ్చున్నది. కుమార, వాడు మనకు పరమశత్రువు నాయన, వారి నామం మరిచిపోము.
0: అది సాధ్యమా తండ్రి? హరినామం ఒక్కసారి రుచి చూచిన మరల విడవగలమా?
2: మహాభారత మూల కథలో ఘటోత్కచుడు రణరంగంలో ఆయన శత్రుభీకరుడైన యోధుడు. కాని మాయాబజార్ చిత్రంలో ఆయన పాత్రను నవరస భరితంగా, ముఖ్యంగా ఆబాల గోపాలాన్ని అలరించే రీతిలో తీర్చిదిద్దారు. ఈ పాత్ర పోషణలో ఎస్వీఆర్ గారు ప్రదర్శించిన ఆంగికాభినయం అద్భుతం. లక్ష్మణ కుమారుడి పెళ్లి చెడగొట్టడానికి శశిరేఖ రూపంలో మాయాబజార్లో ప్రవేశించినప్పుడు ఆయన ప్రదర్శించిన హావభావాలు, స్త్రీ సహజ నడకను అనుకరించేటప్పుడు చూపిన సూక్ష్మ చమత్కారం హాస్యరసాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి. మరి ఈ సినిమా ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఆ సన్నివేశాలన్నీ అందరికీ కళ్ల ముందు కదలాడతాయి. ఇక వివాహ భోజనంబు పాటలో ఆయన బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ చూసి తీరాల్సిందే. ఈ పాటలో రకరకాల వంటకాల వైపు ఆయన చూసే చూపులే ప్రేక్షకులకు నోరూరేలా చేస్తాయి.

0: మహాభారత విరాట పర్వంలోని కీచక ప్రతినాయక పాత్రను కేవలం ఒక క్రూరుడిగా చిత్రీకరించకుండా అందులో ఒక అసమాన వీరత్వాన్ని, రాజసాన్ని మరియు శృంగార రస భావనలను మేళవించి ఆయన పోషించిన తీరు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిపెట్టింది. ఈ పాత్ర పోషణలో ఎస్వీఆర్ గారు ప్రదర్శించిన నేత్రాభినయం అమోఘం. సైరంధ్రి రూపలావణ్యాలను చూసి మోహానికి గురైన ఘట్టంలో ఆయన కళ్లల్లో కామ ప్రవృత్తి కంటే ఒక అపురూపమైన సౌందర్యాన్ని చూసి ఉప్పొంగే శృంగార రస భావన ఎక్కువగా స్ఫురిస్తుంది. తన పరాక్రమాన్ని శంకించినప్పుడు రౌద్రంతో ఊగిపోతూ మరుక్షణమే సైరంధ్రి ముందర మోకరిల్లే ప్రణయదాసుడిగా ఆయన చూపిన హావభావాల వైవిధ్యం అత్యంత సూక్ష్మమైంది. ఎస్వీఆర్ గారు కీచక పాత్రకు తెచ్చిన ఆ హుందాతనం 1963లో జకర్తాలో జరిగిన ఆఫ్రో ఆసియన్ చలనచిత్రోత్సవంలో ఆయనకు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటులు ఆయనే కావడం విశేషం.
1: నీవేనా సుందరి, నా సైరంధ్రివేనా, నా ప్రేమ సామ్రాజ్య పట్టమహిషి మాలినివేనా, స్వాగతం, సుస్వాగతం.
2: దేవి వారు చాలా దప్పిగున్నారు.
1: వారి తమ్ముడు అంతకన్నా దప్పిగురి ఉన్నాడు. నీ సరస వచనామృతంతో నా కృష్ణ చల్లారు.
2: సింహవల, నీకిది నీతి కాదు. అంతఃపుర దాసిని కామించడం నీకు తగని పని.
1: అంతఃపుర దాసివా? కాదు దేవి, కాదు, నా ప్రేమ రాశి, నా హృదయ రాణి, అనుగ్రహించు దేవి.
2: నీచుడా, అగ్నిగుండాన్ని అమృత భాండమని భ్రమించకు. పతివ్రతల పొందుగోరి పాపాగ్నిలో నీ బ్రతుకు భస్మం చేసుకో.
1: పరింపురాని విరహాగ్ని కన్నా పాపాగ్ని మాకు సమ్మతం. మా అభిష్టం నెరవేర్చకుండా ఉండలేవు. రా,
2: పరకాంతల పొందు ప్రాణాంతకమని గుర్తుంచుకో. జానకి నాశించి రావణుడు వంశనాశనమైనాడు, శచీదేవిని ఆశించి నహుషుడు.
1: ఆపు నీ పురాణ గాథ, నా మాట ఆలకించి ప్రేమ స్వీకరించు. మణిమయ సువర్ణ భూషణాలతో సుందరంగా అలంకరించు. మనోహర హౌసపులిక మనల్ని ఆహ్వానిస్తోంది.
2: పాపి, కామాంధకారంలో కన్ను తెలియక నీ దుర్మరణాన్ని కోరి తెచ్చుకుంటున్నావు. కడసారిగా హెచ్చరిస్తున్నాను, ప్రాణాల మీద ఆశ ఉంటే ఇప్పటికైనా నీ దుర్మోహం విడిచిపెట్టు. లేదా
1: గంధర్వులట గంధర్వులు ఏ ఊరు? సురగరుడోగ యక్షరక్ష గంధర్వ కిందర కింపులు సాధనే దిగి వచ్చాను. ఈ సింహవరుని అవక్ర విక్రమ పరాక్రమాలకు మోకరెళ్ళవలసింది. ఇక్కడెవరూ రక్షించువారు లేదు.
0: తెలుగు పౌరాణిక చలనచిత్ర వాంగ్మయంలో రామాయణ గాథ ఆధారంగా రూపొందిన చిత్రం 1971లో విడుదలైన సంపూర్ణ రామాయణం. అందులో రావణుడి పాత్రలో సహజ సిద్ధమైన గంభీర దేహధారణ, కిరీట ధారి అయి సింహాసనంపై ఆసీనుడైనప్పుడు ఒక లంకాధినేతకు ఉండవలసిన అపరిమితమైన రాజసం, దర్పం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. లంకేశ్వరుడి అహంకారాన్ని ప్రకటిస్తూ నరుడైన శ్రీరాముడిని తృణీకరించే ఘట్టాలలో ఆయన కంఠధ్వనిలోని కాఠిన్యం ఒక ఎత్తైతే, కైలాసనాథుని స్తుతిస్తూ శివతాండవ స్తోత్రాన్ని పఠించేటప్పుడు, భక్తిరసంలో ఓలలాడేటప్పుడు చూపిన ఆర్ధత మరొక ఎత్తు. రణరంగంలో మరణించే చివరి ఘట్టంలో సైతం ఆ లంకాధిపతికి ఉండవలసిన గర్వాన్ని, రాజసాన్ని కోల్పోకుండా ఆయన ప్రదర్శించిన ఆ నటన అద్వితీయం.
3: లోకాలు చీకాకుపరచిన నా భీకర శౌర్యమేమైనది? కైలాసగిరినే అవలీల పెకళించిన నా కరాల కండబలము గుండెదిట వచ్చా? ఒక నికృష్ట మానవుని ముందు నీవైపోయినవా? ఈ అవమానము నేను సహించను. కళ్ళు మూయకనే కంటున్నా, ఈ పీడకలతో నేనిక వేగలేను. ఎవని పేరు చెబితే పవనాలు ప్రసరించవు, ఎవని అగ్ని లేనిది జలాలు ప్రవహించవు, ఎవనికి భయపడి అగ్ని ప్రజలు ఉండదు. అట్టి పంచభూత గర్వ విద్రావణ్ణైన ఈ రావణునికే భయమా?
4: భీత శోకమా? ఎందుకు, ఎందుకు నాకు ఈ దుస్థితి?
5: ఇది నీవు చేతులారా తెచ్చుకున్న చెట్టు, సీతను తేకున్నచో రాదు గదా ఈ లోటు.
4: అప్రియాలు చెబుతున్నావు ఎవరు నువ్వు?
5: నిన్ను నీవే పోల్చుకోలేని స్థితికి వచ్చావా? నేను నీ బుద్ధిని,
4: ముందులేని బుద్ధి ఇప్పుడెందుకు? బంధువుల మరణానికి ప్రతీకారం చేయి.
5: ఆ మదం చెప్పే మాటలు వినక, నీవు నేర్చిన నిఖిల సాహిత్యానికి నెలవైన మనస్సును నా మాట విను. ఆ సీత వేరెవరూ కాదు, నీకు మృత్యువుగా నీ ఇంట ప్రభవిస్తానన్న వేదవతి. మృత్యుంజయుణ్ణి మెప్పించి వరాలు పొందిన వాడివి. నీలోని ఈ క్రోధం నిరవధికమైతే నిన్నెవరు నిర్జించగలరు? నీ ముందు ఎవరు నిలవగలరు? నేడు రణరంగంలో నీవు నిలవగలిగావా? నీ పగవాడు తన ఔదార్యంతో నిన్ను చంపకనే చంపాడే. సగము చచ్చిన నీకు సమరమెందు? విరూపాక్ష కటాక్షలబ్ధమైన వరములున్నాయని మిడిసిపడకు. రంభ శపించలేదా? నలకూబరుడు నీ నాశనం కోరలేదా? కోతులే నీ పాలిత యమదూతలని నంది నిందించలేదా? మహత్తర శాపగ్రస్తుడవు. ఈ చిత్తం చెప్పే హితోక్తులు విను, సీతను విడు. కామించిన కాంతను వదలకు, మోహించిన ముదితను వీడకు. ప్రాణ ప్రలోభించే సకల దిక్పాలక మస్తకాలు మోకరిల్లని నీ పాదాలతో నీ శాశ్వత కీర్తులను నీవే తన్నివే. రాముడు గొప్పవాడైతే రావణుడు మాత్రం కాడా? సృష్టిలో శూరాలన్నీ అతడైతే దుర్గుణాలన్నీ నీవు అన్న అహంకారం నీకు చాలు. అతడి చరిత్ర ఉన్నంతకాలం నీ పేరు నిలుస్తుంది. అవును నిలుస్తుంది. మహనీయులతో కాక మరెవరితో మత్సరిస్తావు? తల వంచకు, పది తలలతో ఎదిరించు. ఎదిరిస్తాను. ప్రణయోగ మార్తాండ పరివేశ మండల దీప్తితో సమరానికి సాగుతాను. సంగర పాండిత్యాన్ని ప్రదర్శిస్తాను. ప్రతీకారంతో నా ఎద ప్రజలు నిలుతోంది. ఆహా, ఇంకా నువ్వు ప్రభాతం అవుదేమి. హురే భాస్కర, హురేంచు, హురేంచు.
0: మహానటుడు ఎస్వీఆర్ క్లిష్ట పాత్రల్లో చతురంగా రావు, దుష్ట పాత్రల్లో క్రూరంగా రావు, హడలగొట్టే భయంకరంగా రావు, హాయి గొలిపే తింగు రంగారావు, రొమాన్స్ లో పూల రంగారావు, నిర్మాతల కొంగు బంగారావు, స్వభావానికి ఉంగారంగారావు, కథ నిర్భలం అయితే హావభావాలకి పాత్ర పరంగా రావు, కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి ఎస్వీ రంగారావు. ఆయన శైలి టీవీ అన్యులకు సులభంగా రావు. ఒక్కోసారి డైలాగుల్లో మాత్రం యమకంగా రంగారావు. ఇది మహానటులు ఎస్వి రంగారావు గారి ప్రతిభను గురించి, వైవిధ్యమైన పాత్రల పోషించగల నైపుణ్యం గురించి ప్రసిద్ధ దర్శకులు చిత్రకారులు బాపు వేసిన చిత్రానికి ముల్లపూడివారి చమత్కార వ్యాఖ్యానం. నిజమే కదా, ఎవరు మాత్రం కాదంటారు ఆ నటనా వైదుశ్యాన్ని.
6: పౌరుషంగల పులి పట్టుబడిపోయి పిల్లిలా బోనుకు చేరింది.
7: బోన్లో ఉన్న అడవిలో ఉన్న పులి పులేరా డోంగ్రే, చాటును బ్రతికే చీకటి విధవ నీకేం తెలుస్తుందిరా ఈ పులి తడాక.
6: అంతటి మునగాడివి, ఈ చీకటి విధవకు భయపడి పేరు రూపు మార్చుకుని తిరిగి పందల హోటల్లో చేరే వీరసింహ.
7: చీకటి విధవల్ని పట్టడానికి చీకట్లోనే ఉంటానరా డోంగ్రే. పట్టుబడింది కావాలని నే ఢూమ్రి. ఆ రోజు పంపానుగా శ్రీముఖం, ఇంకా ఇద్దరు మిగిలారు. వాళ్ళ నిద్ర కూడా కళ్ళ చూసిన తర్వాతే రా నిద్రపోయేది.
6: ఆ పంతంతోనే గోటితో పోయేదాన్ని గోయిలు కట్టేవారు.
7: లెన్స్ లెన్స్ లెన్స్ ఏం లెన్స్ అండి, బొంద లెన్స్. ఆ లెన్స్ నీలాంటి దౌర్భాగ్యుల చేత పడకుండా తప్పించి దేశ రక్షించుకోవడమే ఇప్పటి నా ధ్యేయం.
6: నీలాంటి మునగాళ్ళనెందరినో ఈ చేతుల మీదుగా నలిపి మసి చేసిన మునగానిరా.
7: పొరపాటు, మరచిపోతున్నాం. పచ్చి నెత్తులు తాగే మునగాళ్ళకి మునగానిరా డోంగ్రే.
6: షట్ అప్. బ్రతుకు మీద ఆశ ఉంటే చెప్పు.
7: బ్రతుకు, నా బ్రతుకులో ఉన్న తీపి

0: విషయంగా మార్చింది నువ్వేరా ద్రోహి. ఆ బ్రతుకు మీద ఆశ నాకు లేదు. నాకున్న ఆశల్లా నిన్ను అంతం చేయడమే, ఆశయమల్లా ఆ లెన్స్ దక్కించుకోవడమే.
1: ఎస్వి రంగారావు కేవలం పౌరాణిక ప్రతినాయక పాత్రలకే పరిమితం కాలేదు. రంగస్థల అనుభవంతో వెండితెరపై ఆయన పోషించిన వివిధ రకాల పాత్రలు ప్రేక్షకుల మదిలో ఆయన్ను చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి. ఆయన పౌరాణిక పాత్రలకు ఒక నూతన హుందాతనాన్ని రాజసాన్ని అద్దుతూనే పోషించిన పాత్రలలో రాక్షస ప్రవృత్తి ఉన్నప్పటికీ వాటి వెనక ఉన్న పాండిత్యాన్ని వీరత్వాన్ని ఉదాత్తంగా ఆవిష్కరించారు. జానపద చిత్రాలలో కేవలం కత్తి యుద్దాలకే పరిమితం కాకుండా మంత్రతంత్రాలు, మాయలు మరియు హాస్యం కలబోసిన పాత్రలను ఆవిష్కరించారు. సామాజిక చిత్రాలలో ఆయన సగటు మనిషిలోని భావోద్వేగాలను, కరుణ రసాన్ని అత్యంత సహజంగా పండించారు. బంగారు పాప చిత్రంలో ఒక నిరుపేద తాగుబోతు ఒక అనాథ శిశువు వల్ల ఎలా ఉత్తముడిగా మారాడో చూపించిన కోటయ్య పాత్ర, అలాగే
0: బ్రతుకు మీద ఆశ ఉంటే చెప్పు.
2: బ్రతుకు
0: నా బ్రతుకులో ఉన్న తీపిని విషంగా మార్చింది నువ్వేరా ద్రోహి. ఆ బ్రతుకు మీద ఆశ నాకు లేదు. నాకున్న ఆశల్లా నిన్ను అంతం చేయడమే, ఆశయమల్లా ఆ లెన్స్ దక్కించుకోవడమే.
1: తన హుందాతనాన్ని రాజసాన్ని అద్దుతూనే పోషించిన పాత్రలలో రాక్షస ప్రవృత్తి ఉన్నప్పటికీ వాటి వెనక ఉన్న పాండిత్యాన్ని వీరత్వాన్ని ఉదాత్తంగా ఆవిష్కరించారు. జానపద
3: వినిపించుకోకుండా తెగించి దానికి నర్సలు చెప్పించావు. తండ్రి బతికుండు కూడా చేయలేని పని నువ్వు చేసావు నాయన. నిజంగా దానికి అన్నం నాకు కూడా ఇంత బాగా చూసేవాడు కాదేమో.
4: అదేమిటి రంగయ్య, లక్ష్మిని నర్సటానికి ఎందుకు పంపించాను? దాని వెనకాల ఎంత కథ అనుకుంటున్నావు? నేను డాక్టర్ అయ్యేసరికి లక్ష్మి స్టాఫ్ నర్స్ కావాలి, నేను హాస్పిటల్ పెట్టాలి. అప్పుడు మేమిద్దరం కలిసి ముందు నీ కళ్ళు బాగు చేయాలి.
3: నా కళ్ళు తెప్పిస్తావా? నా కళ్ళు తెప్పిస్తావా? వద్దు బాబు వద్దు. కళ్ళుంటే చాలా పాపాలు చూడాలి. కళ్ళు మూసుకుని ఇలాంటి కమ్మని మాటలు వింటుంటే కాలం గడిచిపోతుంది. అది చాలు బాబు.
5: తాతయ్య స్నానం వచ్చేసింది. ఏమా నే బయలుదేరినా?
6: వద్దమ్మా, 2 రోజులు పోయాక వెళ్దు.
5: ఏ
4: మా ఇంట్లో జీతం వాయిదా వేసింటారు, అందుకని నీ ప్రయాణం కూడా వాయిదా పడింది. అవునా సీతమ్మ? ఇన్నేళ్లుగా నీ చేతనం తింటున్నాను, ఆ మాత్రం గ్రహించలేనుకుంటున్నావా? లక్ష్మి ఇది ఈ 100 తీసుకో.
3: బాబు మంచికి కూడా ఒక హద్దంటూ ఉండాలి. ఆ దాటి మంచి అనిపించుకోదు
4: రంగయ్య.
3: ఇప్పటికే నువ్వు చేసిన సహాయాలకి ఏం చేయాలో తోచక బాధపడుతున్నావు. ఇంకా ఎందుకు బాబు మా మీద పిచ్చమ్మానం చూపించి మమ్మల్ని మరింత పిచ్చివాళ్ళని చేస్తాం
4: రంగయ్య.
1: విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ, నట సింహ, నట శేఖర ఇలా ఎన్నో బిరుదులు వారి సొంతం. కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా వారు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం చదరంగం ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, రెండవ చిత్రం బాంధవ్యాలు తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి. 2013లో భారత సినీ పరిశ్రమ 100 సందర్భంగా విడుదలైన తపాలా బిళ్లల్లో ఒకటి ఎస్వి రంగారావు పేరు మీద విడుదలైంది. కథా రచయితగా కూడా ఆయన కథలు ఆంధ్రపత్రిక, యువ, మనభూమి వంటి పత్రికలలో 1960-64 మధ్యకాలంలో ప్రచురింపబడ్డాయి.

జీవితంలో ఎన్ని పార్శ్వాలున్నాయో, ఎన్ని కోణాలున్నాయో, ఎన్ని ఉదాత్తానుదాత్త స్వరాలున్నాయో అన్నింటినీ తన గొంతులో ధ్వనింపచేసిన నట విరాట్టు ఎస్వి రంగారావు. అందుకే అంటారాయన్ని నటనకే నిఘంటువు అని. వెండి తెరపై వెలిగిన నిలువెత్తు రూపం, అసమాన నటనా కౌశలం, తెలుగు భాషకే వన్నెతెచ్చిన వాక్పటిమ ఎస్వీఆర్ సొంతం. 3 దశాబ్దాలు తెలుగు సినిమా నేలిన సహజ నట చక్రవర్తి ఆయన. దశాబ్దాలు దాటినా, తరాలు మారినా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చిరస్మరణీయులే.

విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్ ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన వ్యాఖ్యానం శ్రీమతి స్వాతి బలిశెట్టి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ఇప్పుడు కొన్ని సూపర్ సాంగ్స్ విందాము. ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ చిత్రం నుంచి విశాల్ దడ్లాని హరిప్రియ గానం చేసిన భాస్కర్ భట్ల రవికుమార్ గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఎంజాయ్ దిస్.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో నెక్స్ట్ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసి ద రాజా సాబ్. ఈ మూవీ నుంచి విశాల్ మిశ్రా, థమన్ అండ్ శృతి రంజన్ పాడిన పాట విందాం. ఇక సాహిత్యం కృష్ణకాంత్, సంగీతం ఎస్ థమన్. ఎంజాయ్ దిస్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో సమయం 12:05 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి.

స్వేచ్ఛ ఏమో గాని వాన కోరుతున్నాం మనం అందరం కదా. మేఘాలు కనిపిస్తున్నాయి, వర్షాలు పడతాయేమో అనిపిస్తుంది, చిక్కర పక్షులు ఎదురు చూస్తున్నాం, వర్షం పడితే బాగుండు అనిపిస్తుంది. ఈ సాంగ్లు అయితే మొత్తం మనకి వర్షమే కనిపిస్తుంది కాబట్టి కనీసం ఆ ఫీల్ అయినా ఎంజాయ్ చేద్దామని పాట వినిపించాను. యాక్చువల్ గా ఈ పాట ఎందుకు వినిపించాలో కూడా మీకు చెప్తాను. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఆన్ 102.8 FM. వానకోయల గురించి విన్నారా మీరు ఎప్పుడైనా? చాతక పక్షి అని కూడా అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే వాన నీటిని మాత్రమే తాగుతుందట. ఇది మన పురాణాలు చెప్తున్నాయి సంగతి. సరే, ఇంతకీ ఇప్పుడు ఈ విషయం ఎందుకమ్మా? అసలే వర్షాల కోసం వెయిటింగ్ కదా మనం అనుకుంటున్నారు కదా, చెప్తాగా ఎందుకు? స్టే ట్యూన్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను సినిమా నుంచి ఇసోపరి ట్రాక్, జస్ట్ ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వర్షపు నీళ్లను వృధా చేయకూడదు. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకోవాలి. ఇంకుడు గుంతలు తప్పనిసరి. ఈ విషయాల మీద మనందరికి అవేర్నెస్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు తెలుసుకోవాల్సిన కొత్త విషయం, వర్షపు నీటిని తాగొచ్చట. అవునా, ఎలా అని వెరైటీగా ఫేస్ పెట్టేశారు అందరూ. తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను రంగ్దే మూవీ నుంచి ఇల్లర్లీ సాంగ్. ఎంజాయ్.

శ్వేతమోహన్ స్వీట్ వాయిస్ లో ఆ సాంగ్ ఎంత లవ్లీగా ఉంది కదా. నిజంగా పాటతోటి అలా ప్రయాణిస్తాం మనం, అంత లవ్లీ మెలడీ. యాక్చువల్ గా వివి మీ పక్కన ఉంటే మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా, పక్కనుంటే రంగులే రంగులే అని. అన్ని ఎమోషన్స్ కి రంగుల్ని అటాచ్ చేస్తూ రాశారు శ్రీమణి. ఇక యాజ్ యూజువల్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంతే, అలా రాక్ చేసేసింది అంతే. ఎనీవేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదంలో చైతన్య స్ఫూర్తి టైం. వర్షపు నీళ్లను వృధా చేయకూడదు, వాటిని తాగొచ్చట అని కూడా చెప్పారు ఇందాక. అది ఎలాగో కూడా చెప్తానన్నాను కదా. ఎలా అంటే, కర్ణాటకకు చెందిన మైకేల్ సదానంద్ తన స్నేహితులతో కలిసి తయారు చేసిన రెయిన్ ఫిల్టర్ తో వర్షపు నీటిని ఫిల్టర్ చేసుకుని తాగొచ్చట. ఆల్రెడీ హైదరాబాద్ లో కొన్ని విల్లాస్ లో, ఇండిపెండెంట్ హౌసెస్ లో అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ లో కూడా ఉపయోగిస్తున్నారట ఈ రెయిన్ ఫిల్టర్ ని. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. జస్ట్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తోంది కళావతి సర్కారు వారపాట మూవీ నుంచి. ఎంజాయ్ దిస్ ట్రాక్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM చైతన్య స్ఫూర్తి టైం. మరి రెయినీ ఫిల్టర్ ఉపయోగించి వర్షపు నీటిని కూడా తాగొచ్చు అని ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నారు కూడా మన సిటీలోనే. యాక్చువల్గా దీన్ని ఎలా చేయాలంటే ఇంటి పైకప్పు మీద పడే నీటిని వడిసి పట్టే పైపుకి రెయినీ ఫిల్టర్ ని ఫిక్స్ చేస్తే చాలు, శుభ్రం చేసి మనకు అందిస్తుంది ఈ పరికరం అన్నమాట. వాటిని వేడి చేసో ఏదైనా ప్యూరిఫైర్ వాడో తాగేయచ్చు. అసలు ఇదంతా ఎందుకు, మామూలు నీటిని తాగొచ్చు కదా అనే డౌట్ వస్తుంది కదా చాలా మందికి. వర్షపు నీటికి పైసా ఖర్చు అక్కర్లేదు అండ్ నీరు కూడా వృధా పోదు కదా. నగరానికి వచ్చే అన్ని పైపు నీళ్ల కన్నా ఇవి శుభ్రంగా ఉంటాయి కదా అనేది ఈ రెయినీ ఫిల్టర్ను వాడుతున్న వాళ్ల అభిప్రాయం. ఇక ఫార్మల్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థాపకుడు మైకేల్ సదానంద్ ఒక రైతు బిడ్డ. ఇంజనీరింగ్ చదివినా వర్షాలు లేనప్పుడు నీటి కొరత ఏర్పడినప్పుడు పడే ఇబ్బందులకు పరిష్కారంగా వర్షపు నీరు వృధా కాకుండా చేసే మార్గం కూడా ఇదన్నమాట. చూద్దాం ఫ్యూచర్ లో వాడతామేమో. ఎనీవేస్ వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, దరిద్రాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 కు ఈట్ ఫిట్ తో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిల పక్ష సమాపేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనా వాంగ్చుక్ ని పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ లో తెలుగు తేజం పీవీ సింధు మహిళల సింగిల్స్ ఫైనల్ కి చేరుకున్నారు. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమాపేశాల నేపథ్యంలో ప్రభుత్వం రేపు సర్వపక్ష సమాపేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్లోని ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ఈ అఖిల పక్ష సమాపేశంలో ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమాపేశాలు సోమవారం నాడు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమాపేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. భారత్ కు ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, అది ఒక దృఢమైన కార్యాచరణ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఫోర్సెస్ ఫస్ట్ కాన్క్లేవ్ లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఉగ్రవాదులను తన గుమ్మం వద్దే కాకుండా అవసరమైతే వారి స్థావరాల్లోకి ప్రవేశించి మరీ మట్టు పెడుతోందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచమంతా దీన్ని చూసిందని, సాంకేతిక యుద్ద విన్యాసాలకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
1: ఆతంకవాద్ కే ఖిలాఫ్ భీ హమారి గవర్నమెంట్ నే పూరి దునియా కే సామ్నే అప్నే బద్లే హువే నజరియే కో స్పష్ట కియా హై. ఆతంకవాద్ కే విరుద్ధ జీరో టాలరెన్స్ హమారె లియే కేవల్ ఏక స్టేట్మెంట్ నహీ హై బల్కి లైన్ ఆఫ్ యాక్షన్ హై. ఆతంకవాద్ కే ఖిలాఫ్ హమ్ దర్వాజే పర్ నహీ బల్కి ఘర్ మే ఘుస్ కర్ మారేంగే. ఆపరేషన్ సింధూర్ కే దౌరాన్ సారి దునియా నే యే దేఖ్ భీ లియా. హమారి సేనాఓ కా పరాక్రమ్ తో హమేషా హీ అద్భుత్ రహా.
0: ఈ ఆపరేషన్లో ఆకాశ్ తీర్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్తో పాటు అనేక ఇతర అత్యాధునిక రక్షణ పరికరాలు, అధునాతన క్షిపణి వ్యవస్థను ఉపయోగించినట్లు మంత్రి వివరించారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ రంగాన్ని పునరుద్ధరించడం, బలోపేతం చేయడాన్ని తన అగ్ర ప్రాధాన్యతల్లో ఒకటిగా మార్చుకుందని రక్షణ మంత్రి చెప్పారు. భారత్ రక్షణ సన్నద్దతను బలోపేతం చేయడమే కాకుండా రక్షణ అవసరాల కోసం ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. సాయుధ దళాల ఆధునికీకరణ కోసం కేటాయించిన బడ్జెట్లో 75% భారతీయ పరిశ్రమల నుంచి కొనుగోళ్లు చేయడానికి రిజర్వ్ చేసినట్లు మంత్రి చెప్పారు. దేశంలో రక్షణ ఉత్పత్తికి సరికొత్త ఊపునిచ్చే విధంగా ఈ ఏడాది ప్రభుత్వం సరికొత్త డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ విధానం ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. 2014లో దాదాపు 40,000 కోట్ల రూపాయలుగా ఉన్న దేశ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 178,000 కోట్ల రూపాయల రికార్డు స్థాయికి చేరుకుందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ను అవసరమైన వైద్య సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు క్షీణిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిపుణులైన వైద్యుల సలహా మేరకు వాంగ్చుక్ ను ఆసుపత్రికి మార్చినట్లు న్యూఢిల్లీ డిప్యూటేషన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ తెలియజేశారు. వాంగ్చుక్ గత కొన్ని రోజులుగా జంతర్ మదర్ వద్ద ఉపవాస దీక్ష చేస్తున్నారు. మరోవైపు సఫ్దర్జంగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చారు బాంబా మాట్లాడుతూ, ప్రస్తుతం వాంగ్చుక్ నిరంతర వైద్య పరీక్షల్లో ఉన్నారని, ఆయన చికిత్స అందిస్తామని చెప్పారు. వాంగ్చుక్ పూర్తి స్పృహతోనే ఉన్నారని, ఆయన శరీరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వ్యవస్థలు స్థిరంగా పనిచేస్తున్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగచ్ లోని బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్ పోస్ట్ ను సందర్శిస్తారు. ఈ సందర్బంగా అమిత్ షా బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనంలో కూడా ప్రసంగిస్తారు. దీంతో పాటు ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని బీఎస్ఎఫ్ కు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టు

చెట్లకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పంజాబ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ లిటిగేషన్ పరిష్కార వర్క్షాప్ ప్లీనరీ సమాపేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన తొరి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది. సాంకేతిక కారణాలతో తొలుత 35 నిమిషాల పాటు వాయిదా పడిన ప్రయోగం ఈ మధ్యాహ్నం 12:05 జరిగింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ప్రయోగంలో సాంకేతిక పేలోట్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిరాతతో రాసిన వందే మాతరం ప్రత్యేక పోస్ట్ కార్డ్, ఇతర జ్ఞాపికలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థల పనితీరును పరీక్షిస్తారు. పాకిస్తాన్ అక్రమిత జమ్మూకాశ్మీర్లో సాగుతున్న అశాంతి ఆందోళనలపై యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే నిరసనకారుల మరణాలపై దర్యాప్తు జరపాలని పిలుపునిచ్చింది. యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల హైకమిషనర్ వాల్కర్ టర్క్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఈ నెలాఖరులో జరగనున్న ప్రాంతీయ ఎన్నికల నేపథ్యంలో పాకిస్తాన్ అధికారులు సంయమనం పాటించాలని, ప్రాథమిక హక్కులను రక్షించాలని, హింసకు బాధ్యులైన వారిని జవాబుదారీలుగా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఆయన శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు పెరుగుతున్న రాజకీయ అశాంతి కారణంగా గత నెల నుండి జరిగిన ప్రదర్శనల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత తెలుగుతేజం పీవీ సింధు ఈరోజు ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. మ్యాచ్ 2వ సెట్ జరుగుతుండగా ఆమె ప్రత్యర్థి ప్రపంచ నంబర్4 క్రీడాకారిణి అయిన చైనాకు చెందిన చెన్ యుఫై ఆట నుంచి తప్పుకోవడంతో ఫైనల్ కు అర్హత సంపాదించారు. అంతకుముందు జరిగిన మొదటి సెట్ను సింధు 21-19 గెలుచుకోగా 2వ సెట్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో చైనా క్రీడాకారిణి తప్పుకుంది. ఈ సీజన్లో సింధు సాధిస్తున్న అద్భుతమైన కంబ్యాక్ లో ఈ విజయం మరొక మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామి స్టేడియంలో యూరప్ ప్రత్యర్థులు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్ లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 2:30 ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ టోర్నమెంట్ 2వ ఎడిషన్ అయిన 1934 నుంచి 3వ ప్లే ఆఫ్ మ్యాచ్ కొనసాగుతోంది. కేవలం 1950 ఎడిషన్ మాత్రమే ఇందుకు మినహాయింపుగా నిలిచింది. మరోవైపు రేపు రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్స్ లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ క్రికెట్ జట్టులో రోహిత్ శర్మ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి తోసిపుచ్చింది. లండన్లోని లార్డ్స్లో రేపు ఇంగ్లాండ్తో జరిగే సిరీస్ నిర్ణయాత్మక 3వ వన్డే తర్వాత కూడా ఆయన భారత్ తరఫున ఆడటం కొనసాగిస్తారని స్పష్టం చేసింది. లార్డ్స్ వన్డే రోహిత్కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చు అనే ప్రచారాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్ జత్ సైకియా తిరస్కరించారు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ తన 89వ ఎటకను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకరైన సోబర్స్ 1954 మార్చి నుంచి 1974 ఏప్రిల్ మధ్యకాలంలో 93 టెస్టులు ఆడి 57.78 సగటుతో 26 శతకాలు 30 అర్ధశతకాలు చేశారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.

మేరా హర్దీక్స్లో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ను పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్షంలో తొలి ప్రైవేట్ రంగం ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ వన్ ఈవేళ అంతరిక్షంలోకి ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పీవీ సింధు మహిళల సింగిల్స్ ఫైనల్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. ఈట్ ఫిట్ టైం. అనుకుంటాం గాని ప్రకృతిలో సహజ సిద్దంగా లభించే కూరగాయలు, పప్పులు, పండ్లు వీటన్నిటిని మించిన హెల్తీ ఫుడ్ ఎక్కడని చెప్పండి. కాకపోతే వాటిని టేస్టీగా తయారు చేసుకోవడంలోనే ఉంది విషయమంతా. మరి కొన్ని చిట్కాలున్నాయి, అవేంటో చెప్తా వింటుంటారుగా. ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, నిజంగానే సూపర్ సాంగ్ వినేశం. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ నుంచి పాట రాసింది, మ్యూజిక్ కంపోజ్ చేసింది దేవిశ్రీ ప్రసాద్ అండ్ శ్రావణ్ భార్గవతో కలిసి పాడారు. అసలు ఏమన్నా పాట చెప్పండి, కొంచెం లో మోడ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పాట వింటే అలా ఎనర్జెటిక్ మోడ్ లోకి వచ్చేస్తారంతే. ఇలాంటి పాటలు అన్ని వస్తూనే ఉంటాయి వివిధ భారతిలో. సో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. ఇక ఈట్ ఫిట్ టైం అండ్ మీకు ఇందాక చెప్పా కదా, హెల్దీ ఫుడ్ ఐటమ్స్ అంటే కూరగాయలు, పప్పు ధాన్యాలు, గింజలు, వీటిల్లోనే మనకి చాలా హెల్దీగా ఇచ్చే ప్రోటీన్స్ అవన్నీ కూడా దొరుకుతాయన్నమాట. సో అవేంటో మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను. మొలకెత్తిన గింజలతో తయారు చేసే సలాడ్ ని హ్యాపీగా టిఫిన్ గా తీసుకోవచ్చట తెలుసా. పెసలు, శనగలు, బఠానీ, బొబ్బర్లు, రాజ్మా వంటి ధాన్యాల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మొలకలు వచ్చాక వీటిలో టమాటో, ఉల్లిపాయ ముక్కలు కలుపుకుని కొత్తిమీర, పుదీనా తురుముతో గార్నిష్ చేసేసుకుని కాస్త నిమ్మరసం కలుపుకుంటే అద్భుతంగా ఉంటుందంట రుచి. సో కావలసిన పోషకాలు అందుతాయట, ట్రై చేసి చూడండి. అండ్ మరిన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి మనకి మామూలుగా దొరికే కూరగాయలు, పప్పుధాన్యాలు, గింజలు, వీటి నుంచి మనం టేస్టీ ఫుడ్ ఎలా తయారు చేసుకోవచ్చో మీకు కొన్ని చిట్కాలు చెప్తున్నాను కదా. ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పెసరట్టు. పెసరట్టు తెలుసు మనకి, అల్లం పెసరట్టు మాదిరిపోయే బ్రేక్ఫాస్ట్ అనుకోండి. కాకపోతే మీకు తెలుసా, పెసరపప్పు బదులు శనగపప్పుతో కూడా దోశ వేసుకోవచ్చట. పెసర్లలో ఉండే ప్రోటీన్స్ శనగలో కూడా ఉంటాయంటున్నారు నిపుణులు. సో దోశ వేసేటప్పుడే కాస్త ఉప్పు కారం చల్లి, కాయగూర ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు చల్లుకుంటే టేస్టీ అండ్ హెల్దీ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి వేరే చేంజ్ లాగా అనమాట. ఇప్పుడు పెసరట్టు కాకుండా శనగలతో కూడా దోశ వేసుకున్నట్టు ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం హెల్దీనెస్ కూడా మనము కాపాడుకున్నట్టు ఉంటుంది అనమాట. సో ట్రై చేయొచ్చు అప్పుడప్పుడు. ఏమంటారు, ఇంకో ఐటమ్ కూడా ఉంది చెప్పాల్సింది. జస్ట్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరో సూపర్ హిట్ సాంగ్ మీకోసం ఆన్ ద వే.
2: నమస్తే గర్ల్స్.

ఎస్, టైం వేస్ట్ చేయకుండా మీకు కావాల్సిన యూస్ఫుల్ థింగ్స్ అని మీతో షేర్ చేసుకుంటాను ఈట్ ఫిట్ లో ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి యాక్చువల్ గా లిక్విడ్ ఐటమ్ అనమాట, సత్తు డ్రింక్. చాలా మందికి తెలిసే ఉంటుంది, పుట్నాల పొడిని నీటిలో కలుపుకుని సరిపడా ఉప్పు చిటికడి మిరియాల పొడి వేసి నిమ్మరసం పిండుకుని తయారు చేసుకోవచ్చట ఈ డ్రింక్ ని. ఒకవేళ స్వీట్ కావాలనుకునే వాళ్ళు జాగరి పౌడర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. మరి పుట్నాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటారనే నిపుణుల సలహా. పాటిస్తే పోలా హెల్దీగా ఉంటాం అండ్ హ్యాపీగా ఉంటాం. ఎనీవే, స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి

సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1 గంట 20 నిమిషాలకు షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్టంలో జరిగిన అన్ని అనుమానాస్పద భూ లావాదేవీలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అంధశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సాయంత్రం గట్కేసర్లో అంధశ్రీ స్మృతివనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్స్ కి చేరుకున్నారు. హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. సాంకేతిక కారణాలతో తొలుత 35 నిమిషాల పాటు వాయిదా పడిన ప్రయోగం ఈ మధ్యాహ్నం 12:05 జరిగింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగంలో సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిరాతతో రాసిన వందేమాతరం ప్రత్యేక పోస్టు కార్డు ఇతర జ్ఞాపికలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రొపల్షన్, స్టేజ్ సపరేషన్, గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థల పనితీరును పరీక్షిస్తారు. కాగా భారత ప్రైవేటు అంతరిక్ష రంగంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది. అంతకుముందు స్కైరూట్ ఏరోస్పేస్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇటువంటి ప్రయోగాలు యువతలోని ప్రతిభ, పట్టుదల, పారిశ్రామిక స్ఫూర్తిని చాటు చెబుతాయని, మన అంతరిక్ష రంగ సంస్కరణలు ఆవిష్కరణలకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని మోదీ పేర్కొన్నారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్టంలో జరిగిన అన్ని అనుమానాస్పద భూ లావాదేవీలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. ప్రభుత్వం నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో 10,000కు పైగా అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూముల రిజిస్టేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ అసైన్డ్ ప్రభుత్వ భూముల బదలాయింపులతో పాటు లాగిన్, డిజిటల్ రికార్డులు, పోర్టల్ నిర్వహణ సంస్థ పాత్ర, టెండర్ ప్రక్రియ, డేటా భద్రత అంశాలపై సమగ్ర విచారణ జరపనున్నారు. ముక్తేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు రాష్ట కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీలకు నిధులను జమ చేసే విధానాన్ని మారుస్తూ పంచాయతీరాజ్ చట్టం 2018లో సవరణకు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ను కలుపుతూ 3 హైస్పీడ్ రైలు క్యారిడర్ల అలైన్మెంట్, స్టేషన్లు, డిపోలకు సంబంధించి సవరించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రాష్టంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అంధశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. జయ జయ హే తెలంగాణ గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారని, తెలంగాణ ఉద్యమానికి తన కలంతో ప్రాణం పోసిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. తెలంగాణ నేల ఆత్మను తన అక్షరాల్లో ఆవిష్కరించి ఉద్యమ చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో పర్యటిస్తారు. ప్రజాకవి తెలంగాణ రాష్ట గీత రచయిత అంధశ్రీ జయంతి సందర్భంగా గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో నిర్మించనున్న అంధశ్రీ స్మృతివనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5 గంటలో జరిగే కార్యక్రమంలో సుమారు 3,95,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న స్మృతివనం విగ్రహ ప్రతిష్టాపన పనులకు భూమి పూజ చేస్తారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గట్కేసర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజల సంక్షేమం, అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో అధికార యంత్రాంగంతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలు, అట్టాసిటీ కేసులు, భూ సమస్యలు, ఆశ్రమ పాఠశాలలు, అటవీ చట్టం, గ్రామంలో వసతుల కల్పన తదితర అంశాలపై సంబంధిత శాఖాధికారులతో చర్చించినట్లు

పేర్కొంది. నిర్మల్ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో నిర్వహించిన సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో జిల్లాలో జూలై నెలలో సుమారు 30% వర్షపాతం లోటు నమోదైందని చెప్పారు. నీటి లభ్యతను అంచనా వేసిన తర్వాతే వరి సాగు చేపట్టాలని, పరిమిత సాగునీటి వనరులు ఉన్న ప్రాంతంలో కంది, ఆయిల్ ఫామ్, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వానాకాలం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ కోరారు. జిల్లాలో ఇప్పటికే అత్యధికంగా కూసమంచి మండలంలో 3,000 ఎకరాలకు పైగా వరి నాట్లు పూర్తయిన నేపథ్యంలో కలెక్టర్ మండలంలో పర్యటించారు. పోచారం గ్రామంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నాయని, సాగునీటి కల్పతరువైన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అడగంటిందని వివరించారు. తెలుగు తేజం పీవీ సింధు జపాన్ ఓపెన్ ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షెట్లర్గా రికార్డు నెలకొల్పారు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్స్లో చైనాకు చెందిన చెన్ యుపిపై తొలి గేమ్ను 21-19 గెలిచిన సింధు రెండో గేమ్లో 15-10 ఆధిక్యంలో సమయంలో ప్రత్యర్థి గాయంతో రిటైర్డ్ హార్ట్గా వైదొలగడంతో ఫైనల్కు అర్హత సాధించారు. 2 ఏళ్ల తర్వాత సింధు ఒక టోర్నమెంట్ ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. రేపు జరిగే ఫైనల్లో జపాన్కు చెందిన అకానే యమగూచితో సింధు తలపడతారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్ తెలిపారు. భూముల రీసర్వే కార్యక్రమంపై నల్గొండ మండలం కుదువన్పూర్ గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్దిదారులకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఒకరోజు మార్కెటింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ వ్యాపారంలో వస్తువు ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ ఆర్థిక అక్షరాస్యత కూడా ఉండాలని చెప్పారు. ఈ కామర్స్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్పై అవగాహన కల్పించారు. ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం బొక్కివాగు ప్రాజెక్టు కుడికాలువ నుంచి సిర్పూర్ శాసనసభ్యులు పాల్వయ్య హరీష్బాబు ఈ ఉదయం నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేసిన ఇరిగేషన్ అధికారులను అభినందించారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితి ఉండటంతో ప్రాజెక్టు నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకుని ప్రాజెక్టు గేటును సొంత నిధులతో ఎమ్మెల్యే హరీష్ బాబు బాగు చేయించడం విశేషం. రాష్టంలో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫీఫా ప్రపంచకప్ 2026 చివరి మ్యాచ్ల సందర్బంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్లు, మైక్రో బ్రూవరీల పనివేళలను పొడిగిస్తూ రాష్ట ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచకప్లో 3వ స్థానం కోసం ఇవాళ జరిగే మ్యాచ్ సందర్బంగా తెల్లవారుజామున 4:30 వరకు, రేపు ఫైనల్ మ్యాచ్ సందర్బంగా తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం సరఫరాకు అనుమతి ఇచ్చింది. ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్టంలో జరిగిన అన్ని అనుమానాస్పద భూ లావాదేవీలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అందేశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సాయంత్రం గట్కేసర్లో అందేశ్రీ స్మృతివనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పీవీ సింధు మహిళల సింగిల్స్ ఫైనల్స్ కి చేరుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 1:20. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు పాట వినిపిస్తాను, ఆ పాట వినేద్దాం, ఆ తర్వాత షో టైం స్టార్ట్ చేసేద్దాం.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైం 10. శనివారం వీకెండ్, హాలిడే. అసలు హాలిడేన మాటలోనే ఏదో వైబ్రేషన్, హ్యాపీనెస్ కదా. అఫ్ కోర్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారనుకోండి. వీవిని వినడం మాత్రం ఎవరూ మర్చిపోరు, ఆ విషయం మాకు తెలుసు. ఎనీవేస్, నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీ నా మొబైల్స్ తో, ఇక మొదలెడదామా షో టైం ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. మంచి పుస్తకం 100 స్నేహితులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన మాట ఇది, ఎవరైనా? మరోసారి వినండి. మంచి పుస్తకం 100 స్నేహితులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన మాట ఇది, ఎవరైనా? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 0402324-0852.

పవిత్ర బంధం సినిమా నుంచి ఒక అద్భుతమైన పాట వినేశాం. ఇలాంటి పాటల్లో, ఇలాంటి సినిమాల్లో, ఇలాంటి పాత్రల్లో సౌందర్య గారు మనకి ఎప్పుడు గుర్తుండిపోతారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, మంచి పుస్తకం 100 స్నేహితులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన మాట ఇది, ఎవరాయినా అని క్వశ్చన్ అడిగాను. మీరు నమ్ముతారా లేదో ఫస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా గ్యాప్ వచ్చింది. ఏమైంది మన శ్రోతలకి అనుకున్నాను. ఆ తర్వాత స్టార్ట్ అయింది చూడండి, సునామీ అంతే, ఆన్సర్ల సునామీ. ఆల్మోస్ట్ అందరి పేర్లు నోట్ చేసుకున్నాను. మనకున్న లిమిటెడ్ టైంలో అందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. సో ఎవరి పేరైనా చదవకపోయినా, లేదంటే ఇన్ టైం మీ ఆన్సర్ రాకపోయినా, మీ పేరు రాకపోయినా ఏమనుకోవద్దు, ఓకేనా? అయితే మరి పేర్లు చదివేస్తున్నాను. బ్రహ్మయ్య, దివాకర్, జయలక్ష్మి, పోలపల్లి శ్రీనివాస్, మహమ్మద్ జైనుద్దీన్, బాలకృష్ణ, మార్కండేయ అనిత, అజయ్ కుమార్, పావని, ఎలగంతల మార్కండేయ శ్రీనివాస్, నరేష్, రోజా, ఓంకార్ శ్రీనివాస్, మురహరి, యశోద, జానకి, బలరాం శ్రీనివాస్, కాంచన, కిట్టు, అపర్ణ, సుధాకర్, అప్పలరాజు, గణేష్, వేదవతి ఇంకా వస్తున్నాయి. జాప భూమేశ్వరన్ పంపించారు. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ భారతరత్న శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈ గొప్ప మాట చెప్పిన గొప్ప వ్యక్తి, గ్రేట్ సైంటిస్ట్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, మిస్సల్ మ్యాన్ అని పిలుచుకుంటాం, వాట్ నాట్ కదా, రెస్పెక్టబుల్ పర్సన్ ఫర్ ఆల్ ఇండియా. ఎనివేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఇంకో పాట వినిపిస్తాను, ఆ తర్వాత క్వశ్చన్, ఓకేనా? స్టే ట్యూన్డ్.

మరో అద్భుతమైన పాట సౌందర్య గారు నటించింది పెదరాడు సినిమా నుంచి ఆల్ టైమ్ హిట్ సాంగ్ ఇది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైమ్ టైం. మరి ఇంచక్క పాట వినేశారు అండ్ క్వశ్చన్ కూడా రెడీ అయిపోయారు కదా, అడిగేస్తున్నాను. ప్రముఖ దర్శకుడు బాపు గారికి రాముడన్నా రామాయణం అన్నా చాలా ఇష్టం. అది మనకు ఆయన తీసినంత అద్భుతంగా రాముడి గురించి రామాయణం గురించి మనకి ఇంతవరకు ఎక్కువ సినిమాలు చాలా వచ్చింది బాపు గారి నుంచే కదా. ఇంత అద్భుతంగా ఉంటాయి సినిమాలు చెప్పక్కర్లేదు. అలాగే రాముడన్నా రామాయణం అన్నా అంత ఇష్టం మరో ప్రముఖ దర్శకుడికి. ఎవరైనా మరోసారి వినండి, ప్రముఖ దర్శకుడు బాపు గారికి రాముడన్నా రామాయణం అన్నా చాలా ఇష్టం, మరో ప్రముఖ దర్శకుడికి కూడా అంతే ఇష్టం. మనకి ఆయన సినిమాలు చూస్తే తెలిసిపోతుంది, డైలాగ్స్ లో పాటలో వాట్ ఎవర్ ఏదో ఒక రకంగా ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది. మరి మీరు గుర్తు చేసుకోండి అండ్ స్ట్రైక్ అయిన వెంటనే ఆన్సర్ వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను సంగీత ప్రియుల నీరాజనాలు అందుకున్న ఒక ఆల్ టైమ్ హిట్ సాంగ్, నీరాజనం సినిమా నుంచి. ఎంజాయ్ దిస్.

అద్భుతమైన పాట, ఓపెన్ అయ్యర్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అనమాట కదా. ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ అంతే, వింటుంటే మనం కూడా మైమర్చిపోకుండా ఉండలేం, అంత అద్భుతంగా ఉంటుంది. మీరు వింటున్నారు షో టైమ్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి ఇందాక మిమ్మల్ని అడిగాను, ప్రముఖ దర్శకుడు బాపు గారికి రాముడన్న, రామాయణం అన్న చాలా ఇష్టం, అండ్ అలాగే మరో ప్రముఖ దర్శకుడు కూడా అంతే ఇష్టం, దర్శకుడికి కూడా. మరి ఎవరో దర్శకుడు అంటే చాలా మంది చాలా ఆన్సర్లు పంపించారు. రాజమౌళి గారు అని కొంతమంది, అంటే రాఘవేంద్రరావు గారు అని కొంతమంది, అంటే కె విశ్వనాథ్ గారు అని చాలా మంది పంపించారు. యాక్చువల్ గా కె విశ్వనాథ్ గారి సినిమాల్లో మనకి ఎక్కువగా కనిపించేది శివుడి గురించే కనిపిస్తూ ఉంటుంది కదా. మరి ముగ్గురు మాత్రమే రైట్ ఆన్సర్ పంపించారనమాట, ఏకనాథం, మంగ, ఆడుప్ సంతోష్ కుమార్, వెంకన్న. వీళ్ళు పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. యాక్చువల్ గా ఇది ఆన్సర్ తెలిసి ఉండాలనేదేం లేదు, ఎందుకంటే ఇది మనకి ఎక్కడ దొరకదు, మన అబ్జర్వేషన్ బట్టి తెలుస్తుంది. సో నాకు అనిపించింది క్వశ్చన్ గా అడిగాను ఎంతమంది చెప్తారో చూద్దామని, ముగ్గురు మాత్రమే పంపించారు. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మీరు సినిమాలు, ఏది సినిమాలు అయినా చూడండి, ఆయన రచయితగా సంభాషణ రాసిన సినిమాలు కానివ్వండి, డైరెక్టర్గా డైరెక్ట్ చేసిన సినిమాలు కానివ్వండి, రాముడు గురించి, రామాయణం గురించి కంపల్సరిగా ఒక డైలాగ్ కానీ సీన్ కానీ ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో. సో ఇదన్నమాట రైట్ ఆన్సర్. ఎనీవేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన ముగ్గురికి కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను మరో చక్కటి పాట, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అద్భుతమైన మెలడి వినసం రాజాంబువి నుంచి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం 10. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. యాక్చువల్ గా మనకి శంకర్ గారు అంటే ఒక మెసేజ్ టిక్ కమర్షియల్ అండ్ టెక్నికల్ గా ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ మూవీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఎన్ని సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ మూవీసే. అలాంటి సినిమా ఒకటి అపరిచితుడు. ఇందులో కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుంది సొసైటీకి. యాక్చువల్ గా ఇందులో విక్రమ్ అండ్ సదా గారు హీరో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అపరిచితుడు సినిమాలో సదా కంటే ముందు ఒక హీరోయిన్ అనుకున్నారు డైరెక్టర్ శంకర్. ఎవరా హీరోయిన్ ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 2040232408 52. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను అపరిచితుడు మూవీ నుంచి ఈ ఎనర్జెటిక్ డ్యూయెట్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైం టైం. మరి అపరిచితుడు సినిమాలో సదా కంటే ముందు ఒక హీరోయిన్ అనుకున్నారు డైరెక్టర్ శంకర్. ఎవరా హీరోయిన్ అని అడిగారు. చాలా మంది పంపించారు ఆన్సర్. మరి వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. హనుమంతరావు, అప్పలరాజు, సేర్ల వెంకటేష్, గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, నాగనాథ్ గుప్తా, భవానీ వెంకట్, బొమ్మదేని లక్ష్మీనారాయణ, తిరుమలయ్య, త్రిమూర్తులు గుప్తా, పాలెం పోలయ్య, భూమేశ్వర్ జాప, మహమ్మద్ ఇనాయతుల్లా, మీర సాయిలు, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఐశ్వర్యరాయ్ గారు. ముందుగా స్క్రిప్ట్ ని స్టోరీని రాసుకునేది ఐశ్వర్యరాయ్ గారి గురించి. డేట్లు సర్దుబాటు కాకపోవడం వల్ల సదాన్ తీసుకున్నారు అండ్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎనివేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను. మనకు టైం తక్కువగా ఉంది కానీ ఈ పాట కొంచెం విన్నా బానే ఉంటుంది. మరి వినేద్దామా?

సమయం 2 గంటలు కాస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2:15 శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శక్తి సిలి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. పాజిటివిటీ ఇన్ నెగటివిటీ. మనకు ఎదురయ్యే బాధను, సమస్యను పాజిటివ్ గా ఛాలెంజింగ్ గా తీసుకుంటే అదే ఒక అవకాశంలో మారుతుంది, జీవితాన్ని మార్చేస్తుంది అని నిరూపించింది 27 ఏళ్ల సింధు. ఎవరి సింధు? ఎందుకు తన గురించి శక్తిశీలిలో మాట్లాడుకోవాలి? తెలుసుకోవాలంటే వింటూ ఉండండి వివిధ భారతి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం శక్తిశీలి సమయం. ఆంధ్రప్రెన్యూర్ సింధు ఇవాళ మన శక్తిశీలి. సింధుది తమిళనాడు. అనారోగ్యంతో తండ్రి మరణించడంతో ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఒంటరిగా దేశమంతా తిరిగి రావాలి అనుకుంది. అనుకున్నట్టుగానే 2021లో ఓ 10 రోజులు జమ్మూ కాశ్మీర్ వెళ్లారు. మరి ఆ తర్వాత ఏమైంది చెప్తాను ఈ పాట తర్వాత.

శక్తిశీలి వింటున్నారు. ఆంధ్రప్రెన్యూర్ సింధు ఇవాళ మన శక్తిశీలి. మరి తండ్రి అనారోగ్యంతో మరణించడంతో ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఓ 10 రోజులు, అంటే 10 రోజులు అంటే 10 రోజులు కాదు, దేశమంతా తిరిగి రావాలి ఒంటరిగా అని అనుకుంది. సో అందులో భాగంగానే 2021లో ఒక 10 రోజులు కాశ్మీర్ వెళ్లారు, జమ్మూ కాశ్మీర్. మరి అక్కడ ఏమైంది, హిమాలయ పర్వతాల మధ్య ఒదిగి ఉన్న ప్రాంతం, పచ్చని లోయలు, మంచు దుప్పటి కప్పుకుని ఉన్న కొండలు, సరస్సులు సింధును ఎంతగానో ఆకర్షించాయి. ఇక కాశ్మీరీల ఆతిథ్యం అయితే మరీను. కానీ వీటన్నిటి మధ్య ఆమె ఒక సమస్యను గుర్తించింది. ఏంటది తెలుసుకుందాం. ముందైతే ఈ పాట విందాం.

శక్తిశీలి టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఆంధ్రప్రన్యూర్ సింధు ఇవాళ మన శక్తిశీలి. మరి కాశ్మీర్కి వెళ్ళింది, కాశ్మీర్ అండ్ అక్కడ కాశ్మీరీల ఆతిథ్యం తెగ నచ్చేసింది తనకి. కానీ అక్కడ ఒక ప్రాబ్లం కూడా తనకు అనిపించింది, ఫుడ్ ప్రాబ్లం. ఎస్, వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ అందాలు, ప్రత్యేకతలు, విశిష్టతలు ఆకర్షించినా కూడా మెయిన్ మనకు ఎక్కువగా కనిపించేది ఫుడ్ ప్రాబ్లం కదా. అక్కడి ఆహారము అంటే అక్కడ వంటకాలు మనకు సరిపడలేదనుకోండి, ఆ ఆనందం కాస్త ఆవిరైపోతుంది. సో అలా అక్కడ కూడా తన ఒక ప్రాబ్లం గుర్తించిందనమాట. దక్షిణాది నుంచి వచ్చిన చాలా మంది పర్యటకులు తనలాగే వంటకాల విషయంలో ఇబ్బంది పడటం చూసింది. అప్పుడే తనకి ఒక ఆలోచన వచ్చింది, అలాంటి వాళ్ల కోసం తనే వండి పెట్టాలనుకుంది సింధు. ఇక 2022లో టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ ప్రారంభించి శ్రీనగర్లో దోస డిలైట్ పేరుతో దక్షిణాది రుచులతో పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడం స్టార్ట్ చేశారు. తన సక్సెస్ జర్నీ విశేషాలు వినాలంటే స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో శక్తిశీలి టైం. ఆంటర్ప్రెన్యూర్ సింధు ఇవాళ మన శక్తిశీలి. మరి కాశ్మీర్కి వచ్చే పర్యాటకులు ఆహారం తిండి విషయంలో వంటకాల విషయంలో పడే ఇబ్బంది చూసి దోశ డిలైట్ పేరుతో ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసింది. అండ్ ఆ రెస్టారెంట్ సూపర్ హిట్. దోశ డిలైట్ పర్యాటకులకే కాదు అక్కడి స్థానికులకు నచ్చేసింది. కావలసిన ముడిసరుకులను తమిళనాడు నుంచి తెప్పించుకుంటుంది సింధు. మీకు తెలుసా ఇప్పుడు అక్కడ 2 రెస్టారెంట్లు నడుపుతున్నారంటుంది సింధు. అండ్ స్థానిక ఆదరణ అందుకు కారణం అని చెప్పే సింధు సక్సెస్ జర్నీ గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం శక్తిశీలిలో. వింటూ ఉంటారుగా.

శక్తిశీలి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఆంత్రప్రెన్యూర్ సింధు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరక్కడ దోశ డిలైట్ పేరుతో ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసింది. అది అద్భుత విజయాన్ని సాధించింది. పర్యాటకులు మాత్రమే కాదు, అక్కడి స్థానికులు కూడా అక్కడి ఆహార పదార్థాలని వంటకాలని చాలా ఇష్టపడ్డారనమాట. సో అందుకని ఇప్పుడు అక్కడ 2 రెస్టారెంట్లు నడుపుతోంది సింధు. అందుకు స్థానికుల ఆదరణే కారణం అంటూ నాతో పాటు 10 మందికి ఉపాధి కల్పించగలుగుతున్నాను. షెఫ్లకి వేలల్లో జీతాలు ఇచ్చే స్థాయికి మా వ్యాపారం ఎదిగింది అని గర్వంగా చెప్తోంది సింధు. మరి ఈ విజయం అంత ఆషామాషిగా రాలేదు తనకి. అంటారు కదా, విజయం ఎప్పుడు నల్లేరు మీద నడక కాదు అని. అసలు అలా ఈజీగా వచ్చేది ఎప్పుడు విజయం కూడా కాదు. స్ట్రగుల్ నుంచి వచ్చేది సక్సెస్. మరి ఈ సక్సెస్ తను అందుకునే ముందు ఏ సమస్యను ఎదుర్కొందో తెలుసుకోవాలి కదా. తెలుసుకుందాం, వింటూ ఉండండి శక్తిశీలి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం శక్తిశీలి సమయం. ఆంట్రప్రెన్యూర్ సింధు సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి కాశ్మీర్ లో దోశ డిలైట్ పేరుతో రెస్టారెంట్లు స్టార్ట్ చేశారు. ఒకటి కాదు రెండు రెస్టారెంట్లు సక్సెస్ఫుల్ గా రన్ చేసుకుంటున్నారు. మరి ఈ ప్రాసెస్ లో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా చాలానే ఉన్నాయన్నమాట. అవేంటంటే కాశ్మీర్ లో ఎప్పుడు ఇంటర్నెట్ ఉంటుందో ఉండదో తెలియదు, ఆంక్షలు ఎప్పుడు విధిస్తారో చెప్పడం కష్టం. అంతేకాకుండా బయట వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేయాలంటే ఎన్నో రూల్స్ ఉంటాయట. ఈవెన్ స్థలాలు లీజుకు దొరకడం కూడా కష్టం. నిబంధనలు అవి చాలా ఉంటాయి. సో వీటన్నిటినీ ఛాలెంజింగ్ గా తీసుకుని ముందుకెళ్లి ఫుడ్ బిజినెస్ లో సక్సెస్ అయింది సింధు. అది కూడా ఒక తమిళనాడు నుంచి వెళ్లి కాశ్మీర్ లో సక్సెస్ అవడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పొచ్చు, మంచి అచీవ్మెంట్ అనే చెప్పాలి. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు తన సక్సెస్ జర్నీ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శక్తిశీలి టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఆంటర్ప్రెన్యూర్ సింధు సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇక అక్కడ తను కమర్షియల్ గానే కాదు, అంటే బిజినెస్ సక్సెస్ అవడం మాత్రమే కాదు, కాశ్మీర్ పరిస్థితులకు, ప్రజలకు, సంస్కృతికి తగ్గట్టు ఫెరన్ ధరించి అతిథులను నవ్వుతూ పలకరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మరక్కడ ఆత్మీయ అక్కడి వాళ్లతో కలిసిపోవడం, ఆత్మీయతలు పంచుకోవడం, ఇవన్నీ కూడా తన సక్సెస్ అవడానికి కూడా కొన్ని కారణాలనే చెప్పొచ్చు. అందుకే ఆమెని అక్కడ ప్రజలు తమ అమ్మాయిగా భావించి ఒక ముద్దు పేరుతో పిలుచుకుంటారట. ఆ పేరేంటో చెప్తాను ఈ పాట తర్వాత, వింటూ ఉండండి.

శక్తిశీలి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఆంటర్ప్రెన్యూర్ సింధు సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి దోశ డిలైట్ రెస్టారెంట్స్ ద్వారా రుచికరమైన వంటకాలతో అక్కడి స్థానికులను పర్యాటకులను అలరిస్తున్న సింధును అక్కడి ప్రజలు ఆత్మీయంగా ఏమని పిలుచుకుంటారో తెలుసా? దోశల రాణి అని. మరి సాధించాలనే పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే తెలియని ప్రదేశాల్లో కూడా మనకంటూ ఒక చిన్న సామ్రాజ్యాన్ని సృష్టించుకోవచ్చు అని చెప్తోంది సింధు సక్సెస్ జర్నీ. మరి ఇలా మీతో మాట్లాడుతుంటే టైం తెలియలేదు, కానీ లక్ష్మికి సెండ్ ఆఫ్ చెప్పే టైం వచ్చేసింది. ఎందుకంటే 2:57 దాటింది వీబీ క్లబ్ లో టైం. మరి మరో షోలో మళ్ళీ మిమ్మల్ని కలిసినంత వరకు లక్ష్మి సైనింగ్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్ ఫ్రెండ్స్. స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఆకాశవాణి సమయం 3:01. స్టేట్ ఇంటూ ముంబై వివిధ భారతి.
1: మన్ చాహేగీ

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 5 గంటలైంది.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలకి శుభ సాయంత్రం. పొద్దుగల నుండి ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 కొట్టేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం స్వంత ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలన్నింటినీ 100.2 MHz FM పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ పై కూడా వినొచ్చు. మరికొన్ని క్షణాల్లో వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమం మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి. అట్లనే 5 గంటల 30 నిమిషాలకు కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి మోసానికి మోసం కథ ఇంటరు, మాతాత చెప్పిన మామంచి కథలు సంపుటి నుండి తప్పుడు సలహా కథ ఇంటరు. ఇక మిగతా కార్యక్రమాల వివరాలను 6:05 ప్రసారమయ్యే ఇయాల్టి రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి. సరదా సినిమా పాటల కార్యక్రమం. మాట మనుషులని దగ్గర చేస్తూ కొత్త కొత్త పరిచయాలతో బంధాలను కలుపుతుంది. మంచి దోస్తులను మన మనసులలో పదిలంగా ఉంచుతుంది. మంచి పలకరింపుతో కూడిన మాట మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది. మరి మంచి పలకరింపుతో కూడిన మాటలు మాట్లాడుకోవాలంటే మా ఈ కార్యక్రమానికి ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం ఇప్పటి సంది 5:30 దాకా ప్రసారమవుతుంది. అంతలోపు మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు, మంచి మంచి విషయాలను మాతో ముచ్చట్ల రూపంలో

ఎంచుకొని నచ్చిన పాటల్ని అడిగి ఉంది. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోడును జత చేసి 29508 ఇంకో నంబర్ 23008కి ఫోన్ చేయొచ్చు. అంతేకాదు ఉత్తరం ద్వారా కూడా పాటను కోరినచ్చు. మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ 504001 ఇది పిన్కోడ్ నంబర్. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. శ్రోతలు, కార్యక్రమంలో ముందుగల విందాం పెండ్లి పీటలు చిత్రం నుండి ఈ పాటని.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుర్రి పాట ఇనుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా పాటను కోరినరు మహబూబ్నగర్ జిల్లా పెద్దపల్లి నుండి నాగలక్ష్మి, స్వీటీ, విన్ను, సాత్విక, సుధా వీళ్ళు ఎవరే అతగాడు చిత్రం నుండి పాటను కోరినరు. అయితే శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఉత్తరం ద్వారా పాటను కోరినాలనుకుంటే మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ 504001 ఇది పిన్ కోడ్ నంబర్.

0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, మీ పేరు చెప్పుండ్రి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు వజ్రపొచ్చన్న, వికలాంగ సంఘం వైస్ ప్రెసిడెంట్. నేను మావల గ్రీన్ వ్యాలీ నుండి మాట్లాడుతున్నాను. అయితే పాట ఇందామని చేశాను మేడం.
0: ఏ పాట కావాలా మీకు పొచ్చన్న?
1: సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్ల నుంచి ఓ పాట ఇవ్వండి మేడం.
0: తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. మరి మీరు ఎట్లా రేడియో ఎట్లా వింటారు? ఫోన్లోనా మీకు రేడియో ఉందా?
1: ఫోన్లో మేడం.
0: యాప్లో వింటారు?
1: అవును మేడం.
0: ఏం పని చేస్తారు మీరు?
1: నేను వాచ్మెన్ డ్యూటీ చేస్తాను.
0: డ్యూటీ చేసుకుంటే రేడియో వింటారు అన్నట్టు?
1: అవును మేడం.
0: సరే పొచ్చన్న, మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత ఫోన్ చేయండి.
1: ధన్యవాదాలు మేడం.
0: శ్రోతలు, మీరు కుటిట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడ్ను జత చేసి ఫోన్ చేయొచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
2: హలో
1: హలో, గంగాధర్ పూసాయి నుంచి. నమస్కారం గంగాధర్ కదా, పూసాయి నుంచి మాట్లాడుతున్నారు. సరే గంగాధర్, ఏ పాట వింటారు ఇయ్యల్ల? దేవుళ్ళు చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు. తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 2 కోడును జత చేసి ఫోన్ చేయొచ్చు.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇయాల్టి మాట చెప్పుండ్రి పాట ఇనుండి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొద్దుమట్టు 5 గంటలకు ప్రసారం అవుతుంది. ఇప్పుడు ఫోన్ గలనోళ్ళు 7:45 ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగినచ్చు.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട കതിന്തം പിള്ളല കോസം. కథలంటే పిల్లలకు ఎంతగానో ఇష్టముంటాయి. ముందు కాలంలా అమ్మమ్మలు నానమ్మలు పిల్లలని కూసోబెట్టి కథలు చెప్తే ఊకొడుతూ వినేటోళ్ళు. ఇప్పుడు అలాంటి కథలు చెప్పేవాళ్లు లేరని మీరేం ఫికర్ కాకండి. మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా పొజ్జామట్టు 5:30 కథలను ప్రసారం చేస్తుంది. అందులో భాగంగానే ఇయ్యల్ల ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి మోసానికి మోసం కథ ఇంటరు. మాతాత చెప్పిన మా మంచి కథలు సంపుటి నుండి తప్పుడు సలహా కథ ఇంటరు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎఫ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.

0: రిజిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు కతిందాం కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ముందుగల విందాం ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి మోసానికి మోసం కథని. రచన చంద్రప్రతాప్ కందేటి, చెప్తున్నది ఈ వరలక్ష్మి.
2: ఒక ఊళ్ళ రామయ్య సుబ్బయ్య అనే ఇద్దరు రైతు బిడ్డలు ఉంటారు. సుబ్బయ్య యవసంతో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా రామయ్య కొడుకు అస్సలు పానం మంచిగుండదు. దవకాన్లకు తీసుకుపోదామంటే రామయ్య చేతుల షిల్లి గవ్వ కూడా ఉండదు. అప్పటికి పంట వండినా సుక ఆ పంట అమ్ముడు పోక డబ్బులు లేక చేతుల మస్త అవస్థ పడతాడు రామయ్య. రామయ్య భార్య సీత రామయ్యతోని ఇట్లంటది, ఎందుకయ్యా గంత గాబరా పడుతున్నావు? గాబరా పడకు, సుబ్బయ్య దగ్గరికెళ్ళి 1,000 రూపాయలు అడగకరా, మన పంట అమ్ముడు పోగానే వడ్డీతో సహా ఇచ్చేద్దాం అని అంటది. సరే అని రామయ్య సీత చెప్పినట్టే సుబ్బయ్య దగ్గరికి పోతాడు. సుబ్బయ్య ఆ సమయంలో రచ్చబండ మీద ఊరి పెద్దలతోని కలిసి ముచ్చట్లాడుకుంటూ ఉంటాడు. విషయమంతా చెప్తాడు. సుబ్బయ్య, నా కొడుకు అస్సలు పానం మంచలేదు. దవకాన్లో చూపిద్దామంటే నా చేతుల షిల్లి గవ్వ కూడా లేదు. నా పంట అమ్ముడు ఓంగనే నీ పైకం పువ్వులల్లో పెట్టి ఇచ్చేస్తా అని బతిన్లాడతాడు రామయ్య. పువ్వులల్లో పెట్టి ఇవ్వక్కర్లేదు, వడ్డీ కల్పిస్తే చాలు అని నవ్వుకుంటా అంటాడు సుబ్బయ్య. గట్లనే నా పంట అమ్ముడు ఓంగనే నీ పైసలు నీకిచ్చేస్తా అంటాడు రామయ్య. ఊరి పెద్దల ముందట గొప్ప అనిపించుకోవడానికి సుబ్బయ్య ఇట్లా అంటాడు, పిల్లడికి పానం మంచలేదంటున్నావు కదా, పోన్లే, నెలలోగా అసలు తిరిగియు చాలు, వడ్డీ ఏమియక్కర్లేదు అని అంటాడు. గట్లనే గట్లనే, ఎంత వీలైతే అంత తొందరగా నీ పైసలు నీకిచ్చేస్తా అని అంటాడు రామయ్య. ఇగో నెలలోపటి ఇయ్యలేదనుకో, నెలకు 100 చొప్పున వడ్డీ కూడా ఇయ్యాలా అని అంటాడు సుబ్బయ్య. తలుపుకుంటా రామయ్య, సరే సరే, నా పంట అమ్ముడు ఓంగనే నెలలోపట్ల నీ పైసలు నీకిచ్చేస్తా అని అంటాడు రామయ్య. సుబ్బయ్య ఊరి పెద్దల సమక్షంలోనే 1,000 రూపాయలు తీసి రామయ్య చేతిలో పెడతాడు. దేవుడి దయవల్ల రామయ్య కొడుకు కోలుకుంటాడు. గంతేగాదు, మంచి ధరకు రామయ్య పంట కూడా అమ్ముడు ఓవుడుతోని 3 వారాలలోనే సుబ్బయ్య ఇంటి కొయ్య మరి బాకీ తీర్చేస్తాడు రామయ్య. అట్లా 3 నెలలు గడిచిపోతాయి. ఒకరోజు రామయ్యను రచ్చబండ దగ్గరికి విలిపిస్తాడు సుబ్బయ్య. ఊరి పెద్దలందరూ కూడా ఆనే ఉంటారు. రామయ్య, 3 నెలలైంది అప్పు తీసుకొని, ఇంకా నా అప్పే తీర్చలేవు. నీ పంట సుక మంచి ధరకు అమ్ముడుపోయింది, ఇదేం పద్ధతి? గిది పద్ధతేనా? నువ్వు అడగంగానే నేను పైసలు తీసిచ్చినా, కానీ గిప్పటిదాకా సుక నువ్వు నా పైసలే ఇయ్యలేదు అని అంటాడు. గా మాటినంగనే రామయ్యకు నెత్తిన పిడుగుపడ్డట్లయితది. గదేందా బాగా అట్లా అంటున్నాడు, నేను బాకీ తీర్చి 3 నెలలైతున్నది, గిట్లా ఊరందరి మధ్య నిలబెట్టి గీ ముచ్చట అంటున్నాడు నాకు పైసలు బాకీ తీర్చలే అని అనుకుంటాడు మనసులా. నిజానికి గీ కపట ఆలోచన అంతా సుబ్బయ్య భార్య శాంతది. ఆయన పైసలియంగు ఓలు చూసిండ్రు, ఓళ్ళను ఉండెనా, ఓలు లేకుండే కదా. ఇప్పుడు ఊరందరి ముందట పైసలు ఇయ్యలేదంటే ఇంకా 1,000 రూపాయలు ఇస్తాడు. ఏం కాదు, పైసలు ఇంకా ఇయ్యలేదని చెప్పేసి అను, రచ్చబండ కాడ ఉరితే ఎట్లనయ్యేసి ఇంకా 1,000 రూపాయలు ఇస్తాడు రామయ్య అని అంటది శాంత. గట్లనే అనుకొని సుబ్బయ్య ఈ నాటకం అంతా ఆడతాడు. అదేంటన్నా, 3 వారాలకే కదా బాకీ, మీ ఇంటికొచ్చి మరి తిరిగిచ్చినా అని లబలబలాడతాడు రామయ్య. 3 వారాలకే తీర్చినవా? సాక్ష్యమేమున్నది నీ దగ్గర నువ్వు నాకు పైసలు ఇచ్చినవని? నాకు నువ్వు పైసలు ఇయ్యలే అని అంటాడు సుబ్బయ్య. నీళ్లు నమ్ముకుంట రామయ్య ఊరి పెద్దలందరి ముందు, గదేందన్నా గట్లా అంటున్నావు, నీకు నా పంట అమ్ముడు పోగానే ఇంటికొచ్చి మరి ఇచ్చినా కదా పైసలు, సాక్ష్యం ఓళ్ళుండే, నేను ఇయ్యంగా ఓళ్ళు లేకుండే అని అంటాడు. ఊరి పెద్దలు రామయ్య నిజంగానే బాకీ తీర్చలేదు అనుకుంటారు. సరే నువ్వు తీర్చినా అంటున్నావు, ఒక పంజై, రేపు మన ఊరి చెరువు గట్టు మీద వేప చెట్టు కింద ఉన్న గంగానమ్మ తల్లి గుడి దగ్గర అక్కడికి వచ్చి ప్రమాణం చేయి నువ్వు నిజంగానే పైసలిచ్చినా అని.

0: ఎవరిది మోసమో అమ్మవారే చెప్తారు అంటాడు సుబ్బయ్య. చేస్తా, ఎందుకు చెయ్యా, నేను పైసలు ఇచ్చినా కదా, నాదేం తప్పు లేదు, నిజంగానే ఆస్తా చేస్తా అంటాడు రామయ్య. ఇక పొద్దుగాలనే అందరూ గంగానమ్మ గుడి దగ్గరికి పోతారు. ఈ ముచ్చటంతా విని రామయ్య భార్య దగ్గరకు పోయి బాగా ఏడ్చుకుంటా, సీత నేను పైసలు ఇచ్చిందే కానీ ఎందుకో సుబ్బయ్య పైసలు ఇయ్యలేదు అంటున్నాడు, రచ్చబండ మీదికి విలిపించి గిట్లా అన్నాడే నేను బాకీ తీర్చలే అని, రేపు గంగానమ్మ గుడి దగ్గరకు వచ్చి పామానం చేయమన్నాడు. ఎట్లనో ఏమో, నేను ఇచ్చినప్పుడైతే ఓలు లేకుండ్యా, ఎట్లా చేయన్నో ఏమో అని అనుకుంటా బాధపడతాడు. అప్పుడు సీత, ఆహా గిదంతా నాటకమో, ఇల్లు గిట్ల మోసం చేస్తున్నారా మన దగ్గర ఇంకా పైసలు గుంజతందుకు అని అనుకొని, సరే మీరెందుకు బాధపడుతున్నారు, పోదాం గట్లనే పొద్దుగల్ల అని అంటది. మర్నాడు పొద్దుగల్ల అందరూ గంగానమ్మ గుడి దగ్గరకు పోతారు. భర్తకు చెప్పకుండా సీత తన మనసులో తాను అనుకున్న విధంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుని అడికస్తది. అందరూ అడికచ్చేస్తారు. ఇక ఏమిరా రామయ్య చెప్పు, నువ్వు నిజంగానే బాకి తీర్చినా అంటున్నావు, నువ్వు తీర్చినావో తీర్చలేదో, నువ్వైతే ఇయ్యంగు ఓలు లేకుండే అంటున్నావు, మరెట్లరా ఇప్పుడు నువ్వు తీర్చినావా తీరలేదా ఓలకు తెలది. ఇగో గంగానమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్పు నువ్వు నిజంగా బాకీ తీర్చినా అని అంటారు ఊరి పెద్దలు. గట్లనే పమానం చేస్తా అంటాడు రామయ్య. గంగానమ్మ తల్లి మీద ఒట్టు, నేను సుబ్బయ్య బాకీ తీర్చిన అని ప్రమాణం చేస్తాడు రామయ్య. ఒరే అబద్ధాల కోరు, ఎంత సాహసంరా నీకు, బాకీ తీర్చకుండానే నా మీద ప్రమాణం చేస్తావా, నాశనమైపోతావు అంటూ చెట్టులో నుంచి అమ్మవారి మాటలు వినబడతాయి. అందరూ రామయ్యను దోషిలాగా చూస్తారు. అమ్మవారి లెక్క సుబ్బయ్య భార్య శాంత పథకం ప్రకారం చెట్టు తొర్రల కూసోని ఈ మాటలన్నీ అంటది. ఇగో ఈ మాటలన్నీ అమ్మవారు అంటలేదు, నా భార్యనే అంటున్నది అని తెలిసిన సుబ్బయ్య ముసిముసిగా లోపట్లోపట నవ్వుకుంటాడు. అప్పుడే రామయ్య భార్య సీత, క్షమించు తల్లి మా అపరాధాన్ని, శాంతించు తల్లి శాంతించు అనుకుంటా మూకుళ్ళో కనకనలాడే నిప్పుల మీద 10 గుప్పెళ్ల సాంబ్రాణి పొడిని జల్లి ధూపం చెట్టు తొర్ర దగ్గర ఉంచుతుంది. వేప మండలతో బాగా వీటిని విసురుతుంది. బక్కుమని లేచిన పొగతోని చెట్టు తొర్రలలో కూసున్న శాంతకు ఊపిరాడది. ఊపిరాడక దగ్గుకుంటా బయటకచ్చి నేల మీద పడిపోతుంది. అప్పటికే పొగతోని ఆమె కళ్ళన్నీ మండుతాయి, ముక్కు నుంచి నీళ్లు గారుతాయి. ఆమె చెట్టు తొర్రల నుంచి బయటకు రాగానే ఊరోళ్ళందరూ, ఆ ఇదంతా సుబ్బయ్య దంపతులు చేసిన మోసమన్నట్టు, అమ్మా ఎంత మోసం చేసిండ్రు అని వాళ్ళిద్దరినీ అందరూ తదేకంగా చూస్తారు. రామయ్య నిజాయితీయోడని గప్పుడు అందరికీ రామయ్య నిజంగానే బాకీ తీర్చిండనేది అర్థమైతది. గంగానమ్మ తల్లి దగ్గర ప్రమాణం చేయాలన్నట అని భర్త ముందు రోజు రాత్రి చెప్పినప్పుడే ఇందులో ఏదో మోసమున్నది అని అనుకున్న సీత, నేనేదో ఒక పథకం బన్నకపోతే మన నిజం బయటపడది, ఖచ్చితంగా అలా మోసాన్ని బయటపెట్టి మన నిజాన్ని నిరూపించుకోలా అని అనుకొని ఆమె అనుకున్నట్టుగానే ఆ చెట్టు దగ్గరికి నిప్కెల మీద సాంబ్రాణిని వేస్తుంది. ఈ ముచ్చటంతా రామయ్యకు మళ్ళా సీత చెప్పుడుతోని, అబ్బా సీత ఎంత తెలివిన్నదే నీకు, నేను మస్తు పర్షానైనా గట్లా అనగానే, కానీ నీ తెలివి మస్తు వనికొచ్చింది అని సంతోషించి అందరూ సంతోషంగా ఇంటికోతారు.
1: ఇంతవరకు చంద్రప్రతాప్ కాంతేటి రచించిన ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి మోసానికి మోసం కథ ఇన్నారు. కథ వినిపించిండ్రు ఈ వరలక్ష్మి. కథిందాం కార్యక్రమంలో ఇప్పుడు విందాం మా తాత చెప్పిన మా మంచి కథలు సంపుటి నుండి తప్పుడు సలహా కథని. రచన మెల్లంకొండ నాగేశ్వరరావు. కథ వినిపిస్తారు ఎం వాణి.
2: శివయ్య అనే వ్యాపారి తన ఊరిలో కిరాణా అంగడి నడుపుతూ ఉండేవాడు. అంగడిలో అమ్మకాలు అతని భార్య చూసుకునేది. వారానికొక్కరోజు పక్కనే ఉన్న గుంటూరు పట్టణంలోని

0: అంతలు తనకు కావలసిన సరుకులు కొనుగోలు చేసి తన ఒంటెద్దు బండిపై వేసుకొని వచ్చి అమరావతి పరిసరాల్లోని గ్రామాల అంగడులకు సరుకును తన ఇంటి గాడిదపై వేసుకు వెళ్ళి అందజేసి వస్తూ ఉండేవాడు. అట్లా కొద్ది రోజులు గడిచిన అనంతరం అతని గాడిద ఎద్దును చూసి, "అన్నా, యజమాని స్వార్థపరుడు. మన శ్రమతో ఇంత ధనవంతుడు అయ్యాడో. తను మాత్రం సుఖమైన జీవితం అనుభవిస్తూ మనకు మాత్రం గడ్డినీళ్లు పోస్తున్నాడు. అతను చేసే ఈ అన్యాయాన్ని మనం ఎదిరించవలసిన సమయం వచ్చింది. నీ కష్టం చాలా గొప్పది. సరుకుల బండి లాగడం వలన నీ మెడపైన గాయం ఏర్పడ్డది. అయినప్పటికీ మన యజమాని కొద్దిగా పసుపు గాయంపైన వేసిండు. నేను నీకు మంచి సలహా ఇస్తాను. విని పాటించు, సుఖపడతావు" అన్నది.
1: "తమ్ముడు, నాకు బాధగానే ఉంది. వారానికొకరోజు కావడం వలన పెద్దగా కష్టం అనిపించడం లేదు. చెప్పు, నీ సలహా ఆచరణయోగ్యంగా ఉంటే తప్పక పాటిస్తాను" అన్నది ఎద్దు.
0: "మరేం లేదు. రేపు ఉదయం సంతకు వెళ్లడానికి మన యజమాని బండి సిద్ధం చేసి నీకు పచ్చిగడ్డి వేస్తాడు. అది తినకుండా, నీళ్లు తాగకుండా ఉండు. మన యజమాని రేపటి సరుకులు బాడుగ బండిపై వేసుకొని వస్తాడు. ఇట్లా నెలలో అప్పుడప్పుడు చేసి కావలసినంత విశ్రాంతి పొందవచ్చు" అన్నది గాడిద. గాడిద సలహా నచ్చిన ఎద్దు మరుదినం అమలుపరిచింది. అది చూసి కంగారు పడిన శివయ్య, "ఇప్పుడెలా? పెద్ద రామయ్య గారి ఇంట వివాహమున్నది. అందుకు కావలసిన సరుకులు తన దగ్గర కొనుగోలు చేయబోతున్నారు అని కంగారు పడుతూ వేరే దారి కనిపించక తన సరుకుల బండికి గాడిదను గట్టి గుంటూరు వెళ్ళొచ్చిండు. రాత్రికి బండి నుండి విముక్తి పొందిన గాడిద తనకు సంబంధం లేని విషయంలో తలదూర్చి తప్పుడు సలహా ఇచ్చినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని తెలుసుకొని బుద్ధిగా ఎవరికీ తప్పుడు సలహాలు ఇవ్వకూడదని, ఎవరి పని వారే చెయ్యాలని తెలుసుకొని బుద్ధిగా జీవించింది.

ఇంతవరకు మా తాత చెప్పిన మా మంచి కథలు సంపుటి నుండి తప్పుడు సలహా కథ ఇన్నారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. కథ వినిపించిండ్రు ఎం వాణి. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ రెండు కథల్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇయాల్టి కథిందం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా పొజ్జామట్టు 5:30 ప్రసారమవుతుంది. రేపు పొజ్జామట్టు 5:30 సంబురం కార్యక్రమంలో ఆదిలాబాద్కు చెందిన చిన్నారి గాయకుడు కె రిషిల్తో ముచ్చట ఇంటర్వ్యూ.

యువవాణి కార్యక్రమంలో ఇయ్యల విందాం. స్ఫూర్తికి స్ఫూర్తి. బీటెక్ చదువుతూ ప్లేస్మెంట్ పొందిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పార్తాడే స్ఫూర్తితో ముచ్చట ఇంటరు. వీరితో ముచ్చట పెట్టింది జీ జ్యోతి.

0: కళలు కనండి సాకారం చేసుకుని అని మన అబ్దుల్ కలాం గారు చెప్పారు. అయితే ఈనాటి యువత ఆ సామెతనే స్ఫూర్తిగా తీసుకుని ఎందరో మంది వారు కన్న కళల్ని సాకారం చేసుకుంటున్నారు, ఇంకా పెద్ద పెద్ద కళల్ని కంటున్నారు, వాటిలో విజయం సాధిస్తున్నారు. అలాంటి వాళ్ళలోనే స్ఫూర్తి ఒకరు. ఇవాళ మనం స్ఫూర్తితో ముచ్చట పెట్టబోతున్నాము. తను బీటెక్ చేస్తూనే 4th ఇయర్ లో ప్లేస్మెంట్ లో ఉద్యోగం సాధించింది. తనకి ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తూ హలో స్ఫూర్తి.
1: హలో మ్యామ్.
0: మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి, నీ గురించి కూడా చెప్పు.
1: నా పేరు పార్తాడే స్ఫూర్తి, మాది ఆదిలాబాద్. మా ఫాదర్ వెటర్నరీ డాక్టర్, మా మమ్మీ హౌస్ వైఫ్, అండ్ నాకు ఒక పెద్ద అక్క, తను జాబ్ చేస్తుంది. నేను ఇప్పుడు బీటెక్ 4th ఇయర్ కంప్లీట్ చేశాను.
0: ఓకే. అయితే మీకు కాలేజ్ ఇంటర్వ్యూ ప్లేస్మెంట్స్ ద్వారానే ఉద్యోగం వచ్చింది కదా, ఈ ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగం రావడానికి మీరు ఎలా కష్టపడ్డారు, వచ్చేసింది, మీ సంతోషాన్ని మాతో పంచుకోండి.
1: ప్లేస్మెంట్ అంటే అది 4th ఇయర్ లోనే వస్తుంది. నేను దానికోసం 1st ఇయర్, 2nd ఇయర్, 3rd ఇయర్ చాలా కష్టపడ్డాను. ఎందుకంటే బయట సాఫ్ట్వేర్ టెక్నాలజీ చాలా పెరుగుతుంది, సో దాంట్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కాబట్టి నేను రోజు మా క్లాస్ లో ఏం చెప్పారో అది నేర్చుకుంటూ, నేను కోడింగ్ సాఫ్ట్వేర్ లో కోడింగ్ ఉంటది కాబట్టి అది నేర్చుకుంటూ రోజు ప్రాక్టీస్ చేశాను. ఈ కన్సిస్టెన్సీగా చేయడం వల్ల నేను ఇంటర్వ్యూ చాలా ఫాస్ట్ గా క్రాక్ చేశాను.
0: ఓకే, చాలానే కష్టపడ్డారు, త్వరలోనే మీకు ఆ ప్లేస్మెంట్ కూడా వచ్చేసింది. అయితే మీరు 10th ఇంటర్ ఎక్కడ చదువుకున్నారు, మీ చదువు గురించి చెప్పండి.
1: నేను 10th జగిత్యాల జిల్లా శ్రీ చైతన్య జూనియర్ స్కూల్లో చేశాను. నేను బీటెక్ తర్వాత ఇంటర్ శ్రీ చైతన్య హైదరాబాద్ లోనే చేశాను. తర్వాత నేను ఎంసెట్ రాసి బీటెక్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో ఇప్పుడు 4th ఇయర్ చదువుతున్నాను.
0: ఓకే. అయితే ఇలా అంటే ఫస్ట్ నుంచి మీరు ఎంపీసీ తీసుకోవాలనుకున్నారా 10th లో?
1: నాకు ముందు నుంచే మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచే నాకు సైన్స్ కంటే నేను మ్యాథ్స్ లో చాలా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. సో నేను ఎంపీసీ తీసుకుని తర్వాత నాకు బీటెక్ లో ఇలా ఉంటది అని నేను తెలుసుకుని సాఫ్ట్వేర్ రూట్ లో వెళ్లాలని అనుకున్నాను.
0: ఓకే, అయితే మీ నిర్ణయమే. మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు ఇలా బీటెక్ చదవాలి అంటే? ఇప్పుడు బీటెక్ లో ఏ కోర్స్ చదువుతున్నారు మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ లో?
1: నేను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కంప్యూటర్ సైన్స్ లోనే స్పెషలైజేషన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో చేస్తున్నాను. దాంట్లో మొత్తం రాబోటిక్స్ గురించి, మొత్తం ఫ్యూచర్ అంతా దాని మీదనే. సో అది తీసుకోవాలని అనుకున్నాను. నేను దాని గురించే ప్లేస్మెంట్ కూడా ప్రిపేర్ అయ్యాను.
0: ఓకే స్ఫూర్తి, ఇప్పుడు నీకు బీటెక్ లోనే ప్లేస్మెంట్ లో మంచి ఉద్యోగాన్ని సాధించావు కదా, సో ఈ బీటెక్ ని ఎందుకు చూజ్ చేసుకున్నావు యాజ్ ఎడ్యుకేషన్ గా? వేరే రంగాన్ని కూడా చూజ్ చేసుకోవాల్సి ఉంటుండే కదా, బీటెక్ లో ఈ సబ్జెక్ట్ నే, సిఎస్ కంప్యూటర్ సైన్స్ కదా, ఇది దాన్నే ఎందుకు చూజ్ చేసుకున్నావు, దాని గురించి చెప్పు.
1: మా కుటుంబంలో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లిన వాళ్ళు ఎవరూ లేరు. నేను ఇది చెయ్యాలనుకున్నా ఎందుకంటే నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం, నాకు కోడింగ్ అంటే ఇష్టం. ఎందుకంటే నేను తీసుకున్న సబ్జెక్టు ఒక రియల్ టైం మన ప్రాబ్లం ని, మన సమాజంలో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని మనం ఆటోమేటిక్ గా దాన్ని సులభంగా కావడానికి చేసే సబ్జెక్ట్ మాది. సో అట్లాంటి ఏదైనా ప్రాజెక్ట్ నేను చెయ్యాలనుకున్నా, అలాగే ఒక ప్రాజెక్ట్ కూడా నేను చేశా. సో దానివల్ల నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ ఈ టెక్నాలజీ నేను నేర్చుకోవాలి అనుకుంటున్నా, ఎందుకంటే ఇండియాలో ఇంకా మస్తు టెక్నాలజీస్ రాబోతున్నాయి. సో మనం అడ్వాన్స్డ్ ఉండి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నేను ఇది తీసుకున్నాను.
0: ఓకే, వెరీ గుడ్. అయితే నువ్వు తీసుకున్న దాంట్లో ఇంకా మంచి ఫలితాలు రావాలి, నువ్వు సబ్జెక్ట్ ని ఇంకా మంచిగా నేర్చుకోవాలి అని నేను కోరుకుంటున్నా.
1: థ్యాంక్ యూ మ్యామ్.
0: అయితే ప్లేస్మెంట్ లో నువ్వు జాబ్ సంపాదించాను అన్నావు, అయితే ఆ ప్రాజెక్ట్ కష్టపడాల్సినంత వరకు కష్టపడ్డావు, అయితే దాని గురించి చెప్పు.
1: నేను చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే, ఇప్పుడు మనము ఎక్కడైనా వాటర్ ప్లేసెస్ లైక్ కుంటాల అక్కడికి ఎప్పుడైనా వెళ్ళినా, అన్ఫార్చునేట్ గా ఒక మనిషి నీళ్ళలో మునిగిపోతే, చుట్టుపక్కల ఎవరు లేకపోతే, సో ఇట్లాంటి చాలా యాక్సిడెంట్స్ న్యూస్ మనం విన్నాం. సో నేను అది నా మైండ్ లోకి తీసుకొని దీనికి ఏదో ఒక వస్తువు ఉండాలి, సో దట్ వాళ్ళు చనిపోవడానికి కారణం కాదు, ఒక వాటర్ లో చనిపోవడం కాదు అని నేను ఒక ఆటోమేటిక్ డివైస్ ప్రాజెక్ట్ చేశాను. ఏంటంటే అది పెట్టుకున్నప్పుడు మన ఆక్సిజన్ లెవెల్ ఎట్లయితే కిందికి మనము పోతాము, అప్పుడు ఆక్సిజన్ లెవెల్ అనేది మనకి తగ్గుతుంది. సో ఆక్సిజన్ లెవెల్ ని క్యాలిక్యులేట్ చేసి నా సబ్జెక్ట్ లో ఉన్న సెన్సార్స్ ఆ నా నాలెడ్జ్ తో నేను వాడి ఆటోమేటిక్ గా మనల్ని నీళ్ళలో తేలడానికి సులభంగా చేస్తుంది. సో అలా ఒక మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోగలడు. ఇది ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు, కానీ ఒక మనిషిని వాటర్ లెవెల్ కి మాత్రం మనం తీసుకొచ్చే ప్రయత్నమే ఈ ప్రాజెక్ట్.
0: ఓకే, అయితే దీనికి నీకెవరు హెల్ప్ చేశారు?
1: దీనికి మా ఫ్రెండ్స్, మేమందరం కలిసి మా నాలెడ్జ్, ఒక్కొక్కళ్ళ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్పీరియన్సెస్ చెప్పుకొని మా నాలెడ్జ్ వాడి

0: బట్టి మేము చేసాము. కొత్త కొత్త టెక్నాలజీస్ ఎట్లానైతే వస్తున్నాయో అవి వాడి, సో దాట్ ఒకళ్ళకి ఒక నాలెడ్జ్, ఇంకొకళ్ళకి ఇంకో నాలెడ్జ్, అన్నీ మేము దాన్ని కంబైన్ చేసి మేము ఈ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము.
1: తప్పకుండా ప్రాజెక్ట్ కి మెంటర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, లెక్చరర్స్ కావచ్చు, వాళ్ళు ఎవరు బాగా మీకు సపోర్ట్ చేసిండ్రు?
0: మా మెంటర్స్ మాకు అంటే స్వతహాగా మేమే చెయ్యాలి అని చాలా ప్రోత్సహిస్తారు, ఎందుకంటే మేము ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తాము. లాస్ట్ ఇయరే చేయకుండా ఫస్ట్ ఇయర్ నుంచి చేస్తే మాకు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అవగాహన వస్తుందని. సో ఒక్కొక్క లెవెల్లో మేము ఒక్కొక్క వర్క్ చేసుకుంటూ ఏమైనా డౌట్ వస్తే వాళ్ళకి చెప్తూ, ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు రెక్టిఫై చేస్తూ ఇలా చేసాము. దానికి మా సర్స్, మా మేడమ్స్, మాకుండే హెచ్ఓడీస్ మాకు ట్రైనింగ్స్ ఇస్తూ హెల్ప్ చేశారు.
1: ఓకే, దీనికోసం ఎన్ని గంటలు కష్టపడాల్సి వచ్చేది?
0: మేము దీనికోసం కొన్ని నెలలే కష్టపడ్డాము, ఎందుకంటే యాజ్ అ స్టూడెంట్ గా మాకు ఏది తెలియదు ఫస్ట్. సో మేము ట్రైనర్స్ నుంచి హెల్ప్ తీసుకొని అది మళ్ళీ మేము ప్లాన్ చేస్తే ఏదో ఒక ఫాల్ట్ అయితే వచ్చేది, దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ కొత్తది నేర్చుకొని చేసేవాళ్ళం. దీనికి మేము దాదాపు 2-3 నెలలు తీసుకున్నాము ఫుల్ గా కంప్లీట్ చేయడానికి.
1: ఓకే, వెరీ గుడ్. అయితే ఈ ప్లేస్మెంట్ లో జాబ్ సంపాదించాలని ఫస్ట్ ఇయర్ నుంచి కష్టపడ్డా అని అన్నారు కదా, జాబ్ వచ్చేసింది, తర్వాత ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?
0: ఈ జాబ్ లో నేను ఇంకా ఇప్పుడు హ్యాజ్ ఏ ఫ్రెషర్ గా నేను జాయిన్ అవుతున్నాను, తర్వాత ఒక ప్రాజెక్ట్ ని లీడ్ చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి తర్వాత ఒక టీమ్ ని లీడ్ చేసి అది నేను ఒక లీడర్షిప్ క్వాలిటీని ఇంకా నా పర్సనల్ స్కిల్స్ నేను నేర్చుకుని నా బిహేవియర్ ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. తర్వాత ఏదన్నా యుఎస్ అబ్రాడ్ ప్రాజెక్ట్స్ వచ్చినా ఐఎమ్ రెడీ, పోవడానికి నేను రెడీగా ఉన్నాను.
1: ఓకే, దానికోసం అయితే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఇలా సాధించేటప్పుడు మనకి బూస్టింగ్ అంటే మనల్ని ప్రోత్సహించే వాళ్ళు తప్పకుండా ఉండాలి కదా. సో మిమ్మల్ని మీ ఇంట్లో ఎవరు బాగా ప్రోత్సహిస్తారు, మీకు ఎవరి ప్రోత్సాహం మీ మీద బాగా ఉంటుంది?
0: మా ఇంట్లో మా అమ్మ, నాన్న, అక్క ముగ్గురి ప్రోత్సాహం నాకు చాలా ఎక్కువ, ఎవరు ఎప్పుడు నన్ను దేనికి ఆపలేరు. ఒక ఆడపిల్లలాగా మమ్మల్ని ఎప్పుడు చిన్నగా చూడలేదు. నేను మా అక్క ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు మాకేం చేయాలనిపించినా అది చేయనిచ్చారు. మెయిన్ గా మా అక్క అన్ని తెలుసుకుంటూ నాకు అన్ని చెప్తుంది, సక్సెస్ గాని ఫెయిల్యూర్ గాని ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు మా ఇంట్లో, వాళ్ళు నాకు బూస్టింగ్ ఇస్తారు.
1: ఎక్కువ మీ అక్క ప్రభావం ఉందన్నట్టు మీరు సాధించే వాటిల్లో ముందుగా అమ్మా నాన్నలతో పాటు కదా. అయితే ఈ చదువుతో పాటు ఇంకేమైనా మీకు వేరే అభిరుచులు ఉన్నాయా, అంటే కవిత్వాలు రాయడం కావచ్చు, బయటకు వెళ్ళడం కూడా కావచ్చు, ఏదైనా మీకు ఏదైనా ఉంటే నాకు చెప్పండి.
0: అంటే నాకు చదువుతో పాటు నాకు డాన్స్ చేయడం చాలా ఇష్టం, అంటే ఫిజికల్ యాక్టివిటీస్, ఎంటర్టైన్మెంట్, ట్రావెలింగ్ చేయడం, కొత్త కొత్త ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం, కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం, అవి నాకు పీస్ ఇస్తాయి కాబట్టి నేను అవి చేయడానికి చాలా ఇష్టపడతాను.
1: ఓకే, ఇంటర్ వరకు ఉన్న లైఫ్ వేరే ఉంటది, ఇంటర్ తర్వాత బీటెక్ అనేది ఒక కొత్త ప్రపంచం. బీటెక్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయినరు?
0: బీటెక్ అంటే ఇంటర్ లాగా టెన్త్ లాగా కాకుండా చాలా లాంగ్, 4 ఇయర్స్ ఉంటది. సో మన క్లాస్ ఫ్రెండ్స్ 4 ఇయర్స్ మనం వాళ్ళతోనే ఉండాలి, రూమ్మేట్స్ వాళ్ళతోనే ఉండాలి. మనం ఈ 4 ఇయర్స్ పేరెంట్స్ నుంచి దూరం ఉంటాం కాబట్టి మనకి ఏదైనా ఫ్రెండ్సే, కష్టాలైనా బాధలైనా సుఖాలైనా అన్ని వాళ్ళే చూసుకుంటారు. సో ఒక మంచి ఫ్రెండ్స్ మనకి తోడుంటే ఆ 4 ఇయర్స్ మనం సాఫీగా మనం ఏదైతే అనుకున్నామో మనం చదువులో గాని ఎక్కడైనా వెళ్ళడం గాని ఏదైనా సహాయం గాని చేయడం ఫ్రెండ్సే ఉంటారు. నాకు చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు.
1: వాళ్ళే మన కుటుంబ సభ్యులు కూడా అప్పుడు ఆ టైంలో, 4 ఇయర్స్ టైంలో కదా, వాళ్ళు అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోతారు, దోస్తులే. అమ్మా నాన్నలు ఎట్లా ప్రోత్సాహం ఉండేది, వాళ్ళు దూరం ఉండేవాళ్ళు కదా?
0: వాళ్ళు ఫ్రీక్వెంట్ గా నన్ను కలవడానికి వచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు నేను పండుగలకి ఏదన్నా ఫంక్షన్ ఉంటే ఇంటికి వచ్చేదాన్ని. నాకు ఫ్రెండ్స్ ఎప్పుడు పేరెంట్స్
1: లోటు
0: ఎప్పుడు వాళ్ళు తీర్చారు,
1: లేకుండా చూసుకున్నారన్నమాట.
0: అవును.
1: ఓకే, అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడికైనా వెళ్లారా మీరు ట్రిప్ గానీ, మంచి చూడదగిన ప్రదేశం ఏదైనా చూసుంటే బాగా ఇష్టమైంది ఉంటే దాని గురించి కూడా చెప్పండి.
0: ఈ మధ్య రీసెంట్ గా నేను కుంటాల వాటర్ ఫాల్స్ కి వెళ్ళాను, ఇంకా కండాలా కూడా వెళ్ళాను. ఇది ఆదిలాబాద్ కి చాలా దగ్గరగా ఉంటుంది, సో మా కుటుంబం అంతా కలిసినప్పుడు ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసినాం,
1: చాలా మంచిగా అనిపించింది సరదాగా. సరే, అయితే బీటెక్ మీలాగా చదువుకునే పిల్లలకు మ్యాథ్స్ అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఇష్టపడుతున్నారు, ముందు భయపడుతుండే కానీ ఇప్పుడు ఇష్టంగా చదువుతున్నారు అందరు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. అయితే నీలాగా బీటెక్ చేయాలి అని అనుకునే పిల్లలకు, అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు.

0: యువతకి మీరిచ్చే సలహా ఏంటి?
1: ఏంటంటే బీటెక్ అంటే మొత్తం మ్యాథ్స్ ఏం ఉండదు. మనకు ఒకసారి దాని మీద ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, కష్టపడాలనే బిహేవియర్ కూడా పెరుగుతుంది. అండ్ ఏదైనా మనం ఫస్ట్ ఏది మనకు తొందరగా రాదు, కన్సిస్టెంట్ గా దాని మీద వర్క్ చేస్తే మనకు ఏదైనా సులభం అయిపోతుంది. నాకు కూడా ఫస్ట్ చాలా హార్డ్ పోయింది, ఏం అర్థం కాలేదు. ఎందుకంటే అది చాలా కొత్త ఫీల్డ్ మనకి, సాఫ్ట్వేర్ అంటే ఏం తెలియదు ఆ ఏజ్ లో. సో ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత కొంచెం కొంచెం మన సీనియర్స్ నుంచి, మనం బయట ప్రపంచం నుంచి నేర్చుకొని నేను కూడా ఆ భయం నుంచి బయటికి వచ్చి ప్లేస్మెంట్ లో జాబ్ కొట్టాను.
0: అవును. అయితే ఎంత మందిలో ఈ జాబ్ కొట్టారు మీరు? ఎంత మంది ఉండే మీకు కాంపిటీషన్ గా, పోటీగా ఎంత మంది ఉండే అంత మందిలో మీరు జాబ్ సంపాదించగలిగారు?
1: నేను పార్టిసిపేట్ చేసిన కంపెనీ మొత్తం ఓవరాల్ తెలంగాణ నుంచి తీసుకుంది, కానీ మా కాలేజ్ నుంచి మాత్రం 1500 మంది రాశారు ఎగ్జామ్ కి. అందులో కొంతమంది మాత్రమే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు. ఆ కొంతమంది ఇంటర్వ్యూని పాస్ చేసి ఆ ప్లేస్మెంట్ కొట్టారు.
0: కొంతమంది అంటే ఎందరు?
1: 200 మెంబర్స్ కి వచ్చింది మా కాలేజ్ నుంచి.
0: ఓకే, వెరీ గుడ్. అయితే నీ ఫ్యూచర్ గోల్స్ అన్ని చెప్పావు మాకు, అవన్నింటిని కూడా నువ్వు మంచిగా సాధించి అబ్రాడ్ కూడా వెళ్ళాలి, విదేశాలకు కూడా వెళ్ళాలని నేను అనుకుంటున్నా. అన్నిటికీ ముందుగానే ఆల్ ద బెస్ట్ స్ఫూర్తి, మంచి విషయాలు చెప్పావు, ధన్యవాదాలు.
2: ఇంతవరకు యువవాణి కార్యక్రమంలో స్ఫూర్తికి స్ఫూర్తి, బీటెక్ చదువుతూ ప్లేస్మెంట్ పొందిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన స్ఫూర్తితో ముచ్చటైనారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
3: भारत का ऑर्बिटल रॉकेट विक्रम 1 आंध्र प्रदेश के श्रीहरिकोटा स्थित सतीश धवन अंतरिक्ष केंद्र से सफलतापूर्वक प्रक्षेपित किया गया है. यह प्रक्षेपण आज दोपहर 12:05 पर हुआ. इस रॉकेट का निर्माण हैदराबाद की निजी कंपनी स्काई रूट एयरोस्पेस ने किया है. उपराष्ट्रपति सीपी राधाकृष्णन और प्रधानमंत्री नरेंद्र मोदी ने भारत में निजी क्षेत्र के पहले कक्षीय प्रक्षेपण यान विक्रम 1 के सफल प्रक्षेपण पर स्काई रूट एयरोस्पेस को बधाई दी है. सोशल मीडिया पोस्ट में श्री राधाकृष्णन ने कहा कि इस ऐतिहासिक उपलब्धि से भारत की अंतरिक्ष यात्रा में नया अध्याय जुड़ गया है. उन्होंने कहा कि यह निजी अंतरिक्ष क्षेत्र की बढ़ती ताकत स्वदेशी नवाचार को बढ़ावा देने और वैश्विक अंतरिक्ष शक्ति के रूप में भारत की बढ़ती शक्ति का प्रतीक है. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा कि यह ऐतिहासिक उपलब्धि देश के युवाओं को आगे आकर नवाचार में योगदान देने के लिए प्रेरित करेगी.
4: भारत और पूरी टीम, बहुत बहुत बधाई. दो काम किए हैं, एक तो आसमान में नए पौधे गाड़ दिए हैं और दूसरा जमीन में भी उस रूट्स को आपने मजबूती दी है जो देश के नौजवानों को आगे आने की प्रेरणा देगी. और मुझे ये सफलता के लिए तो आनंद होना ही होना था, लेकिन आप लोगों ने जिस कमिटमेंट के साथ मेहनत की, मैं आपको, आपकी पूरी टीम को इस महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बहुत बधाई देता हूँ.
3: लोकसभा अध्यक्ष ओम बिरला, विदेश मंत्री एस जयशंकर, विज्ञान और प्रौद्योगिकी मंत्री जितेंद्र सिंह, गृह मंत्री अमित शाह, सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने भी इस उपलब्धि पर स्काईरूट एयरोस्पेस को बधाई दी है. गुजरात के अहमदाबाद में पटाखा फैक्ट्री में भीषण आग लगने से 8 लोगों की मौत हो गई और 10 घायल हो गए. यह हादसा रामोल गात्राड रोड पर मौजूद फैक्ट्री में हुआ. सूचना मिलते ही त्वरित कार्रवाई बल और दमकल विभाग की टीम मौके पर पहुंची और आग बुझाने के साथ बचाव अभियान में जुट गई. हादसे में घायल लोगों को इलाज के लिए नजदीकी अस्पताल में भर्ती कराया गया है. संसद का मॉनसून अधिवेशन 20 जुलाई से शुरू हो रहा है. इससे पहले सरकार ने कल सर्वदलीय बैठक बुलाई है. बैठक में सरकार सभी राजनीतिक दलों से संसद के दोनों सदनों की कार्यवाही सुचारू रूप से चलाने में सहयोग की अपील करेगी. मॉनसून अधिवेशन 13 अगस्त तक चलेगा. इस दौरान कई महत्वपूर्ण विधेयकों पर चर्चा होने और उन्हें पारित किए जाने की संभावना है. केंद्रीय गृह मंत्री अमित शाह ने आज पश्चिम बंगाल के सिलीगुड़ी के जुमागाछा स्थित सीमा सुरक्षा बल शिविर का दौरा किया और बीएसएफ कर्मियों से बातचीत

0: की। श्री शाह ने पौधा भी लगाया और प्रहरी सम्मेलन में भाग लिया। इस दौरान सीमावर्ती क्षेत्रों को सुदृढ़ करने, जन्म और मृत्यु पंजीकरण तथा कानून व्यवस्था की स्थिति की समीक्षा पर भी चर्चा हुई। रेल मंत्री अश्विनी वैष्णव और उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी ने आज नई रामनगर देहरादून एक्सप्रेस रेलगाड़ी को वर्चुअल माध्यम से झंडी दिखाकर रवाना किया। रेल मंत्री ने कहा कि यह रेलगाड़ी सप्ताह में दो दिन संचालित होगी और उत्तराखंड के कुमाऊं तथा गढ़वाल क्षेत्रों के बीच बेहतर रेल संपर्क उपलब्ध कराएगी। श्री वैष्णव ने बताया कि ऋषिकेश कर्णप्रयाग रेल परियोजना का कार्य भी तेजी से आगे बढ़ रहा है। 72वें राष्ट्रीय फिल्म पुरस्कारों की आज घोषणा की गई। सर्वश्रेष्ठ फिल्म समीक्षक का पुरस्कार संजीव श्रीवास्तव को दिया जाएगा। गैर फीचर फिल्म श्रेणी में शिवपाल सिंह कांग को परात 41 डिग्री चया मगावर के लिए सर्वश्रेष्ठ संगीत निर्देशन का पुरस्कार मिलेगा। बेस्ट डायरेक्शन का पुरस्कार आनंद एल रॉय को स्टैच्यू ऑफ यूनिटी एकता का प्रतीक के लिए दिया जाएगा। और खेलों में पीवी सिंधु जापान ओपन बैडमिंटन टूर्नामेंट के फाइनल में पहुंच गई है। महिला सिंगल्स सेमीफाइनल में आज सिंधु ने चीन की चेन यू फी को पहले गेम में हराया। दूसरे गेम में चेन यू फी की चोट के कारण सिंधु को वॉकओवर मिला। प्रतियोगिता के फाइनल में कल सिंधु का सामना जापान की अकाने यामागुची से होगा। उधर फीफा फुटबॉल विश्व कप के तीसरे स्थान के प्लेऑफ मैच में आज फ्रांस का सामना इंग्लैंड से होगा। यह मैच भारतीय समयानुसार देर रात 2:30 बजे से खेला जाएगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा ईआरटी रेपटी कार्यक्रमालु ఇవి వినే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల अधिकारी तेलंगाना.
8: एक प्रकार से पीएम जय अब गरीबों की जय बन गई है.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1455 पर कॉल करें।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మే టుంచేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు ఇయాల్టీ రేపటి కార్యక్రమాల్ని. ముందుగా ఏ పూట ప్రసారంగానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామనగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ 6వ భాగం వింటారు. జానపద గీతాలు కార్యక్రమంలో 6:45 ఆదిలాబాద్ పట్టణానికి చెందిన

లక్ష్మీ బృందం పాడిన సుందర చైతన్య భజనలు మూడవ భాగం ప్రసారమవుతాయి. ఏడు గంటల 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఎరువుల వాడకంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతి ప్రసంగం వింటారు. రైతు అంతరంగం శీర్షికన వారి మక్క పంట సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం బెల్లాల గ్రామానికి చెందిన రైతు ఎండపల్లి వెంకన్నతో ముచ్చట ప్రసారమవుతుంది. పుస్తకంతో కార్యక్రమంలో 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 14వ భాగంలో డికే పట్టమ్మల్ గురించి విశేషాలు ప్రసారమవుతాయి. శామ్య గజల్ కార్యక్రమంలో 9:45 హరిహరన్ పాడిన గజల్లు వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6:10 కి వస్తుంది. మరికొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇవటూరి జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. ఆహార ఔషధాలలో కల్తీలను నివారించేందుకు తెలంగాణ ఆహార కల్తీ ఔషధ నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. విక్రమ్ 1 విజయం భారత శాస్త్రవేత్తల ప్రతిభకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇప్పుడు వార్తల వివరంగా. ఆహార ఔషధ కల్తీలను నివారించేందుకు తెలంగాణ ఆహార కల్తీ ఔషధ నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కూరగాయలు, పండ్లు, పాలలో జరిగే రసాయన కాలుష్యం ప్రజారోగ్యానికి ఎలా హాని కలిగిస్తుందో, పంటల ఎగుమతులను విదేశాలు తిరస్కరించేందుకు ఎలా కారణమవుతుందో ఈరోజు ఆయన ప్రత్యేక సమావేశంలో వివరించారు. ఇతర దేశాల్లోని కల్తీ నిరోధక నమూనాలను అధ్యయనం చేయాలని, ఫిర్యాదులను స్వీకరించడానికి టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయాలని, క్యూర్ ప్రాంతంలో దీనిని పైలట్ నమూనాగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. విక్రమ్ 1 విజయం భారత శాస్త్రవేత్తల ప్రతిభకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. శ్రీహరికోట వేదికగా జరిగిన విక్రమ్ 1 రాకెట్ ప్రయోగం అత్యంత విజయవంతం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు. మేక్ ఇన్ ఇండియా నినాద స్ఫూర్తితో విక్రమ్ 1 రాకెట్ను రూపొందించిన స్కైరూట్ ప్రైవేట్ సంస్థ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదుకు సమీపంలో ఉండడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. తొలి ఆసియా అండర్ 23 అథ్లెటిక్స్ ఛాంపియన్ 2026 స్వర్ణ పతక విజేత సాయి ప్రవల్లిక ఇతర గురుకుల పాఠశాలలకు చెందిన నీట్ ర్యాంకర్లతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందిస్తూ విద్యార్థులతో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్సీడీడీ ముఖ్య కార్యదర్శి విజేంద్ర బోయి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యువత గర్జిస్తే సింహాసనాలు కూలుతాయని, వారి పోరాటంతో కొత్త దశ మొదలైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు హెచ్చరించారు. హైదరాబాద్ సరూర్ నగర్లో జరిగిన బీఆర్ఎస్ యువ సంగ్రామం సదస్సులో ఆయన మాట్లాడుతూ, యూత్ డిక్లరేషన్ ద్వారా తమను మోసం చేసిన నాయకులకు గుణపాఠం నేర్పాలని యువతను కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వేల మంది విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరణించారని, రాహుల్ గాంధీ ఇచ్చిన ఉద్యోగ హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నిరుపయోగంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ చేశారు. సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సు నేపథ్యంలో మాజీ మంత్రి

0: సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సదస్సుకు హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ గృహ నిర్బంధం చేయడంపై బీఆర్ఎస్ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ ఆరుట్లలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్య, క్రీడా తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడుతూ క్రమశిక్షణ పాటించాలని, నిరంతర అభ్యాసాన్ని అలవర్చుకోవాలని ప్రోత్సహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా జక్కాపూర్ పరిషత్ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్, మీటింగ్ హాల్లను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యంగ్ ఇండియా స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్తో పాటు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులుండాలనే ఆలోచనతో తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలని ఆయన తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే నేపథ్యంలో రైతులు సంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి పలకాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్తో కలిసి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: రైతులు మెట్ట పైర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, మెట్ట పైర్లకి ప్రిఫర్ చేయాలని కోరుతూ, రైతులని కాపాడే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం మర్చిపోదు, మీకు అండదండలుగా ఉంటుంది, మీ కష్టాల్లో వచ్చి నిలబడుతుంది.
0: తెలంగాణలోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, ఇతర ప్రముఖులు ప్రజాకవి అందేశ్వరికి ఘన నివాళులు అర్పించారు. జయ జయ హే తెలంగాణ గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారని, తెలంగాణ ఉద్యమానికి తన కలంతో ప్రాణం పోసిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉద్యమకారులకు సరైన గుర్తింపు లభించడం కోసం గత 15 రోజులుగా ప్రత్యేక కమిటీ అభిప్రాయ సేకరణ చేస్తోందని తెలిపారు. ఆషాఢ బోనాల సందర్భంగా హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో నిర్వహించిన కులవృత్తుల ఉపాధి మేళాకు మంచి స్పందన లభించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. సంప్రదాయ చేతి వృత్తులు, చేనేత, సేంద్రీయ ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహిస్తూ వేలాది కళాకారులు ఈ మేళాలో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మద్దతుతో చేపట్టిన ఈ మేళా తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ 2026-27 సంవత్సరానికి వివిధ క్రీడా అకాడమీలు, ప్రాంతీయ హాస్టళ్లలో ప్రవేశాలకై ఈ నెల 20 నుండి 28వ తేదీ వరకు ఎంపిక నిర్వహిస్తామని ప్రకటించింది. 10, 18 వర్గాలలోని బాలురు బాలికల కోసం సైక్లింగ్, హాకీ, అథ్లెటిక్స్ విభాగాల్లో ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో ఈ ఎంపికలు నిర్వహించబడతాయని ఆ సంస్థ తెలియజేసింది. హైదరాబాద్ ఐఐటి 15వ స్నాతకోత్సవం సందర్భంగా 1398 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఐసీ డిజైన్ టెక్నాలజీ, ఐఐటి హైదరాబాద్ డికీన్ సంయుక్త డాక్టరల్ ప్రోగ్రాం తదితర విభాగాల్లో 49 పథకాలను అందజేశారు. భారతీయ నాట్య కళాకారిణి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పద్మ సుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై యువత దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఆవిష్కరణలతో దేశ నిర్మాణం అనే సంస్కృత నినాదంతో కూడిన అధికారిక లోగోను ఈ ఉత్సవంలో ఆవిష్కరించారు. నిబంధనలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ జరిపినట్లు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. 2026-27 జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన 39 నూతన ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో వివిధ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు జరిపాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం సేకరించిన 650 ఎకరాల స్థలంలో కంచె వేసేందుకు వెళ్లిన రెవెన్యూ, హైడ్రా అధికారులకు, స్థానికులకు మధ్య వాగ్వివాదం జరిగింది. రైతులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో ఒక రైతు స్పృహ తప్పి పడిపోగా తమకు న్యాయం చేశాకే కంచె వేయాలని స్థానికులు, రైతులు డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలను పరిష్కరించాలని స్థానిక శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఈరోజు బొల్లారంలోని తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్ శ్రీనివాస్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మచ్చబొల్లారం డంపింగ్ యార్డుకు భూమి కేటాయింపు, ఏఓసీ

0: ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆహార ఔషధాలలో కల్తీలను నివారించేందుకు తెలంగాణ ఆహార కల్తీ ఔషధ నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. విక్రమ్ 1 విజయం భారత శాస్త్రవేత్తల ప్రతిభకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మన పురాణాలు జానపద కథన ప్రక్రియలను వినిపించే కార్యక్రమం. మన పురాణాలు కార్యక్రమంలో బుర్ర కథ, ఉగు కథ, బుడిగె జంగం కథ, మంద హెచ్చుల కథ, చిందు యక్షగానం వంటి జానపద ప్రక్రియలో సాగే వివిధ రకాల కథలను, గాథలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమమే మన పురాణాలు. మన పురాణాలు కార్యక్రమంలో ఎలవిందం ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ 6వ భాగాన్ని. ఇది వినే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: ముఖాన మొటిమల హై బాల్, గజ్జా బొబ్బలా హై బాల్, నడుగులో తామరా హై బాల్, బుర్రద పుల్లా హై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మేటోన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మన పురాణాలు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆదిలాబాద్ పట్టణం రామనగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్ర కథ 6వ భాగాన్ని.

0: పుల్లింగాల బుర్ర కదా, మరి కథ చెప్పేవారు పసుపులింగన్నది శ్రీనివాసు, ఈ సుదర్శన్.
1: అవును,
0: రామ్నగర్ ఆదిలాబాద్. కథ పేరు బాలనాగమ్మ కథ, 8 భాగాల కథ.
1: అవును,
0: మరి 5వ భాగముల బాలవతి రాజు పులిరాజు పట్టణం వచ్చి పులితో యుద్ధం చేసి ఆ పందెం గెలిసి అక్కడి నుంచి మరి ఆ చిలకవాది పట్టణం పోయి చిలకావతికి రాసపుండుంటే ఆ పుండుని తక్కువ చేసి ఆమెని ప్రాణభిక్ష పెట్టి ఆమెని లేపాడు. శ్రీ
2: దేవి.
0: ఇప్పుడు 6వ భాగం మొదలు.

భానుమతి రాజు ఏడాకుల సంజీవని దచ్చి రాజు బిడ్డ వా యొక్క శిలికావతికి రసపుండు మీద వా యొక్క సంజీవని రసం ఎప్పుడు పోసిండో అక్కడున్న పక్క ఇక్కడ పొలిపి కుండు తక్కువైపోయి లేసింది. ఆహా రాజు కనలేసిండయ్యా, నీవు ముక్కుపచ్చలారని బారవు మహాదండి వీరునవయ్య బాలవద్ది రాజ, నా కుమార్తెనిచ్చి నీకు పెళ్లి చేస్తా, నా రాజ్యమంతా రాజిస్తా, నా కొడుకులు లేరు, ఒక్కతే బిడ్డ ఏకైక పుత్రిక, ఇక్కడనే ఉండవయ్యా పట్టాభిషేకం కడుతున్నాడు. అప్పుడు బాలవద్ది రాజు ఏమన్నాడయ్యా, నేను ఒక కారణం మీద పోతున్నా, నా తల్లివా యొక్క శ్రీబాల నాగమ్మ నాగపెళ్లి గట్ల మహిళ పకీరు వాన వద్ద ఉన్నది, ఎంతగానో ఏడుస్తున్నదో, పకీరును వాణ్ణి చంపి నా తల్లిదండ్రిని తీసుకొని రావంగా నేను నీ కూతురుని తీసుకొని పోతాను, ఆవిడ పెళ్లి ఆడతాను చెప్పాడు. అట్లయితే మంచిదే.

క్షేమంగా పోయి లాభంగరా అని చెప్పి దీవించాడు బాలవతిరాజు. అటువంటి వాడు యొక్క నేడికి మరి నేను నా తల్లి కోసం పోతున్నాను చెప్పి.

బాలుడు వా యొక్క నేడికి నాగళ్ళ పొడి గట్టుకు ఎప్పుడు వస్తున్నాడు? నాగళ్ళ పొడి గట్టు మొదట్లో న్యాయవాది పట్నం ఉన్నది అయ్యా. న్యాయవాది పట్నము పొలిమార కాడ పొలిమార శక్తి కావాలన్నది. బాలుడు బాలభద్రరాజు ఎప్పుడు వస్తున్నదో బాలు కళ్ళ చూసి.

0: బాలుని కన్న చూసి పొలిమార శక్తి ఆకాశం భూదేవికి దవడ దాపింది. ఈ పుయ్యంటికలు ఈత బరిగలు, రోమములు రోకలి బండలు, తల మీది ఎంటికలు తాటిమాకులు. అటువంటి వా యొక్క ముక్కు మూల గురుదు కన్నులు బట్టి కాగులు. ఏనుగు దంతాల మేర ముక్కోర్రలు వెంచి మునివన్లతో నీ రక్తము తుర్రుత కౌశికల మేర ముగ్గోళ్ళు వెంచింది. బాలుడా మురిగాయ పచ్చడోల నిన్ను నమిలి వా యొక్క మింగెదను నాగల్లో పుడిగిపోతందుకు తవ్వలేదని చెప్పి అడ్డైంది. బాలుడు కళ్ళ చూసిండు,
1: చూశాడు,
0: చూసినవా ఈ మహదండ శక్తి
1: అవును
0: ఎక్కడ ఉన్నదో కంచుమాయి అవసర రామయ్యము నీకే పదివేల నమస్కారము. నందించిన దేవుడా వరంగట్టి కోడ శంభుడా వరాలిచ్చే తండ్రివయ్యా, నిన్ను మించిన దైవం లేదు. ఈ శక్తి నాకు వా యొక్క పర్వలేదు, పోతే నా ప్రాణం పోనిగని శక్తిని జయించనని చెప్పి అరే పల్లె

నేను వస్తే దేశం అన్ని బొక్కలు కావు. పడాడి పిడికడి ఎముకలు పిడికడి బొక్కలు ఒక్క దగ్గర పడతాయి. ఇప్పుడు పొద్దెక్కింది, 12 గంటలైంది. పరిమార శక్తి నన్ను పోనీయది. యుగం ఉంటది, జగం ఉంటది, నేను ఉండలేను. నరునుకు ఉన్న ఈ 3 పండుగలు, పుడితే పురుడు పండుగ, సస్తే సావు పండుగ. పుడితే పురుడు పండుగ, పెరుగుతే పెళ్లి పండుగ, సస్తే సావు పండుగ. 3 పండుగల మించిన నాకు పండుగ లేదని చెప్పి వరగంటి శంభునికి వా యొక్క నేటికి వరాలిచ్చే కూడా శంభునికి దండ.

పెట్టి, మరమిచ్చే కోడిశమ్మునికి దండం పెట్టి, కంచుమాయికి దండం పెట్టి, అవసల రామయ్యకు దండ ప్రమాణం పెట్టి, అటువంటి ఎడమకున్న శక్తిని కొడుకు దింపి, ఒడేసి రెక్కలు బట్టి, వంపి నేల కొట్టి, ఆ బంగారం సేత బట్టి అమరుల్లో

వాడి యొక్క దూదేకుల ఇంటికాడ దుడ్డెగినట్టు, కమరుల ఇంటికాడ డాకు మీద సుత్త మోదినట్టు, మరి వా యొక్క నేడికి కుమ్మరుల ఇంటికాడ కుండ దర్శినట్టు దెబ్బలు కొడుతుంటే బక్కు బక్కున రక్తము గక్కి ఆ పొలిమార శక్తి ఓ

0: పలిమా రాయశక్తిని గాను, నేనొక్క నాగబాలను, పాపకారి కాలద్రుడు, అటువంటి వాహకునికి మంత్రకాడు మహయకాడు, మహదండి బలవంతుడు, మంత్రదండము సీత వాణి చెప్పిన మాట వినకుంటే పొలిమారు శక్తిని చేసి నన్ను కావలించుండు. మాయల పకీర్, నీ అమృత చేతులతో ఈ బంగారు బంగారముతో నన్ను కొట్టిన దానికి నాకు శాప విమోచనైంది. ఇగో నీకు మాత్రము పకీరువాణి దగ్గరకు పోవాలంటే ఉపాయం చెప్తా. పకీరువాణి ఇంటి లోపల మాత్రము బాలనాగమ్మ నీ తల్లి ఉంది. నీ తల్లికి కులమాలలు ఇచ్చేది తంబళ్ళ పెద్దమ్మ. తంబళ్ళ పెద్దమ్మ బిడ్డ కొడుకు ఈరన్న, చిన్నప్పుడు పిచ్చి లేచిపోయిండు. ఆ తంబళ్ళ ఈరన్న ఈషం కట్టుకుని నీవు మాత్రం అటువంటి వా యొక్క నీ తల్లిని చూసి పకిరవాణి జయించు. ఇగో నా దగ్గర ఉన్నది ఒక నాగబెత్తెము. ఈ నాగబెత్తెను బంగారు ముద్దుటుంగరం చేసి నీకు ఇస్తున్నా. ఈ ఉంగరం ఉన్నంతసేపు పకిరవాడు నిన్ను ఏమి అయ్యాడయ్యా? వాణి శక్తి, వాణి శక్తి నీ తల్లి మల్ల తెలుసుకుంటది. ఇదిగో పోవై బాలు, నీకు ఏ వేషం కావాలంటే ఆ వేషమైతది. ఈ ఉంగరము ఈ నాగబెత్తముని తీసుకోమని చెప్పి పిలగానికి ఉంగరం చేసి ఇచ్చింది. ఆ బంగారు ఉంగరం తీసుకున్నాడు. ఆ జగజ్జనని ఓ నాగదేవత, మా తల్లులు పుట్టిండ్రు నాగేంద్రుని గడియల నాగదేవుని వరంబున పుట్టిండ్రు. మరి నేను కూడా వా యొక్క కోడశంబుని వరమున పుట్టినా. మీ ఆశీర్వాదం ఇయ్యన్నాడు. దీర్ఘవచ్చు సుమంగళి, మీరు సంతోషంగా ముండు బాలుడా అని చెప్పి ఆ దీవించి పొలిమారు శక్తి వెళ్ళిపోయింది.
1: వెళ్ళిపోయాలి
0: అక్కడి నుంచి బాలుడు. ఓం నమ శివాయ అని చెప్పి, ఓం నాగదేవత అని నమని చెప్పి అటువంటి వరగంటి శివునికి దండం పెట్టిండు. రాజా వా యొక్క బంగారు బంగరము నాగదేవత ఇచ్చిన బంగరం ఎప్పుడు మోపుకున్నాడు. తంబళ్ళ ఈరన్న వేషం కట్టుకుని తంబళ్ళ వా యొక్క పెద్దమ్మ పువ్వులు ఏరుకుంటూ ఏరింది తోటలోపల బాలనాగమ్మకు దండయ్యాలని. ముసలమ్మ వద్దకచ్చి

0: మా ముసలమ్మా, నీ బిడ్డ కొడుకును నేను ఈరన్నని.
1: ఈరన్నావా? సరే సరే, ఈరన్న అంటే మరి ఒక పిచ్చిలేసి పోయింది కదా అయ్యా.
0: అవునవును.
1: మరి పిచ్చిలేసి పోయింది అంటే మరి ఎట్లా ఆస్తివి? ఎలా మరి
0: అమ్మా, ఎర్రగడ్డకు పోయి 7 మందులు లాగినా నా దిమాక్ అంతా ఒక్కటైంది. నిన్ను చూడక 10 రోజులు ఆయనే పెద్దవా.
1: సరే సరే,
0: చూడాలని నీ బిడ్డ కొడుకు నీ దగ్గరకు వచ్చింది.
1: సరే సరే సార్, మనం మంచుకున్నావు కదా.
0: అట్లా

గాయాలు చేసుకొని పిల్లగాన్ని తీసుకొని ఇంటికి వచ్చింది. అటువంటి వా యొక్క నేటికి పిల్లగానికి కాళ్లకు నీళ్ళిచ్చి కాళ్ళు ఏతులు శుభ్రం చేసుకున్నాక బాగా రోజుల కచ్చిన మనవడ నా బిడ్డ కొడుకు. ఆ పప్పుషారు వన్నములు పరిమళ అడుగులు గారెలు.

0: కాని కన్నం పోతుందా?
1: పోదు.
0: నా తల్లి బాల రాగమ్మని ఎప్పుడు చూడాలని చెప్పి ఐదు బుక్కల అన్నం తిన్నాడు. చాలమ్మా చాలు, ఏమైంది మనవడా, సరిగ్గా కడుపు నిండా తింటలేవు,
1: ఏం చేస్తావమ్మా?
0: ఏం చెప్పాలా పెద్దమ్మ? రాంగరాంగ అటువంటి వా యొక్క నేటికి పప్పు సారన్నము పాలకడియాలు ఊరవతల ఉండే నగర భోజనం. ఊరుకు భోజనం ఉంటాడా తిన్న తల్లి? తినంగా తినంగా ఏ పోరడు జిట్టు చేసిండో కట్టుకుంటూ కట్టుకుంటూ అంటుంది. అట్లయితే మంచిదే అమ్మానమాడా, నేను పువ్వులు తెస్తా, ఇక ఈడి ఇంటికి ఆడాలమ్మా వాటి.
1: సరే సరే.
0: పువ్వులు తెంపుకొని ఇంటికి తెచ్చిండు. ఎవరు? ముసలమ్మ.
1: ముసలమ్మ
0: దారంకు దండ వాయుక్క నెట్టుకు గుచ్చి పువ్వులు అల్లుతున్నది. ముసలమ్మ, ఈ పువ్వులు ఎవరికి ఇస్తావమ్మా?
1: ఈ పువ్వుల
0: సత్తమైన బాలనాగమ్మ రాజుల రంభ బాలనాగమ్మ. పానగంటి పట్నంలో కార్యవద్ధి రాదు, కార్యవద్ధి రాదు బాలనాగమ్మ. మూడు రోజుల పచ్చి బాలింత, ఏడు రోజుల పచ్చి బాలింత. బాయి నీళ్ళకెళ్ళలే, బామల్లగూడలే, చెరువు నీళ్ళకెళ్ళలే, సెలియలల్లగూడలే. ఈ నాగబెల్లి గట్లలో ఉన్నాడు అని కళ్ళు మండిపోను, బాగవోను. వాడు కట్టుకోరకుడు, ఆ పకిరు వాడు కర్రి కుక్కను చేసుకుని తెచ్చి ఆ బంగ్లాలో బంధించి ఉంచిండు. పాపము ఆమె రథం పెట్టింది నన్ను ముట్టకురా, దూరముండ్రా, నాకు ఏడేడు పద్నాలుగు నోములు ఉన్నాయని చెప్పి నోములు తెరలాక ముట్ట కన్నది. ఆ నోములకు ఆ పూజకు రోజుకొక్క మాల తెచ్చుకుంటా ఇస్తున్నా నేను, ఈ పూల మాల. అమ్మా అటువంటి మాల నేను మాత్రం అల్తా ఇయ్యమ్మా.
1: సరే సరే అల్లు.
0: ఓ బిడ్డ, నీకు పువ్వులు అల్లత్తా అదిరా.
1: అల్తా అల్తా.
0: అల్లదవా?
1: అల్లుతా.
0: మరి దారం ఇదిగో.
1: సరే సరే
0: అమ్మా. దారం లేని

0: భానుమతి రాజు దారుములేని దండల్లిండు, దండల్లి తెల్లని వా యొక్క కాగితం బట్టి నల్లంగా ఏమని గీత గీస్తున్నాడు. ఓ అమ్మ బాలనాగమ్మ నీ కన్న కొడుకుని బాలవతి రాజుని,
1: అవునవునా
0: నీ దాడలకు వచ్చిన తల్లి నా తండ్రిని నిన్ను తీసుకుపోతందుకు వచ్చిన కంబల్ల పెద్దమ్మ ఇంటి కాడ దాని బిడ్డ కొడుకు ఈరన్న వేషం కట్టుకుని ఇప్పుడు ముసల్లానికి మాత్రము దారమున్న దండలుతుండే. ఈ దారము లేని దండ నీ కొడుకుని అల్లినమ్మ. ఇగో చిట్టి రాస్తున్నా, నువ్వు క్షేమంగా ఉన్నవాలి అవ తల్లి, తరువాత నేను చూసుకుంటా, నేను మంచిగా ఉన్న కొడుక అని చెప్పి మళ్ళీ చిట్టి రాసి పంపన్నది. సరే అని చెప్పి ఆ చిట్టి రాసి దారములో మాత్రము పొదిగిచ్చి ఆ దండలో కూడా పెదిగిచ్చి పకిరివాణి గాను రాకుండా దారములేని దండల్లి ముసలమ్మ ఇక తీసుకోండి పోయి మాల.
1: సరే సరే సరే,
0: దారములేని దండ తీసుకున్నది మళ్ళీ ముసలమ్మ.

ఉన్నాడు. ఆ పండుకున్న సమయంలో బాలనాగమ్మ వారి యొక్క నేటికి మేడ, బాలనాగమ్మ తల్లి అటువంటి వారి యొక్క నేటికి నాగల్ల పొడిగట్టులో పాపగారు పగీరు వాడు ఉండేది. ఆయన నాగల్ల పొడిగట్టు లోపల పెద్ద కోట, కోట లోపల 14 వారి యొక్క మేడలు. ఆ మేడల నడుమ ఉన్నది 12 స్తంభాల బంగ్లా. అందులోపల వారి యొక్క బాలనాగమ్మని బంధించి ఉంచుండు పకీరు. ఆ బంగ్లాలకచ్చి

దంతాల నకుల నారికేల సంపంగ పుష్పములు చాలగలవు. ఈ దండని హల్లిన బాలుడు ఈ దండనే గీత సంగారమునని చెప్పి

0: అక్షరములు అంటే బంగారు అక్షరములతో రాసినట్టే తెల్లని కాగితం మీద రాత ఉంది. ఆ కాగితం చేత పట్టి చదువుతున్నది బాలనాగమ్మ. ఓయమ్మ బాలనాగమ్మ, చిట్టు లోపల వా యొక్క రాసి ఉన్నది కదా బాలవద్ది రాజు రాసింది.
1: అవునవును
0: అమ్మ బాలనాగమ్మ, నా తండ్రి కార్యవద్ది రాజు, నీ పేరు బాలనాగమ్మ, పానుగంటి పట్టణముల నేను నేను తల్లి. మా ఇళ్ళ పగిరివాడు నిన్ను కుక్కని వేసుకొని తీసుకొని పోయాడు.
1: అవునవును
0: నా తండ్రులు ఏడుగురు వచ్చిండు, సిడిరాళ్ళు వేసిండు, నీ కన్న కొడుకుని ఈడికి 12 ఏళ్ళైంది, పెరిగి పెద్దవాడినయినా పులిరాజు పట్నం పోయినా సిలికవాది పట్నం పోయి అటువంటి పొలిమార శక్తిని జయించి నీ చెంతకు వచ్చిన తల్లి తంబల్ల ముసలమ్మ మన్మడు, ఈరన్న వేషం గట్టి దారము లేని దండల్లి. ఈ దారము లేని దండలు ఈ కాగితం రాసి నీకు పంపించిన తల్లి, నువ్వు క్షేమం ఉంటే, నువ్వు మంచిగుంటే వానికి మాత్రము నేను నా బండెడు ఎముకలు వాని పక్కల పడయ్యలేదు. కొడుకా నేను పతివర్త దుడ్డిని నేను ఉన్నను, కొడుకా నేను క్షేమంగా ఉన్నను గాని నువ్వు చిట్టి రాసి ఇదే దండలోపడ పెట్టి పంపుతావంటే రేపు పొద్దుపడుసుడుకు నిన్ను చూడ.

0: పురా పురా కన్న కొడుక కొడుక నిన్ను చూసి నా ఇంట్లో దీపం పెడతి నిన్ను చూసి కొడుక దీపం పెట్టినా వద్దన్నది అద్దని అటువంటి వా యొక్క చిట్టి రాసి అదే దండలో పడబెట్టి ఆ ముసలమ్మకి
1: ఇచ్చాది.
0: చిట్టి తీసుకొని ముసలమ్మ బాలవతి రాజు వద్దకు వచ్చింది. చిట్టి వా యొక్క చూసుకున్నాడు బాలవతి రాజు, నా తల్లిని ఇప్పుడు నేను చూసి వస్తానని చెప్పి పిలగాడు తయారయ్యిండయ్యా. ఈడికి ఆరవ భాగము సమాప్తం. ఈ కథ చెప్పిన వారు బుడగదంగాల బుర్ర కథ, మరి కథకులు పసుపుల లింగన్న, శ్రీనివాసు, టి సుదర్శను, రామ్ నగర్ ఆదిలాబాద్. కథ పేరు బాలనాగమ్మ. ఇది 8 భాగాల కథ, 6వ భాగము సమాప్తం.

0: ఉంటాయి.
1: ఇంతవరకు మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ ఆరవ భాగం విన్నారు. ఇయల్టి మన పురాణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి శనివారం 6:20 ప్రసారమవుతుంది. మంగళవారం శుక్రవారం 10:00

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా జానపద గీతాలు. జనపదం నుండి పుట్టినవే జానపద గీతాలు. కార్యక్రమంలో ఎలవింద ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కె లక్ష్మీ బృందం పాడిన సుందర చైతన్య భజనలు 3వ భాగాన్ని.
1: మన హృదయంలో నిరంతరం ఉండేటి భగవంతుణ్ణి ఏ నామాలతోటైనా సదా కీర్తించాలి.

రామచంద్రుడు యజ్ఞాలని రక్షించేవాడు, ధర్మపాలంగా ఉండేవాడు. ఆ రామచంద్రునికి కోటి కోటి వందనాలు.

ఇంతవరకు జానపద గీతాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కే లక్ష్మీ బృందం పాడిన సుందర చైతన్య భజనలు మూడవ భాగం విన్నారు.

ముందుగల్లా ఒక సమాచారం తెలుసుకుందాం. బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2027 సంవత్సరంలో ఉచిత దీర్ఘకాలిక కోచింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో 2027 సంవత్సరంలో ఉచిత దీర్ఘకాలిక కోచింగ్ కోసం ఈ నెల 17వ తేదీన మొదలైన దరఖాస్తు ప్రక్రియ 18వ తేదీ దాకా ఉంటుంది. కావున అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 150 అభ్యర్థులకు ప్రవేశం ఉంటుంది. 100 మందిని ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. గతంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులైన 50 మంది అర్హులైన అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్ష లేకుండానే నేరుగా ప్రవేశం కల్పించారు. అర్హత విషయానికొస్తే, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే www.bcstudies.tgbcstudiescircle.cgg.gov.in వెబ్సైట్లో చూడొచ్చు.

ఇంకో సమాచారం, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 18వ తేదీన నిర్వహించాల్సిన బీఈడి 2వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కె రాజేందర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలు సమయాల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ఇంకో సమాచారం, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పరిధిలో 7 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో రాష్ట్ర స్థాయిలో 2 ఖాళీలు, మల్టీ జోన్ స్థాయిలో 5 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఈ నెల 15వ తేదీన మొదలైన ప్రక్రియ వచ్చే నెల 22వ తేదీ దాకా ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చని టీజీపీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ వెబ్సైట్లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఇంకో సమాచారం. అంబేద్కర్ వర్సిటీలో బీఈడీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్, వర్సిటీ రీజనల్ సెంటర్ కోఆర్డినేటర్ ఎస్ జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి అర్హత గల విద్యార్థులు ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 500 అపరాధ రుసుముతో 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇది ఇఎల్టి విద్యా ఉద్యోగ సమాచారం. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెంసేపట్లో తెలుగుల వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ ఏరోస్పేస్ ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్ మమ్ముటిలకు సంయుక్తంగా లభించింది. ఉత్తమ నటి యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్లు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 మిషన్ ఆగమన్ విజయవంతంగా ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 12:05 ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మైలురాయితో ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోనే 3వ దేశంగా భారత్ నిలిచింది. ఈ విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ ఏరోస్పేస్ ను అభినందించారు. మోదీ సర్క్యూట్ బృందంతో ఫోన్లో మాట్లాడి ఈ చారిత్రక అంతరిక్ష ఘనతను కొనియాడారు. అంతేకాకుండా విక్రమ్ 1 బృందాన్ని తనను కలవాల్సిందిగా ప్రధానమంత్రి ఆహ్వానించారు. హైదరాబాద్ కు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించింది. తయారు చేసిన విక్రమ్ 1 భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్. మిషన్ ఆగమన కింద అభివృద్ది చేయబడిన ఈ రాకెట్ చిన్న ఉపగ్రహాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన అనుకూలమైన లాంచ్ సేవలను అందించడానికి ఉద్దేశించింది. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా దీనికి విక్రమ్ 1 అని పేరును పెట్టారు. దీనిని విజయవంతమైన ఆర్బిటల్ మిషన్ భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్ 1 విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ స్కైరూట్ ఏరోస్పేస్ ను అభినందించారు. ఈ మైలురాయి ఇలాంటి ఘన

0: భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిందని రాధాకృష్ణన్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్ అని విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్కైరెట్ బృందాన్ని అభినందించారు. ఈ మిషన్ దేశంలో విస్తరిస్తున్న ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తోందని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరికి సంయుక్తంగా లభించింది. చందు ఛాంపియన్ బ్రహ్మయుగంలో నటనకు గాను కార్తీక్ ఆర్యన్ మమ్ముట్టిలను ఈ అవార్డు వరించింది. ఉత్తమ నటిగా ఆర్టికల్ 370లో నటనకు గాను యామి గౌతమ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా అమరణ తీసిన రాజ్ కుమార్ పెరియాస్వామి ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కురాల్లో జాతీయ పురస్కారానికి ఎంపికైంది. అలాగే ఉత్తమ తమిళ చిత్రంగా రాయన్ నిలిచింది. ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ గా సంజీవ్ శ్రీవాస్తవకు పురస్కారం లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని సిలిగురంలోని జుమాగాచ్లో గల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపును సందర్శించి బీఎస్ఎఫ్ సిబ్బందితో ముచ్చటించారు. ఆయన అక్కడ మొక్కలు నాటారు, ప్రహరీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిహద్దు ప్రాంతాల బలోపేతం, జనన మరణాల నమోదు, శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కలిసి వర్చువల్ గా రామ్నగర్ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ రైలును ఈరోజు ప్రారంభించారు. ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య రైలు కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక నూతన శిఖరానికి నాంది పలికింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కును సందర్శించే పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులతో పాటు రామ్నగర్ సమీపంలోని ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ రైలు వారానికి 2 రోజులు నడుస్తుందని, ఉత్తరాఖండ్లోని కుమాన్ గర్వాల్ ప్రాంతాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుందని తెలిపారు. అలాగే రిషికేష్ కర్ణప్రయోగ రైల్వే ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
1: कुमाऊ और गढ़वाल उत्तराखंड के दो बहुत ही मजबूत पोल्स हैं. इन दोनों पिलर्स को जोड़ने वाली ये आज की गाड़ी है जो कुमाऊ और गढ़वाल को जोड़ेगी. इसका ये एक नया सेतु बनेगी कुमाऊ और गढ़वाल के बीच में, और इसके लिए प्रयास लगातार होता रहा है. और आज इन प्रयासों का एक जो फल निकला है वो ये है कि आज कम से कम हफ्ते में 2 दिन ये गाड़ी स्टार्ट हो पा रही है. बहुत अच्छी बात है. कुमाऊ के लोग आराम से गढ़वाल जा पाएंगे, देहरादून कैपिटल तक जा पाएंगे, और कई तरह के जो काम राजधानी में ही होते हैं वो सब यहाँ पर कर पाएंगे.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గుర్తింపు సేవలపై దేశ ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా ఆధార్ యాప్ డౌన్లోడ్ల సంఖ్య 4 కోట్లను దాటింది. ఈ యాప్ ప్రారంభమైన ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా చిరునామా అప్డేట్లను సులభతరం చేసిందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే దీని ద్వారా దాదాపు 49 లక్షల మొబైల్ నెంబర్ అప్డేట్లు జరిగాయని, ప్రజలు ఈ యాప్లోని బయోమెట్రిక్ లాక్ అన్లాక్ సదుపాయాన్ని 19 మిలియన్ల కంటే ఎక్కువగా ఉపయోగించుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ, వైద్య నిపుణులు కేవలం ఆరోగ్య సేవలను అందించడమే కాకుండా దేశాభివృద్ధికి బలాన్ని చేకూరుస్తున్నారని పేర్కొన్నారు. వైద్యులు తమ అంకితభావం, సేవ ద్వారా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వైద్యులను గౌరవించడం అంటే దేశ సేవను, దేశ నిర్మాణ స్ఫూర్తిని గౌరవించడమేనని పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ రమోల్ గత్రాడ్ రోడ్ల గల ఒక బాణసంచ తయారీ ప్రాసెసింగ్ యూనిట్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా మరో 10 మంది గాయపడ్డారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 8 మృతదేహాలను వెలికితీశారు. అలాగే మంటలు చిక్కుకున్న గాయపడిన కార్మికులను రక్షించారు. పలు అగ్నిమాపక వాహనాలు కూడా తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం మంటలను ఆర్పడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనేది కేవలం అర్జీలను క్లియర్ చేయడానికి పరిమితం కాకుండా పెన్షనర్ల ఆందోళనలు, ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పెన్షనర్లు కోర్టుల

0: ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పెన్షన్ సంబంధిత వివాదాలను పరిపాలన పరంగానే పరిష్కరించాలని డాక్టర్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ నేషనల్ వర్క్ షాప్ ఆన్ పెన్షన్ లిటిగేషన్ లో ప్రసంగిస్తూ పెన్షనర్ల సంక్షేమ శాఖ పలు పౌర కేంద్రీకృత సంస్కరణలను ప్రవేశపెట్టిందని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మాహే, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట్ర, మరట్వాడా ప్రాంతాల్లో రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు తేజం పివి సింధు జపాన్ ఓపెన్ ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షెట్లర్గా రికార్డు నెలకొల్పారు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన చెన్ యూపీపై తొలి గేమును 21-19 గెలిచిన సింధు రెండో గేమ్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయంతో రిటైర్డ్ హార్ట్గా వైదొలగడంతో ఫైనల్కు అర్హత సాధించారు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్క్యూట్ ఏరోస్పేస్ ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టిలకు సంయుక్తంగా లభించింది. ఉత్తమ నటి యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్ళు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు, ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తల సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతులు ఇత్తనాలేసింది మొదలైతే పంట దిగుబడులు చేతులకచ్చేదాకా ఏమేమి ఇకుమతులు చేయాలనో, ఏం చెయ్యొద్దో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పే సూచనలు, సలహాలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం ఇది. అట్లనే మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించిన రైతుల అనుభవాలను పంచుకునే రైతు అంతరంగం సుఖ ఇండ్లనే ప్రసారమవుతుంది. ఇలాంటి కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ కే లెనిన్. ఇయాలిటి కార్యక్రమంలో ఎరువుల వాడకంలో పాటించవలసిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతి ప్రసంగం, ఇంకా రైతు అంతరంగంలో వరి, మక్క పంటల సాగు అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం బెల్లాల గ్రామానికి చెందిన రైతు ఎండపల్లి వెంకన్నతో ముచ్చట ప్రసారమవుతుంది.

0: వాతావరణం. జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు కూడా నమోదైనాయి. ఇక గడిచిన 24 గంటలలో నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత 32.3 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 26.7 డిగ్రీల సెల్సియస్, గాలిల తేమ 70%. ఇక వచ్చే 24 గంటలలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నది. అంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వాతావరణ సూచన ఇన్నారు.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
1: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహా

0: కూడా ఖర్చు ఉండదు.
1: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1800 1551 ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
2: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగల్లా ఇనుండ్రి ఎరువుల వాడకంలో పాటించవలసిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతి ప్రసంగం.
3: ఎరువులను సరైన విధంగా సరైన మోతాదులో వాడితేనే పంటలకు గరిష్ట లాభం లభిస్తుంది. తప్పుగా లేదా అధికంగా వాడితే పంట నష్టం చేకూరుతుంది, నేల ఆరోగ్యం తగ్గటం జరుగుతుంది. కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా మనము పాటించాలి. సో మొట్టమొదటిగా చూసినట్లయితే నేల పరీక్ష ఆధారంగా ఎరువులు వినియోగించాలి. సో దీనిలో మనం చూసుకున్నట్లయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నేల పరీక్ష చేయించాలి. అలా చేయించినప్పుడు మనకి నేలలో ఉన్న పోషకాలు అంటే ఎన్పీకే, సూక్ష్మ పోషకాలు ఇవన్నీ మనకి తెలుస్తాయి. అవి తెలిసినప్పుడు దాన్ని ఆధారం చేసుకుని మాత్రమే మనము ఎరువులు వేసుకోవాలి.

వెళ్తుంది. తద్వారా మనకి వాటికి రోగాలు పురుగులు ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే చీడపిడల సమస్య అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి సిఫార్సు చేసిన మోతాదుల్ని మనం అనుసరించి పాటించినట్లయితే మనకి పంట ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలానే మూడో జాగ్రత్తకు వచ్చినట్లయితే సరైన సమయంలో ఎరువులు వినియోగించాలి. అంటే మొక్కకి ఎప్పుడు ఎరువులు అవసరం అనేది కూడా మనం చూసుకుని ఏ దశలో ఏ పోషకం అవసరమో చూసుకుని మనం ఎరువుల్ని వినియోగించాల్సి వస్తుంది. అంటే పంట దశని బట్టి అది ప్రాథమిక దశలో ఉందా, లేకపోతే వెజిటేటివ్ గ్రోత్ ఎదుగుదల దశలో ఉందా, లేకపోతే పుష్పించే దశలో ఉందా, ఏ దశల వారీగా దశలను బట్టి మనకి కావాల్సినటువంటి ఎరువులు మనము సెలెక్ట్ చేసుకుని వాటిని వాడాల్సి వస్తుంది అన్నమాట. ఒకసారి మొత్తం ఎరువును గనక మనం వేసామంటే అది సరిగ్గా అందుబాటులోకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఉదాహరణకి చూసుకున్నట్లయితే నత్రజని ఉందనుకోండి, దాన్ని కంపల్సరీగా మనం విడతల వారీగా వేసుకోవాలంటే స్ప్లిట్ అప్లికేషన్. ఎందుకు అనంటే దాన్ని విడతల వారీగా వేస్తేనే దానికి అందుబాటులోకి వస్తుంది. వేసిన ఎరువులో 20-40% మాత్రమే మొక్క తీసుకోగలుగుతుంది, మిగతా అంతా వృధా అయిపోతుంది. ఇప్పుడు మొక్కకు అవసరం లేనప్పుడు మనం మొత్తం మోతాదుని గనక వేసేసామనుకోండి అది వృధా అయిపోతుంది. కాబట్టి మనము మొక్క దశను బట్టి వేసుకోవాల్సిన ఎరువును బట్టి, అట్లనే ఏ సమయంలో ఆ మొక్క యొక్క స్టేజ్ లో వేసుకోవాల్సిన స్ప్లిట్ అప్లికేషన్ అంటే విడతల వారీగా వేసుకోవాలి. అలానే వర్షానికి ముందు గాని లేకపోతే భారీ వర్షానికి తర్వాత కానీ ఎరువులు వేయకూడదు. ఎందుకు అనంటే ఆ ఉన్నటువంటి పోషకాలు అంతా కూడా సర్ఫేస్ సాయిల్ అంటే నేల ఉపరితలం నుంచి సబ్ సర్ఫేస్ కి వెళ్ళిపోతాయి. అవి మొక్కలకి అందుబాటులోకి ఉండేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. అలానే నాలుగో జాగ్రత్త ఏంటి అంటే సేంద్రీయ ఎరువులతో సమతుల్యంగా వినియోగించుకోవాలి ఎరువులు అనేటివి. అంటే ఇప్పుడు మనకి సిఫార్సు చేసినటువంటి ఎరువుల్లో సగభాగమేమో మనము రసాయనిక ఎరువుల ద్వారా ఇచ్చుకోవాలి, మిగతా సగభాగం వీలైతే సగభాగం వీలు కాకపోయినా అట్లీస్ట్ 25% అన్నా సరే మనము తప్పకుండా పశువుల ఎరువుల రూపంలో వేసుకుంటే, సేంద్రీయ ఎరువుల రూపంలో వేసుకుంటే, అంటే పశువుల ఎరువు కానివ్వండి, కంపోస్ట్ కానివ్వండి, వర్మీ కంపోస్ట్ ఇట్లాంటి వాటి ద్వారా ఆ యొక్క 25% అందవలసిన పోషకాలు నత్రజని ఆధారం చేసుకుని మనము ఎరువుల్ని వేసుకోవాలి. రసాయన ఎరువులతో పాటు ఇలా సేంద్రీయ ఎరువులు కనుక వాడుకుంటే ఏం జరుగుతుంది అనంటే ఒక సమతుల్యత అనేది ఉంటుంది. మొక్కకు అవసరమైనప్పుడు ఏ న్యూట్రియంట్ కూడా అది తక్కువ పడకుండా సరైన రీతిలో దానికి అందుబాటులోకి రావడమే కాకుండా నేల ఆరోగ్యం కూడా చక్కగా మెరుగుపడుతుంది. అంటే ముఖ్యంగా భౌతిక పరమైనటువంటి నేల యొక్క లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా ఈ సేంద్రీయ ఎరువులు వేయడం వల్ల సూక్ష్మ జీవులు కూడా వృద్ధి చెంది వాటి పనితీరు కూడా చాలా చురుకుగా అనేది జరుగుతుంది. వీటి వల్ల కూడా మనము కొంత నేలకి ఆరోగ్యం రావడమే కాకుండా ఈ సూక్ష్మ జీవుల వల్ల మనకేం జరుగుతుంది అనంటే కొంత అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ అంటాం కదా, అంటే వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని చాలా ఎక్కువ ఉంటుంది, 78% దాకా ఉంటుంది కదా, అది మొక్కలోకి కొంతవరకు అందుబాటులోకి తీసుకురావడానికి కొన్ని నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అట్లాంటివి పనిచేస్తాయి. అట్లనే ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియాలా ఉన్నాయనుకోండి సూక్ష్మజీవులు. ఆల్రెడీ వేసిన ఎరువులు వృధాగా ఏదైతే శిథిలావస్థకు వెళ్లిపోతున్నాయో అవి కొంతవరకు కరిగించి మొక్కకు అందుబాటులోకి తీసుకురావడానికి తోడ్పడతాయి. ఎందుకంటే భారీగా మనం వేసేటటువంటి ఎరువుల్లో ఎక్కువగా నత్రజని, భాస్వరం, పొటాషియం వేస్తాం కదా, సో వాటిని కొంతవరకు మోతాదు తగ్గించుకోవడానికి కూడా మనకి ఈ సేంద్రీయ ఎరువుల ద్వారా కూడా మనకి ఏమవుతుంది అనంటే సూక్ష్మజీవులు పెంపొందించుకోవడం ద్వారా దానికి దోహదపడుతుంది. ఇంకా ఐదో జాగ్రత్తకు వస్తే సూక్ష్మ పోషక లోపాలు పైన కూడా దృష్టి పెట్టాల్సి వస్తుంది. అంటే ఎప్పుడు కూడా ప్రధాన పోషకాలే కాకుండా సూక్ష్మ పోషకాలను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అంటే జింక్, బోరాన్, ఇనుము వంటి సూక్ష్మ పోషణ లోపాలు ఉంటే వెంటనే వాటిని మనం సరిచేసుకోవాలి. ఎట్లా అంటే ఈ సూక్ష్మ పోషక మిశ్రమాలు దొరుకుతాయి లేదు అనంటే వేటికి వాటికి సూక్ష్మ పోషకాలు దొరుకుతాయి, నేలలో వేస్తే అందుబాటులోకి రావు అనుకుంటే అవి ఆకులపైన మనం పిచికారీ రూపంలో అందించుకోవచ్చు. సో ఇట్లా పిచికారీ చేసి తగిన మోతాదులో, అంటే మనకున్నటువంటి డెఫిషియన్సీని బట్టి అక్కడ ఏ లోపమైతే మనము చూస్తూ, అంటే కొన్ని కొన్ని చూసి మనం కనిపెట్టగలుగుతాం, కొన్ని కొన్ని ఏమో మనం ఏం చేస్తామంటే భూసార పరీక్ష ద్వారా లేదు అనంటే ప్లాంట్ అనాలిసిస్ అంటే లీఫ్ శాంపిల్ అనాలిసిస్ ద్వారా కూడా మనం కనిపెట్టగలుగుతాం. సో అప్పుడు ఏవైతే సూక్ష్మ పోషక లోపాలు ఉంటాయో వాటిని కూడా మనము దృష్టి పెట్టినట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి కొంతవరకు ఉపయోగపడుతూ ఉంటుంది. అలానే ఆరవ జాగ్రత్త ఏంటి అనంటే ఎరువులు కలయికలు, అంటే ఏ ఎరువులు కలిపి వాడాలి అనే వాటిలో కూడా మనం జాగ్రత్త వహించాలి. ఏవంటే అవి ఎరువులు మనం కలిపి వాడడానికి లేదు. ఇప్పుడు ఫాస్ఫరస్ ఎరువు, భాస్వరం ఎరువు ఉంటది కదా అండి, డిఏపి వేస్తాం, అది వేసినప్పుడు దాంతో సూక్ష్మ పోషక ఎరువైనటువంటి జింక్ ను కలిపి వాడకూడదు. యాంటగోనిస్టిక్ ఎఫెక్ట్ అనేది వారి రెండింటి మధ్య పనిచేస్తుంది కాబట్టి అట్లాంటివి వాడకూడదు. అలానే కొన్ని ఎరువులు
అంటే ఉదాహరణకి ఇంకొకటి చెప్పాలనుకుంటే యూరియా.

0: సూపర్ ఫాస్ఫేట్ ఉంటుంది కదా అండి, అవి రెండు తడిగా ఉన్నప్పుడు ఆ రెండింటిని తడి దాంతో కలపకూడదు అనమాట. తడిగా ఉన్నట్టు రెండింటిని మామూలుగా అయితే మనం వేసుకుంటాం, పొడి ఎరువుని కలిపేసేసి మనం వేసుకుంటాం. అట్లా కాకుండా దాన్ని సాల్యుబులైజ్ ఫామ్ కి తీసుకొచ్చి, దీన్ని కూడా వాటర్ సాల్యుబులైజ్ ఫామ్ కి తీసుకొచ్చి కలిపి వాడడం అనేది అంత ఎక్కువగా ఎంకరేజ్ చేయదగింది కాదు, ప్రోత్సహించేది కాదండి. అయితే ద్రవరూపక ఎరువులు లేదంటే ఫోలియా స్ప్రే చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం చూసుకోవాలి అని అంటే, దాని యొక్క రెండు మిక్స్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ యూరియాని మరియు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని ద్రవ రూపంలో కలిపి మనం అయితే పిచికారీకి వాడకూడదు అనేసి అట్లా మనం చూసుకోవాలి. ఏమన్నా రెండు పోషకాలు కలిపేటప్పుడు కూడా మనం దాని యొక్క రియాక్షన్ యాంటగోనిస్టిక్ ఎఫెక్ట్ తెలుసుకుని వాడాల్సి ఉంటుంది. ప్లస్ మనం పీహెచ్ అనేది అది ఎంత ఉంది, న్యూట్రల్ పీహెచ్ ఉందా లేకపోతే అసిడిక్ వెళ్తుందా ఆల్కలైన్ కి వెళ్తుందా, క్షార ఆమ్ల తత్వం అంటారు. సో అట్లా పీహెచ్ ని కూడా మనము గమనించుకుంటూ స్ప్రే చేసి వాడేటప్పుడు మనం చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని ఎరువులు కలపదగినవి కాదు అనే జాగ్రత్తను కూడా మనం గమనించుకోవాలి. తర్వాత ఏడో జాగ్రత్త ఏంటంటే, నీటి పారుదలతో మనం సమన్వయం చేసుకోవాలి. అంటే ఎరువులు భూమి కొంచెం తడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మంచిగా మొక్కలకి అందుబాటులోకి వస్తుంది, లేదు అంటే ఎరువులు వేసిన వెంటనే మనం నీటిని పెట్టడం అనేది చేయాలి. ఎందుకంటే ఎరువులు కరిగి అవి రూట్స్ వేరులు అనేవి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదు అని అంటే ఎక్కడ వేసిన ఎరువు అక్కడే వ్యర్థంగా ఉండిపోతుంది. అవి కొన్ని పండ్ల తోటల్లో మొక్కలు కాకుండా మామూలుగా మనం చూసుకుంటే, క్రాప్స్ ఫీల్డ్ క్రాప్స్ చూసుకుంటే వీటి ద్వారా నెగిటివ్ ఎఫెక్ట్ కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా నీటి పారుదలతో సమన్వయంగా మనము ఎరువులను వేసుకోవడం అనేది మంచిది. ఎరువులు వేసిన తర్వాత తగినంత నీరుని ఇవ్వాలి, లేదు అని అంటే కొంచెం నేల తేమ ఉన్నప్పుడు మాత్రమే మనము ఎరువులు వేసుకోవాలి. అలానే ఎక్కువ నీరును కూడా మనం ఎరువులు వేసిన వెంటనే పెట్టేయకూడదు. అట్లా పెట్టినప్పుడు కూడా మనకి ఏమవుతుంది అంటే, ఇందాక చెప్పుకున్నట్లుగానే అది ఉపరితలం నుంచి సబ్ సాయిల్ లోకి వెళ్ళిపోతుంది. అంటే అందుబాటులోకి లేకుండా అవన్నీ కూడా కొట్టుకుపోవడం, పోషకాలు అనేవి జరుగుతుంది. కాబట్టి మనము సమతుల్యంగా సమన్వయంగా నీటిని పారుదల అనేది ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచగలుగుతుంది. తర్వాత ఎనిమిదో జాగ్రత్త ఏంటి అంటే, ఎరువుల్ని నిల్వ ఉంచేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు ఉన్నాయి. ఏంటి అంటే, పొడి ప్రాంతంలో చల్లని ప్రదేశాల్లో ఎరువుల్ని నిల్వ ఉంచితే మంచిది. అది కూడా మనము ఓపెన్ గా కట్ట ఓపెన్ చేసిన తర్వాత మొత్తం వాడలేకపోయినాం అనుకోండి, ఇట్లా గాలికి వదిలేస్తే యూరియా లాంటివి బయోరేట్ ఫార్మేషన్స్ జరగొచ్చు. కాబట్టి అవి మళ్ళీ అంతకు పోషకాలు విడుదల చేయలేకపోవచ్చు. కాబట్టి మనం పొడి వాతావరణంలో చల్లని ప్రదేశంలో నిల్వ ఉండేలాగా చూసుకోవాలి, తడి తగలకుండా చూసుకోవాలి, మూత బాగా గట్టిగా అంటే సగం వాడిన సంచులు అయితే మూత సరిగ్గా మూసేలాగా చూసుకోవాలి. సో ఎరువులు వాడేటప్పుడు మనం కూడా వినియోగించేటటువంటి మనం కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. చేతికి గ్లోవ్స్ అవి వేసుకుని మనం ఉపయోగిస్తే రైతులకి ఎంతో మంచిది అని సూచించడం జరుగుతుంది. అట్లనే చివరిగా ఇంకొకటి జాగ్రత్త చెప్పాలనుకుంటున్నాను, అదేంటి అని అంటే సమగ్ర పోషక యాజమాన్యం, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటారు. అంటే సమతుల్యంగా మనం వేసుకోవాల్సినటువంటి రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అంటాం కదా, సిఫార్సు చేయబడినటువంటి ఎరువులు ప్రతి పంటకు ఉంటాయి కదా, దాన్ని ఒక్క రూపంలో కాకుండా రసాయన రూపంలోనూ సేంద్రీయ రూపంలోనూ జీవన ఎరువుల రూపంలోనూ మనము కలిపి వాడుకోగలిగినట్లయితే అది ఎంతో మనకి పంట క్వాలిటీగా రావడం, అంటే ఆరోగ్యకరమైనటువంటి మంచి ఉత్పాదన మనకి రావడమే కాకుండా నేల ఆరోగ్యం కూడా కాపాడబడుతూ ఉంటుంది. దీర్ఘకాలంగా మనం చూస్తాం దీని యొక్క ఎఫెక్ట్ ఏంటి అనేది, దీర్ఘకాలికంగా మనకి నేల యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, దిగుబడి కూడా మనకి మెరుగుపడుతుంది. సో మొత్తం ఈ జాగ్రత్తలన్నీ పాటించడం ద్వారా మనం ఏం చేయగలుగుతామంటే, సరైన ఎరువు, సరైన మోతాదు, సరైన సమయంలో గనక సరైన విధానంలో గనక మనం వేసుకుంటే ఇవన్నిటి నుంచి మనం మంచి దిగుబడిను, నాణ్యమైన దిగుబడిని, నేల ఆరోగ్యాన్ని, ఈ మూడు అంశాలని కూడా మనము పెంపొందించుకున్న వారిగా ఉంటాం.
1: ఇప్పటిదాకా మీరు ఎరువుల వాడకంలో పాటించవలసిన జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభావతి ప్రసంగం ఇన్నారు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం. మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే కార్యక్రమం. ఇయాలటి రైతు అంతరంగంలో వరి మక్క పంటల సాగు అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం బెల్లాల గ్రామానికి చెందిన రైతు ఎండపల్లి వెంకన్నతో ముచ్చటింటారు. ఈ ముచ్చట పెట్టింది కె లెనిన్. నిర్మల్ జిల్లా కడెం మండలం బెల్లాల గ్రామానికి చెందిన ఎండపల్లి వెంకన్న రైతు వారి వరి పొలంలో

0: ఇప్పుడు గత 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ వరి పంటని పండిస్తున్నారు, ఇంకా వేరే పంటల్ని కూడా సాగు చేసిన అనుభవం ఉన్నది. వారి పంట సాగుకు సంబంధించిన అనుభవాన్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం వెంకన్న గారు.
1: నమస్తే.
0: మీకు ఎంత ఉన్నది భూమి?
1: 2 ఎకరాలు ఉంది.
0: ఈ 2 ఎకరాల్లో వరి ఒకటే పంట వేస్తారా?
1: వ్యవసాయంకి మక్క వేస్తాం. వ్యవసాయం మక్కలు పెడతాం. ఆనకాలం మక్క అరిపొలం కాగానే కోసి మన దాన్ని దున్నిపియ్యం ఇట్లా మిషన్ తో వేసి మక్కలు పెట్టి మక్క పండిస్తాం.
0: అయితే ఇప్పుడు వరి మక్క అంటే ఆనకాలం వరి యాసంగిలో మక్క ఈ 2 పంటలు వేస్తూ ఉంటారు. ఏడాదిలో ఈ 2 పంటలు తీస్తారు.
1: 2 పంటలు.
0: అయితే ముందు వరి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వానాకాలం సీజన్ షూర్ అయింది. ఇప్పుడు పరిస్థితి అంటే పంట పొలం పనులు ఏడదానికి వచ్చినాయి, ఇప్పుడు ఏ దశలో ఉన్నది?
1: ఇప్పుడు నారు పోసినాం. నారు పోసి 10 రోజులైంది. ఇంకా 20 రోజులు అయితే నాటేస్తాం. ఇప్పుడు దున్నిపిస్తాం. ఇక నీళ్ళు వేసినాం. ఇవ్వాలనే నీళ్ళు వేసి ఇంకా 10 రోజుల వరకు దున్ని సాగు చేసి నాటేస్తాం.
0: అయితే ఇప్పుడు నారు ఎప్పుడు అలికిండ్రు? అంటే ఇప్పుడు నాట్లే కంటే ముందే పొలం తయారు చేసుకోవాలా, మడులు తయారు చేసుకోవాలా కదా? అయితే ఇప్పుడు మడులు ఎట్లా వేసిండ్రు, ఈ నారు ఎప్పుడు వేసిండ్రు?
1: 10 తారీఖున నారు అలికినాము. మొన్న పెసర అలికేసిన ముందు ఒక 15 రోజుల ముందు పెసర అలికినాం. పెసర అయిపోయింది. పెసర కొద్దిగా మొలిసింది. తొక్కేస్తాం. దాన్ని తొక్కేసి 4 రోజుల లోపల నాటేస్తాం.
0: అదే ఇప్పుడు ఈ పెసర తీసిన తర్వాత దాని అవశేషాలు దున్నేస్తే పంటకు బలం వస్తుంది.
1: పెసర తీసుకుంటే తీస్తాం, లేకపోతే లేదు అట్లనే దొక్కేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం వర్షం పడ్డది లెవలే అట్లనే ఉన్నది. దాన్ని అట్లనే దొక్కేస్తాం.
0: అంటే ఎట్లా పెసర ఎప్పుడన్నా వస్తే దిగుబడి వస్తుంది?
1: వస్తుంది. అది మంచిగా వర్షం పడక మంచిగా ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. అట్లనే దొక్కేస్తాం.
0: అట్లా దొక్కేస్తే ఇది పంటకు బలం
1: అని.
0: అయితే ఇప్పుడు ఇంకా ఏమన్నా చెరువు మట్టి అట్లా ఇస్తారా లేదా? ఈ
1: చెరువు మట్టి అంటే రాగడి కాక రాగడి భూమి అని చెప్పి మురం పోపించిన అది దిగబాటు అయిందని దానికి మళ్ళీ ఇప్పుడు ఎరువు వేసినాం. ఎరువేసి దున్ని.
0: అయితే ఇప్పుడు ఈ నాట్లు వేసే కంటే ముందు నారు ఎన్ని రోజుల ముందు అలికిండ్రు?
1: నారు నాటేసే ముందు అంటే 30 రోజుల లోపల నాటేస్తాం. ఇప్పుడు 12 రోజుల నారు అయింది. ఇంకా 20-22 రోజుల లోపల నాటేస్తాం.
0: ఇప్పుడు ఈ నాట్లు ఎట్లా అంటే మనుషులతోనా మిషన్ తోనే?
1: మనుషులే. ఇక్కడ మిషన్లు లేవు. మిషన్ రాలే.
0: మనుషులు ఎట్లా ఎంత తీసుకుంటారు ఒక రోజు?
1: ఒక మనిషికి 500 చొప్పున ఒక ఎకరానికి 5000 తీసుకుంటారు. నారు వేసేటోళ్ళు వేరే మళ్ళీ ఒక మనిషి వేపిస్తాం.
0: ఇప్పుడు ఈ నారుకు సంబంధించి ఇత్తనం ఎట్లా అంటే మీరు ఇంతకు ముందు చేసిన దాంట్లో నుంచి తీసి ఉంచుకుంటారా లేదా ఇత్తనం కొనకొచ్చి నారేస్తారా?
1: కొనకొచ్చి చేస్తాం. కొన్ని కొన్ని కొన్ని ఇంట్లో కూడా ఉంచుకుంటాం. కొన్ని ఇంటికి వేరే అలుకుతాం. ఈ కొనకొచ్చింది కూడా అలుకుతాం. అది ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది దిగుబడి అది చూస్తాం ఒక్కోసారి.
0: అయితే ఇప్పుడు ఏ రకం వరి వేస్తున్నారు?
1: ఇప్పుడు వేసింది సన్నం రకం వచ్చిన కొద్దిగా అన్న కొద్ది మీడియం. అది కూడా సన్నమే.
0: సన్నం రకమే సాగు చేస్తున్నారు. ఇంతకు ముందు ఎంత వచ్చింది దిగుబడి?
1: ఇంతకుముందు 22 ఎకరాకు 22 క్వింటాల్ 23 ఇట్లా వస్తుంది.
0: ఈ కూడా మళ్ళీ అదే సన్నం రకం వేసింది.
1: అదే రకం.
0: అయితే ఇప్పుడు పంట చేతికి రాలంటే ఎన్ని వద్దులు పడుతుంది, ఏమేమి ఇక్మతులు చేయాల్సి ఉంటది?
1: ఏమి ఇక్మతులు లేదు. ఇప్పుడు నాటేసినాక మందు చల్లుతాం. మందు చల్లినాక నాటేయంగా మందు చల్లుతాం. కొద్దిగా ఒక 20 రోజులు అయినాక గడ్డి పుడుతుంది. దానికి గడ్డి మందు స్ప్రే చేస్తాం. గడ్డి మందు స్ప్రే చేసి మళ్ళీ ఒకసారి మందు చల్లితే లేచిపోతుంది.
0: ఇంకా ఏమన్నా అంటే ఇప్పుడు పంట ఎట్లా వేసిన నుంచి చూసుకుంటుండబడుతుంది పంట?
1: చూడాలా, నీళ్లు కట్టాలా, రోజు నీళ్ళు వేయాలా, ఏమైనా తెగిపోయిన ఒడ్లు ఉంటే ఒడ్లకు మట్టి వేయాలా, చూసుకుంటూ పోవాలి. అట్లా
0: నీళ్ళు నదులకు ఒకసారి వేయాలా?
1: రోజు ఇస్తాం. 2 రోజులకోసారి రోజు వస్తానే ఉంటే మోటార్ నడుతూనే ఉంటుంది. ఇక పారుకుంటా పోతుంటది.
0: ఇప్పుడు నీళ్ళ సౌలత ఎట్లా అంటే మోటార్ అయినా ఏమైనా కాలువలు ఉన్నాయా?
1: ఒర్రే ఉంది. ఒర్రేకు మోటార్ ఉన్నది. మాకు పుష్కాలం నీళ్లు ఉంటాయి వాగుల.
0: ఇప్పుడు మీకు ఇటు మీది పక్క కడెం ప్రాజెక్ట్ ఉన్నది, అక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తాయి?
1: కాలువ నీళ్ళు కూడా వస్తాయి. కాలువ కూడా ఉంది.
0: ఎప్పుడెప్పుడు తీస్తారు నీళ్ళు? గేట్లు ఏమన్నా ఉంటాయి కదా.
1: గేట్లు ఉంటాయి. ఎప్పుడు నడుస్తూ ఉంటాయి కాలువ. నీళ్ళు అతి అవసరం కోసం మాకు ఇక టైం ఉన్నప్పుడు మోటార్లు ఏమైనా ఖరాబ్ అయ్యి మోటార్ నడవకపోతే ఆ నీళ్ళు కట్టుకొస్తాం, లేకపోతే కట్టుకురాం.
0: లేకుంటే మోటార్లతో అవసరం ఉన్నంత మాత్రకు
1: తడిలించుకుంటాం.
0: ఎన్ని రోజులకు వస్తుంది ఇక పంట?
1: పంట కరెక్ట్ 90-95 రోజుల 100 రోజుల అయిపోతుంది కోతకు వచ్చేది.
0: ఇక వరి పంట తీసిన తర్వాత ఏ పంట వేస్తారు?
1: మక్క పంట వేస్తాం. మక్క దాని వరి కోసినాక వరి కోసేసి ఉల్లారినాక నీళ్ళు వేస్తాం. నీళ్ళు వేసి ఒకటి గుంజడిది అట్లా మిషన్ లాగా ఉంటది. అది గుంజుకుంటే పోతే అన్ని పొక్కలు పడతాయి. ఒక 5-6 మనుషులు ఉంటారు. వాళ్ళు ఇతర అంతరాలలో మొక్కలు పెట్టుకుంటూ వస్తారు.
0: ఈ మొక్కలు కూడా ఏమన్నా రకాలు ఉంటాయా?
1: రకాలు ఉంటాయి. అందులో 3-6 ఉంటది, 4-4 ఉంటది, 4-4 ఉంటాయి, 3 ఉంటాయి, ఇట్లా 5-6-5 ఉంటాయి. ఇట్లా రకరకాలు.
0: అయితే ఇప్పుడు ఈ మొక్కలు తీయటి మొక్క ఉంటది, మామూలు మొక్క కూడా ఉంటది కదా?
1: సీట్ కాన్ అది. సీట్ కాన్ ఎవరైనా కొంతమంది వేసుకుంటూ బాగా ఏరది. ఇక్కడ అమ్మటానికి అది అమ్మటానికి పని చేస్తుంది. అమ్మటానికి పని చేయదు ఇట్లా.
0: ఇప్పుడు మీరేసేది అమ్మడానికి వేస్తారు కదా మామూలు మొక్క?
1: మామూలు మొక్క అమ్ముడే అది. ఇట్లా సీట్ కాన్ కాదు అది.
0: ఇప్పుడు ఈ సీట్ కార్న్కును ఈ మామూలు మనం అమ్మతందుకు వేస్తున్న మొక్కకు కూడా మధ్యలో ఏమన్నా ఫరక్ ఉంటుందా?
1: ఫరక్ ఉంటది. అది మందు ఎక్కువ వాడాలి దానికి. ఒకసారి స్ప్రే చేయాలా కథాకారు కానీ దీనికి కూడా స్ప్రే చేస్తాం. కానీ పురుగుకు రోగంకు గడ్డికి చేస్తాం కానీ దానికి ఒకసారి ఎక్కువ రెండు సార్లు ఎక్కువ చేయాలి సీడ్ కానుకో.
0: ఇప్పుడు ఈ కాండం

0: ఉంటది కదా. తర్వాత ఇంకా ఈ మధ్యలో కూడా ఇంకా వేరే రకం పురుగులు కూడా వస్తున్నాయి. అయితే మక్కల స్వీట్ కార్న్ కి ఈ సమస్య ఉంటుందా, మామూలు మక్కకు ఉంటుందా?
1: స్వీట్ కార్న్ కి ఎక్కువ పురుగు వస్తుంది, ఈ మక్కకు అంత బాగా రాదు, తక్కువ వస్తుంది.
0: ఇప్పుడు ఈ మక్క మొన్న యాసంగిలో కూడా వేసింది, ఈ ఆవిడ కూడా ఈ వరి తీసినాక అదే పంట వేస్తారు. ఎంత ఈ 2 ఎకరాలు వేస్తారా?
1: అవును, 2 ఎకరాలు వేస్తాం.
0: ఎంత వస్తుంది దిగుబడి?
1: దిగుబడి మంచిగా పండితే 32 క్వింటాలు 33 క్వింటాలు ఇట్లా వెళ్తుంది ఎకరాల. నాకు వెళ్ళి 31 క్వింటాలు 32 క్వింటాలు వెళ్ళి.
0: అయితే ఇప్పుడు ఈ మంచి దిగుబడులు రావాలా మక్కలు అంటే మీరు ఏం చేస్తారు, ఏం చేస్తే మంచిగా ఉంటది?
1: ఏం లేదు, మందు మక్కలు పెట్టినాగానే గడ్డి మందు స్ప్రే చేస్తాం. స్ప్రే చేసినాక ఒక్కోసారి పురుగు వస్తుంది, పురుగు వస్తే అది నిమ్మ ఆయిల్ అని అవి దొరుకుతాయి, ఆ మందు కలిపి దాన్ని స్ప్రే చేస్తే పురుగు చచ్చిపోతుంది.
0: అంటే ఇప్పుడు ఈ నీమ్ ఆయిల్ అంటే వేపగ నూనె ఇట్లాంటివి వాడతారా, రసాయన మందులు కూడా వాడతారా?
1: రసాయనం తక్కువ, ఆ నూనె వాడతాం.
0: అంటే ఇక్కడ ఈ వేప నూనె రసాయనం లేకుండా వేప నూనె కషాయం
1: వాడతాం ఫస్ట్ దాంతోనే పురుగు వస్తుంది. వేప నూనె ఇంకోటి ఇత్తడు దాంట్లో పౌడర్ అవి రెండు కలిపిస్తే చచ్చిపోతుంది పురుగు.
0: అంటే ఇట్లా వేప నూనె కలిపి
1: దాంట్లో నూనెలా ఇంకా వేరే మంది ఇస్తారు, ఆ డబ్బాలో కలిపి కలిపి స్ప్రే చేస్తాం.
0: అంటే రసాయన మందులు తక్కువనే వాడతారు?
1: తక్కువనే వాడతాం అవి. ఇవి ఒకసారి ఫస్ట్ అవే వాడు, ఆ తర్వాత ఇక వేరే యూరియా అడుగు మందు కలిపి ఇట్లా ఇస్తాం. ఒకసారి మొత్తం అడుగు యూరియా కలిపి ఇస్తాం, మళ్ళీ మధ్యలో ఒకసారి యూరియా, మళ్ళీ మధ్యలో ఒకసారి యూరియా, 3 సార్లు ఇస్తాం.
0: అయితే ఇప్పుడు మీకు ఆఖరికి పంట వచ్చిన తర్వాత వీటిని ఏడమ్ముతారు మీకు? అంటే ఈ మక్కకు మార్కెట్ ఏడ దగ్గర ఉన్నది?
1: మక్క మార్కెట్ లేదు, మాకు ఇక్కడనే గవర్నమెంట్ కాంట పెట్టింది, ఇక్కడనే జోక్కున్నారు, జోక్కొని ఇక్కడనే కొంటారు.
0: ప్రతి సంవత్సరం ఇక్కడనే తీసుకుంటారు,
1: అట్లా ఇక్కడ తీసుకుంటారు, మక్కలు ఇక్కడ తీసుకుంటారు.
0: ఈ రెండుకి సంబంధించి ఇన్ని కొనుగోలు కేంద్రాలు పెడతారు. అయితే ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించి ఎక్కడ దూరం పోయాల్సిన అవసరం లేదు మీకు ఇండియా దగ్గర?
1: ఇక్కడనే ఇప్పుడు ప్రైవేట్ లా 1800 అన్నారు ఈ సంవత్సరం మక్కలు. ప్రైవేట్ కు కొంతమంది ఇయ్యలే, కొంచెం ఉన్న వాళ్ళు ఇచ్చారు, ఎక్కువ ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ కామినం 2400.
0: అంటే గవర్నమెంట్ కు 2400 ఇచ్చారు, అంటే దాదాపు 600 తేడా.
1: ఈ ప్రైవేట్ లో కొనేటోళ్ళు 1800 కొన్నారు, కొన్ని ఒక 10 క్వింటాలు 20 క్వింటాలు ఇట్లా 15 క్వింటాలు ఉన్న వాళ్ళు ప్రైవేట్ ఇచ్చుకున్నారు. ఇక 50 క్వింటాలు ఇట్లా 100 క్వింటాలు 70-80 క్వింటాలు ఉన్న వాళ్ళు అందరం గవర్నమెంట్ కి ఇచ్చారు.
0: అయితే ఇప్పుడు మీరు ఎన్నెన్లా ఇట్లా వరి మక్క ఈ 2 పంటలు వేసుడు, ఇంకా వేరే పంటలు ఏమన్నా వేసినలా ఇంతకు ముందు?
1: ఇంతకు ముందు ఏమేలే, ఇప్పుడే ఒక 5 సంవత్సరాల నుంచే వేసంగి మక్క ఎత్తున్నాం. ఇంతకు ముందు పొలము మక్క పొలం ఎప్పుడు ఆనకాలం వేసంగి పొలం చేసినాం. ఇప్పుడు కొంత మక్క పొలం అన్నట్టు ఇప్పుడు 4 ఎకరాలు ఉన్నాయి నాకు. ఇప్పుడు 2 ఎకరాలు, ఇంకా 2 ఎకరాలు కౌలు కట్టిన, ఆ కౌలు కట్టింది 2 ఎకరాలు మక్క ఎత్తా, నా సొంతంగా 2 ఎకరాలు పొలం చేస్తా.
0: అంటే మొదట్లో ఏడాదిలో 2 పంటలు వరే తీసేది, కానీ ఇప్పుడు ఈ 4-5 ఏళ్ల నుంచి కొంచెం ఒక పంట వరి ఒక పంట మక్క తీస్తున్నారు. అంటే దీంతో కొంత పంట మార్పిడి కూడా అయినట్టుంటది?
1: పంట మార్పిడి అవుతుంది. ఈ మక్క అయితే కూడా కొంత భూమి లాగా అవుతుంది, మక్క బెండు అది ఇది అందులోనే దొక్కుతాం కాబట్టి మంచిగా అవుతుంది.
0: అంటే ఇప్పుడు మక్క తీసేసిన తర్వాత పంట అవశేషాలని భూమిలో కలియదున్నట్టుతోనే అది కూడా కొంచెం బలం వస్తుంది.
1: బలం వస్తుంది, గొడ్లు తిరుగుతాయి, గొడ్లు తిరుగుతాయి, దాంతో పశువులతో కూడా కొంచెం ఎరువు అవుతుంది. ఇక సొప్పదంతా ముక్కినట్టయి మురిగిపోయి కూడా అది కూడా ఒక తాకత్ అవుతుంది,
0: మంచి ఎరువు అవుతున్నది అది కూడా. అయితే ఇప్పుడు ఈ వ్యవసాయం ఇంకేమన్నా పశువులు ఉన్నాయా?
1: పశువులు లేవు, ఇక ఒక బర్రె ఉంది మాకు ఇంటికాడ, ఒక 2 బర్రెలు ఉంటాయి, ఇంత పాలు పిండుకుంటాం. బర్రె పెండ ఇంత ఒక్కోసారి మంద కూడా పడతాం, పట్టి ఇంత పోసుకుంటాం.
0: పొలంకు బలం ఇట్లా ఎన్నెన్లా మీరు ఈ 2 పంటలు చేయబట్టి?
1: 2 పంటలు చేయబట్టి ఒక 20 సంవత్సరాలు అయితే అవుతుంది.
0: అంటే మొదలు ఒక 10 సంవత్సరాలు ఒకటే పంట వేసారు,
1: అప్పుడు నీళ్ళ సౌకర్యం లేకుండా చక్కగా కరెంట్ సక్కగా లేకుండే అప్పుడు ఒక పంటనే పండుతుండే.
0: ఇప్పుడు కొంచెం నీళ్ళ సౌలత నుంచి 2 పంటలు వేస్తాం. ఎట్లా ఉంటున్నాయి దిగుబడులు, ఎట్లా అనిపిస్తున్నది?
1: దిగుబడులు మంచిగా ఉన్నాయి, దిగుబడి మంచిగా ఉన్నాయి, పంటలు మంచిగా పండుతున్నాయి, అందరికి బాగా ఉన్నాయి.
0: ఎట్లా మరి సంతృప్తికరంగా ఉన్నదా మీకు ఇప్పుడు ఈ పంటలు?
1: సంతృప్తి ఉన్నది మాకు, మా చేసే పనికి ఇది, ఈ పనికే తప్ప మాకు ఒక కైకిలు వీలడు, ఒక కైకిలు చేయము, ఇదే చేసుకుని తక్కువ అయినా ఎక్కువ అయినా ఇన్ననే భరించుకుని బతకాలి.
0: అంతే లాభమైనా నష్టమైనా
1: దీంట్లోనే, నష్టమైనా చెప్పి పని చేస్తే ఏం చేస్తాం, మళ్ళీ మాకేం పని ఉంటది, ఎటు చేసినా నష్టమైనా లాభమైనా ఇన్ననే భరిస్తాను.
0: ఎట్లా మరి రైతుకు మంచిగా లాభదాయకం కావాలంటే ఇప్పుడు వాతావరణం సహకరించాలా, పంటలు మంచిగా రావాలా? మరి పంటలు మంచిగా రావాలంటే రైతు స్థాయిలో ఏం చేస్తే మంచిగా ఉంటది?
1: ఏం చేస్తే టైం మీద వర్షాలు పడి, టైం మీద నీళ్లు ఉంటే, టైం ప్రకారం చేస్తే పంటలు మంచిగా ఉంటాయి. ఇక టైం తప్పి ఇప్పుడు వర్షాలు లేవు, ఇప్పుడు నారు పోసి వెనక సిరి వేస్తే అంత రోగాలు వస్తాయి, ఆ సలి ఎక్కువ అయితే పొలం సక్క ఈనది అంత అటువంటి కష్టాలు జరుగుతాయి, దిగుబడి సక్క రాదు.
0: మొత్తం మీద లాభమో నష్టమో కష్టమో ఏదైనా కూడా అందులోనే ఉండి ముందుకు పోతా ఉన్నారు. దాదాపు 30 ఏళ్ళ నుంచి ఈ అనుభవం ఉన్నది, ఈ 30 ఏళ్ల సాగు కూడా సంతృప్తికరంగానే ఉన్నది. మరి ఎప్పుడన్నా మీకు ఇలా అంటే ఏమన్నా తక్కువ అట్లా ఏమన్నా ఫరక్ అనిపించిందా మీరు పడ్డ కష్టంకు?
1: ఎప్పుడైతే ఏం మాకైతే నష్టం అనిపించలే, 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరం నీళ్లు లేకుండే, నీళ్లు లేక ఆరిపోయి కొంచెం వెళ్ళి కొంచెం ఎండిపోయింది, దానికి నీళ్ళు లేని దానికి ఎవరేమి ఏం చేయలేము కాబట్టి, ఇక నీళ్లు ఉన్నప్పుడు అయితే మాత్రం కరెక్ట్ పంట పండుతుంది, కరెక్ట్ మంచిగానే ఉంటుంది. ఈ సంవత్సరం వానాకాలం నేను నాటు కూడా వేయలే, అల్లు కూడా చేసినాం, అట్టి అలికేషన్.

0: కలికైతే కూడా ఒక ఎకరాకు 62 బస్తాలు వెళ్ళినాయి మొన్న
1: మొన్న
0: ఎండాకాలం. ఎండాకాలంలోనే మన ఎండాకాలం మొత్తం అలికేసిన 2 ఎకరాలు అలికినా ఒక ఎకరాకు 62 బస్తాలతో వెళ్ళి నాటేయలే. నాటేస్తే బాగా కష్టం అవుతుందని ఇక నాటేయలే.
1: మంచిది. మరి వెంకన్న గారు, ఈయోడు కూడా మీకు కాలం కలిసి రావాలి, మంచి పంట దిగుబడులు రావాలని ఆకాంక్షిస్తూ మీ ఈ పంట సాగుకు సంబంధించి, ముఖ్యంగా వరి మొక్కకు సంబంధించిన సాగు అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
1: ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగంలో వరి మొక్క పంటల సాగు అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం బెల్లాల గ్రామానికి చెందిన రైతు ఎండపల్లి వెంకన్నతో ముచ్చటిన్నారు. ఈ ముచ్చట పెట్టింది కే లెనిన్. ఈ రైతు అంతరంగం మళ్ళా సోమవారం రాత్రి 7:30 ఇల్లు యాసం కార్యక్రమంలో, మళ్ళా గురువారం శనివారం 7:30 కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రసారమవుతుంది. ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఇయలటి కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ కే లెనిన్. ఈ కిసాన్ వాణి కార్యక్రమం మళ్ళా మంగళవారం, గురువారం, శనివారం రాత్రి 7:30 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:30 ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో సోయా చిక్కుడులో విత్తనోత్పత్తి గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట, అదైనాక వేప ఉత్పత్తులు చీడపీడల నివారణలో వాటి పాత్ర, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట ప్రసారమవుతుంది.

హుషారైన పాటల్ని వినాలనుకుంటే మా ఈ హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 కోడుని జత చేసి 29508 ఇంకో నంబర్ 23008కి ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి మాతో ముచ్చట్ల రూపంలో మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు పంచుకొని నచ్చిన పాటల్ని అడిగి నచ్చు.

మే 2 చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడ్ను జత చేసి ఫోన్ చేయండి.

చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. రోజుకు ఒక ఆపిల్ ఒక సేపు పండు తినడం వలన బరువు నియంత్రణలా ఉండుడే కాదు, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణక్రియ మెరుగవుతుంది. ఈ సేపు పండు తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతూ రక్తపోటును అదుపులో ఉంచుతూ చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మీరు వింటున్న ఈ పాట ప్రియురాలు పిలిచింది చిత్రంలోనిది.

మెయింటైన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో ఉషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో హలో ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడ్ను జత చేసి ఫోన్ చేయొచ్చు.

మేట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఆరోగ్యకరమైన ఆహారం అనగా మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండే సమతుల్యమైన ఆహారం. నిజానికి ఆరోగ్యమైన ఆహారమే తినాలి. అందులో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలా. వీలైనంత మట్టుకు చక్కెరని తక్కువగా వాడాలా. మైదాపిండిని కూడా తక్కువనే వాడాలా. బయట దొరికే ఆహారాన్ని తీసుకోకపోవడం చాలా మంచిది. నీరు ఎక్కువగా తాగాలా.

0: తెలంగాణ యాసావాసులకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో మేడం.
0: అనురాధ అన్నారు కదా.
1: నమస్తే మేడం.
0: నమస్కారం. మంచిగున్నారా?
1: బాగున్నారు.
0: అనురాధ, ఇలా ఆకాశవాణికి ఫోన్ చేసినావు, ఏ పాట వింటావు?
1: మేడం 16 ఏళ్ల వయసుల తిరుమల పువ్వు.
0: తప్పకుండా నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తా. అయితే ఏం చేస్తున్నావు అనురాధ నువ్వు? హౌస్ వైఫ్. మరి వంట అయిందా?
1: వంట అయింది మేడం.
0: ఏం కూర చేసినావు? సొరకాయ. సొరకాయ అన్నమేనా? ఇంకా చపాతీలు జొన్న రొట్టెలు ఏమైనా చేసినావా? సరే అనురాధ, నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడ్ని జత చేసి ఫోన్ చేయండి.

0: తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: మేడం,
0: నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: విద్యానగర్ మేడం.
0: విద్యానగర్. మీ పేరు?
1: బాబారావు.
0: బాబారావు. సరే బాబురావు, ఇలా ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? తప్పకుండా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇట్లనే మళ్ళీ ఒక వారం తర్వాత ఫోన్ చేయండి. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడుని జత చేసి ఫోన్ చేయొచ్చు.

0: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి మరొక శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో
1: హలో,
0: ప్రశాంత్ బంగారిగూడ నుంచి.
1: అవును మేడం,
0: చాలా రోజుల క్రితం ఫోన్ చేసినట్టున్నారు కదా.
1: చాలా రోజు.
0: సరే ప్రశాంత్, ఇలా ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? ఓజీ. ఇంకా శ్రోతలతో ఏమన్నా ముచ్చట్లు చెప్తారా, ఏమన్నా పంచుకుంటారా? వర్షం పడుతుందా మరి, ఎట్లుంది?
1: ఇక్కడైతే వర్షం లేదు మేడం, మన ఆదిలాబాద్లో లేదు. వస్తుందని చూస్తున్నా.
0: కొంచెం వాతావరణం అయితే ఈ రోజు అయితే కొంచెం చల్లగా ఉంది, మరి రాత్రికి పడే ఛాన్స్ ఉందో లేదో తెలియదు. ఇక వర్షం కోసం ఎదురు చూస్తున్నారు ఇక అందరూ. అదే అదే, సరే ప్రశాంత్, నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగి వినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 299

మీరుంచేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. మీరు వింటున్న ఈ పాట జెమిని చిత్రంలోనిది.

0: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్కారం అండి.
0: నమస్కారం.
1: నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎద్దుమైలా నుండి దేవులూరు వీరయ్యని మాట్లాడుతున్నానండి.
0: దేవులూరి వీరయ్య ఇలా ఫోన్ చేసిండ్రు ఆకాశవాణికి. దేవులూరి వీరయ్య ఇలా ఫోన్ చేసిండ్రు.
1: కాదు, దేవునూరి.
0: దేవునూరి, దేవునూరి వీరయ్య.
1: అవునండి.
0: సరే, ఇలా ఫోన్ చేసిండ్రు ఆకాశవాణికి. ఏ పాట వింటారు?
1: ఎమ్మెల్యే మూవీ నుండి ఇది మన ఈ ఆశ అడి ఆశ
0: పాత పాత సినిమా. పాత సినిమా నుంచి మంచి పాట అడుగుతున్నారు ఇక. తప్పకుండా దేవునూరి వీరయ్య, మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థాంక్స్ అ లాట్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. మీరు వింటున్న ఈ పాట నేనున్నాను చిత్రంలోనిది.

ఇయాల్టి ఉషారు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది. ఇప్పుడు ఫోన్ గలనోళ్లు పొద్దుగల 8:45 సింగిడి, 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగి వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 8:45 కావస్తుంది. మరి కొంచెంసేపట్లో సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ 8 9, 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: But the environment of taking risk, again, small enterprises need a large amount of support from the state to be able to do their business safely. How easy is it to commute between two cities in India, in those states? How easy is it for the people to take their products and keep it somewhere where they can come back to and again restart their business the next day? These are very major environmental questions. When those people are working, they have their families. Do those families get the protection that the state should provide? These are some very fundamental questions, which I'm very happy to know that some of the states have actually started looking at very aggressively in terms of providing facilities. The PM Swanidhi scheme is one of those schemes which has actually been remarkable success, precisely because it has understood these challenges and have helped out the cart, the vendors and others to be able to do their business effectively. The small, very, very micro enterprises. But we need more such at the state level. So states have to be able to provide those sort of circumstances to be able to make the business climate useful. And fourth, of course, finally comes along the issue of making the bureaucracy less invasive, giving the business persons the space to develop their business without having to fill up n number of rules and forms. That is a very, very major challenge, because what it does is it makes even the big business annoyed, because they themselves have to put up huge departments to be able to satisfy those sort of things. And simultaneously, they are challenged by the number of rules and regulations that come along to not only for the big business, but also for the small business to try to conform to. So together, these things can be, if these are solved well, the states can actually show a very impressive climb up the investor friendliness index. Yes.
1: All right. Thank you so very much, Shobhmaya, for having joined us and shared your views on the topic. Thank you so much.
0: Thank you very much.
2: You were listening to a discussion on Niti Aayog Investment Friendliness Index 2026, Enhancing Competitive Federalism and Investment Across States. The participants were Shubhamoy Bhattacharjee, Economic Analyst, and Nishit Kumar, Anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 928-909-4044.
3: Spotlight.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పుస్తకంతో సంగీత సౌరభలు పుస్తక ధారావాహిక పట్టణంలో 14వ భాగంలో డికే పట్టమల్ గురించి విశేషాలు వింటారు.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: నాదం సృష్టికి మూలం కాబట్టి సంగీతమే సృష్టికి మూలం. సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకం సంగీత సౌరభాలు. పుస్తకంతో కార్యక్రమంలో ఎలవిందం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పట్టణం 14వ భాగంలో డికే పట్టమల్ గురించి విశేషాలని రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
6: కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని ముగ్గురు స్త్రీలను గురించి మాట్లాడుతూ మూడో స్త్రీరత్నమైన డికే పట్టమ్మాల్ వద్దకు చేరుకున్నాం. ఈ ముగ్గురిలో ఎవరు గొప్పవారు, ఎవరు ముందు ఎవరు వెనక అని కాదు, ముగ్గురూ సమానమైన విద్వత్త గలవారే. పాండిత్యంలో ఒకరికంటే ఒకరు పిసరంత ఎక్కువగానే ఉన్నట్లు చెప్పుకోవాలి. అదంతా బంగారాన్ని తూచినట్టు తూచాలి, అది అసాధ్యం.

కొలతలో పాసంగం కుదరదు. ముగ్గురిలో చివరగా స్వర్గస్థురాలైనది మాత్రం డీకే పట్టమ్మాళ్. 90 సంవత్సరాల నిండు వయస్సులో స్వర్గస్థురాలైనారు. కనుక ఆమెను మూడో రత్నం అనుకున్నాం. ఈ ముగ్గురిలో ఎంఎస్ సుబ్బులక్ష్మి ముందు జన్మించింది. అంటే 16 సెప్టెంబర్ 1916లో జన్మించి 11 డిసెంబర్ 2004లో తమ 88 సంవత్సరాల వయస్సులో స్వర్గస్థురాలైంది. ఎంఎల్ వసంతకుమారి 3 జూలై 1928లో జన్మించి 31 అక్టోబర్ 1990లో తమ 62 సంవత్సరాల వయస్సులో స్వర్గస్థురాలైంది. డీకే పట్టమ్మాళ్ 1 మార్చి 1919లో జన్మించి 16 జూలై 2009లో తమ 90 సంవత్సరాల వయస్సులో స్వర్గస్థురాలైంది. సుబ్బులక్ష్మి జన్మించిన 3 సంవత్సరాలకు పట్టమ్మాళ్ జన్మించి సుబ్బులక్ష్మి తరువాత 5 సంవత్సరాలకు స్వర్గస్థులైనారు. సుబ్బులక్ష్మి జన్మించిన 9 సంవత్సరాలకు జన్మించిన ఎంఎల్ వసంతకుమారి సుబ్బులక్ష్మి కంటే 14 సంవత్సరాల ముందే వెళ్లిపోయినారు. అయినప్పటికీ ఈ ముగ్గురు సంగీత సామ్రాజ్యపు రాణులు. వీరిని ఆంగ్లంలో ది బిగ్ 3 అని వ్యవహరిస్తారు. కర్ణాటక సంగీతానికి ఎనలేని సేవ చేసినారనటం అతిశయోక్తి కాదు. కర్ణాటక సంగీతమంటే ఇది, ఇట్లా ఉండాలి, ఇట్లా గానం చేస్తే జనరంజకంగా సాగుతుంది అని మలితరానికి మార్గదర్శనం చేసినారు. త్యాగరాజస్వామి వారన్నట్లు చక్కని రాజమార్గము పరిచి వెళ్లిపోయినారు. ఇప్పుడు వారి శిష్య ప్రశిష్యులు ఆ రాజమార్గం గుండా నిరాటంకంగా సాగిపోతున్నారు. తమిళనాడు కాంచీపురంలోని ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన పట్టమ్మాళ్ అసలు పేరు అలివేలు. ఆమె తండ్రి దామల్ కృష్ణస్వామి దీక్షితార్ సంగీతాభిమాని. అతడు ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు. అతనికి 3 కొడుకులు 1 కూతురు. రంగనాథన్, నాగార్జున్, తర్వాత పట్టమ్మాళ్, ఆ తర్వాత జయరామన్. దామల్ కృష్ణస్వామి ప్రతిరోజూ సంస్కృత శ్లోకాలను, దండకాలను పూజా సమయంలో పాడేవారు. వాటినే శ్రావ్యంగా, రాగయుక్తంగా పాడి అప్పగించేది పట్టమ్మాళ్. ఆమె గానాన్ని ప్రోత్సహించేవారు. కాని ఆ గానం తమ ఇంటి ప్రాంగణం వరకు మాత్రమే అని అతని అభిప్రాయం. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన బాలిక బయట పాడటం సంప్రదాయ విరుద్ధమని ఆయన భావం. అందువల్ల పట్టమ్మాళ్ గొంతెత్తి పాడే అవకాశం దొరకలేదు. కాని ఒకరోజు పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె పాడిన ఒక పాట విని అందరూ అబ్బురపడిపోగా పాఠశాల యాజమాన్యం ఆమెకు బంగారు పతకాన్ని బహూకరించింది. ఈ విషయం మరునాటి ప్రముఖ తమిళ దినపత్రికలో ప్రచురితమైంది. దాన్ని చూసిన ఆమె తండ్రి కృష్ణస్వామిగారు చాలా బాధపడినారు. ఈమె పెళ్లికి ఇవన్నీ అవరోధాలవుతాయని అతని భావన. ఈ సంఘటనను మర్చిపోకముందే కొలంబియా గ్రామ్ఫోన్ రికార్డింగ్ వారు చిన్నారి పట్టమ్మాళ్ పాటలను రికార్డు చేయడానికి వచ్చినారు. దానికి ఆమె తండ్రి సహజంగానే అభ్యంతరం తెలిపినాడు. అప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ పిఎస్ శ్రీనివాసన్ పట్టమ్మాళ్ సంగీతం దైవదత్తమైనదని, ఆమె భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని నచ్చచెప్పడమేగాక ఆ అమ్మాయి పెళ్లి జరగదేమో అనే బెంగ మాత్రమే అయితే తన మేనల్లునితో పట్టమ్మాళ్ పెళ్లి జరిపిస్తానని హామీ ఇచ్చి ఒప్పించి పట్టమ్మాళ్తో పాడించి రికార్డు చేయించినాడు. అది మొదలు కొలంబియా కంపెనీ వారు ఆమె అసంఖ్యాకమైన పాటలను రికార్డు చేసినారు. అదెంతవరకు సాగిందంటే చిన్నారి పట్టమ్మాళ్ను అందరూ కొలంబియా పాపాయి అనడం ప్రారంభించినారు. అంతేగాక డాక్టర్ పిఎస్ శ్రీనివాసన్ తామిచ్చిన హామీని నెరవేర్చినాడు కూడా. కొలంబియా గ్రామ్ఫోన్ రికార్డింగుల ద్వారా బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన పట్టమ్మాళ్ 10 సంవత్సరాల పిన్న వయసులోనే మద్రాస్ కార్పొరేషన్ రేడియోలో పాడింది. ఇప్పుడు దాన్నే ఆలిండియా రేడియో అని, తమిళంలో చెన్నై వానులి నిలయం అని అంటున్నారు. ఆ తర్వాత తమ 13 సంవత్సరాల వయసులో, అంటే 1932లో మద్రాస్ రసికరంజని సభలో కచేరీ చేసింది పట్టమ్మాళ్. ఇక ఆమె సంగీతానికి అడ్డుకట్ట వేయలేమని తేలిపోయింది. అందుకే ఆమె తండ్రి దామల్ కృష్ణమూర్తి దీక్షితార్ ప్రోత్సహించినారు.

ఆమె పేరు ముందు ఉండే రెండు పొడి అక్షరాలు ఆమె తండ్రి పేరు మాత్రమే. డికే అంటే దామాల్ కృష్ణమూర్తి. మద్రాసులో తొలిసారి ద ఎగ్మోర్ మహిళా సమాజంలో కచేరీ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందింది పట్టమ్మాల్. డికే పట్టమ్మాల్ సంగీత ప్రయాణానికి దిశానిర్దేశం చేసిన డాక్టర్ పిఎస్ శ్రీనివాసన్ అన్నమాట ప్రకారం తన మేనల్లుడు ఆర్ ఈశ్వరన్తో పట్టమ్మాలు వివాహం జరిపించినాడు. ఈశ్వరన్ ఆనాడే ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యాధికుడు. అతడు పట్టమ్మాల్ సంగీతాన్ని ప్రోత్సహించడమేగాక తన ఉద్యోగాన్ని సహితం వదిలి పూర్తి సమయం ఆమె కచేరీలను పర్యవేక్షించడమే పనిగా పెట్టుకుని ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. డికే పట్టమ్మాల్ ముత్తుస్వామి దీక్షితార్ మనుమడు అంబి దీక్షితార్ వద్ద దీక్షితార్ కృతులను నేర్చుకున్నారు. అంతేగాక ముత్తుస్వామి దీక్షితుల కృతులను గానం చేయడంలో నిధి వంటి వారని పేరుగాంచిన టిఎల్ వెంకట్రామ అయ్యర్ వద్ద కూడా నేర్చుకున్నారు. ఆనాటి సంగీత మేరు శిఖరం వంటి వారైన అరియక్కుడి రామానుజయ్యం గారు వద్ద సంగీతం నేర్చుకోవాలనే కోరిక పట్టమ్మాల్కుండేది. దానికి ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. కాని తమ వయస్సు సహకరించనందున తన ప్రియశిష్యుడైన వైద్యనాథన్ చేత పట్టమ్మాల్కు తమ సంప్రదాయ సంగీతాన్ని నేర్పించినారు. జావళీల సంగీతకర్తగా పేరుగాంచిన నారాయణస్వామి నాయుడు వద్ద జావళీలు నేర్చుకున్నది. పాపనాశన్ శివన్ కృతులను ఆయన వద్దనే నేర్చుకునే అరుదైన అవకాశం పట్టమ్మాల్కు లభించింది. అప్పాదొరై ఆచార్యుల వద్ద తిరుప్పావై పాశురాలను గానం చేసే పద్ధతులను నేర్చుకున్నది. ప్రఖ్యాత వీణా విద్వాంసురాలు వీణ ధనమ్మాల్ కూతురు రాజలక్ష్మి వద్ద అపురూపమైన పదాలు నేర్చుకునే అవకాశం కూడా పట్టమ్మాల్కు దక్కింది. ముఖ్యంగా దారిచూచుచున్నాడే అనే శంకరాభరణం, మొగుడొచ్చి అనే షహనారాగం, ఇటురారమ్మని బిహాగ్ రాగం వంటి పదాలు పట్టమ్మాల్ కంఠంలో మధురంగా పలికేవి. తన పేరు ముందు వీణ చేర్చుకున్న ధనమ్మాల్ ఆనాటి గొప్ప వైనుకురాలు. ప్రవీణ అన్న పదానికి చక్కని ఉదాహరణ అంటే బాగా వీణ వాయించగలదని అర్థం. ఆమెను ఆ కాలంలో ఎంత గౌరవించేవారంటే ఆమె ఇంటి ముందరికి వచ్చేసరికి మంగళ వాయిద్యాలు మేళతాళాలు ఆగిపోయేవట. కొంత దూరం వెళ్లిన తర్వాత వాయించేవాళ్లు. ఆమె ముందర వాయించేంతటి సాహసం చెయ్యగలమా అని వారంటే ఆమె ఎంతటి సరస్వతీ సమానురాలో అర్థం చేసుకోవచ్చు. అటువంటి వారి స్మరణ వస్తేనే నతమస్తకులు కావాలి. అంతకంటే ఎక్కువ మనమేమీ చెయ్యలేము. ఇది విషయాంతరమే అయినా ఒక సంగీత సరస్వతిని స్మరించుకునే అవకాశం వచ్చింది గనుక చెప్పుకున్నాం. త్యాగరాజస్వామి వారి కృతులను భావాన్ని అర్థం చేసుకుని గానం చెయ్యాలని భావించి తెలుగు నేర్చుకున్నది పట్టమ్మాల్. అందుకే ఆమె పాడిన త్యాగయ్య కృతులు భావాత్మకంగా ఉంటాయి. ముఖ్యంగా హరికాంభోజి రాగంలో పాడిన రామనన్ను బ్రోవరా అనే కృతిని ఉదాహరించవచ్చు. అట్లాగే పార్థసారథి నన్ను పాలింపరారా అనే మధ్యమావతి రాగ కృతి కూడా. కర్ణాటక సంగీత విద్వాంసులకు త్యాగరాజస్వామి వారంటే అమితమైన గౌరవాదరాలున్నప్పటికీ వారు త్యాగయ్య కృతులను తమిళంలో రాసుకుని భావార్థాలకు ప్రాధాన్యత లేకుండా శాస్త్రశుద్ధంగా లయాత్మకంగా తాళం తప్పకుండా పాడతారు. పట్టమ్మాలట్లా చెయ్యలేదు. రాగం తానం పల్లవి అనేది కేవలం మగవారు మాత్రమే పాడగలరనే అభప్రద ఒకటుండేది. దాన్ని పటాపంచలు చేస్తూ మగవారికి ధీటుగా రాగం తానం పల్లవి పాడి శభాష్ అనిపించుకున్నది పట్టమ్మాల్. కర్ణాటక సంగీతంలో అనితర సాధ్యమనిపించే పల్లవి గానంలో నైపుణ్యం సాధించి పల్లవి పట్టమ్మాల్ అని పిలిపించుకున్నది. పల్లవి గానంలో నిష్ణాతులైన నాయన పిల్లయ్య వద్ద పల్లవి గానాన్ని నేర్చుకుని దాన్ని కరతలామలకం చేసుకున్నది పట్టమ్మాల్. ఆ కాలంలో పాల్గాట్ టిఎన్ మణియయ్యర్ అనే గొప్ప మృదంగ విద్వాంసుడుండేవారు. మృదంగ వాదనమనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన పేరే. వారిని అపర నందీశ్వరుడనేవారు. వారు మగవారికి మాత్రమే మృదంగం వాయించేవారు. అయితే తమ నిబంధనలను తామే సవరించుకుని డికే పట్టమ్మాల్కు మృదంగ సహకారం అందించినాడు. సాధారణంగా గాయకుడు లేదా గాయికను అనుసరించి మృదంగం నడుస్తుంది. కాని ఇక్కడ అది వ్యతిరేకమవుతుంది. అంతటి మార్ధంగికునికి అనువుగా గానం చేయడమంటే ఎవరికైనా భయమే. కాని
పట్టమ్మ.

0: గానం నల్లేరుపై బండివలే సాగిపోయేది. పాల్ఘాట్ మణి ఆమెకు మృదంగ సహకారం అందించినాడంటే ఆమెలోని సరస్వతికి తలవంచినాడనుకోవాలి. అంతటి విద్వాంసుడు తన నిబంధనను సడలించి తనకు మృదంగ సహకారం అందించినందుకు పట్టమ్మాలు కృతజ్ఞతలు తెలపకుండా ఉండదు కదా. పాల్ఘాట్ మణి అయ్యర్ కూతురు లలితను తన కొడుకు శివకుమార్కిచ్చి పెళ్లి చేయించడమేగాక తన కోడలిని తనంతటి గాయికగా తీర్చిదిద్దింది. ఆ విధంగా పాల్ఘాట్ మణి అయ్యర్ను తన వియ్యంకునిగా మార్చుకున్నది. ఆమె కొడుకు శివకుమార్ కూడా మృదంగ విద్వాంసుడే. ఈనాడు శివకుమార్ లలితల కూతురు నిత్యశ్రీ మహాదేవన్ ప్రముఖ గాయిక. తన నాయనమ్మ మాతామహుల కీర్తి పతాకాన్ని సంగీతాకాశంలో గర్వంగా ఎగురవేస్తున్నది. పట్టమ్మాళ్ రెండో కొడుకు పేరు లక్ష్మణ కుమార్. అతనికి ప్రఖ్యాత ఆంగ్ల రచయిత ఆర్కే నారాయణ్, ప్రముఖ చిత్రకారులు ఆర్కే లక్ష్మణ్ల మరో సోదరుడు ఆర్కే పట్టాభి గారి కుమార్తెను తన రెండో కోడలిగా తెచ్చుకున్నది పట్టమ్మాళ్. అంటే సంగీత సాహిత్య చిత్రలేఖనాలు ఆ కుటుంబంలో సమాన గౌరవాన్ని పొందుతున్నాయన్నమాట. డీకే పట్టమ్మాల్కు మృదంగ సహకారమందించిన తర్వాత పాల్ఘాట్ మనేయ్యర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంఎల్ వసంతకుమారిలకు కూడా మృదంగ సహకారమందించి తన నియమాన్ని సడలించుకున్నారు. పట్టమ్మాల అన్నలు రంగనాథన్, నాగార్జునన్లు పట్టమ్మాలంతటి పేరు ప్రఖ్యాతులు పొందకపోయినా వారూ సంగీత విద్వాంసులే. పట్టమ్మాల్ తమ్ముడు డీకే జయరామన్ మాత్రం పట్టమ్మాల్ పట్టశిష్యుడు. తొలుత అక్కతో కలిసి గాత్ర సహకారం అందించేవాడు. తరువాత సొంతంగా కచేరీలు చేసి బాగా పేరు సంపాదించినాడు. ఇతనికి పట్టమ్మాలంటే దేవత, అంతగా గౌరవించేవారు. అతని శిష్యుడు విజయశివ ఈనాడు ప్రముఖ గాయకుడు. విజయశివ కొంతకాలం పట్టమ్మాల్ వద్ద కూడా సంగీతాన్ని అభ్యసించినాడు. పట్టమ్మాల్ అందుకున్న అవార్డులకు లెక్కలేదు. మ్యూజిషియన్ టైగర్ గా పేరు ప్రఖ్యాతులు పొందిన టైగర్ వరదాచార్యర్ పట్టమ్మాల్కు గాన సరస్వతి బిరుదునిచ్చినారు. అది 10 పద్మభూషణాల పెట్టు. సంగీత నాటక రత్న, సంగీత నాటక అకాడమీ అవార్డు, సంగీత నాటక కళానిధి వంటి పురస్కారాలతో పాటు ఫెలో ఆఫ్ సంగీత నాటక అకాడమీగా ఎన్నికైంది పట్టమ్మాల్. భారత ప్రభుత్వం పట్టమ్మాల్ను 1971లో పద్మభూషణ్, 1998లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలోని ఆచారాలనే సంకెళ్లను ఛేదించుకుని సమాజంలో గొప్ప పేరు తెచ్చుకున్న స్త్రీలు ముగ్గురు కనబడుతున్నారు. బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి గజ్జెగట్టి భరతనాట్యంలో పాండిత్యాన్ని సంపాదించి కీర్తి ప్రతిష్టలు పొంది సంగీత నాట్య విద్యాలయాన్ని స్థాపించి ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన రుక్మిణీదేవి అరుండేల్. బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చి నాట్యం నేర్చుకుని ముఖానికి రంగు పూసుకుని వెండి తెరపై మెరిసి ఔరా అనిపించుకోవడమేగాక కలం పట్టి సాహిత్యాన్ని మధించి అత్తగారి కథలను అజరామరం చేసి సంగీత విద్యతో దానేదార్ ఆవాజుతో గళమెత్తి గానం చేసి అన్ని రంగాల్లో తనకు తానే సాటి అని నిరూపించుకుని సినిమా రంగంలో నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, గాయికగా ఒక వెలుగు వెలిగి ఆత్మవిశ్వాసంతో ఎవరికీ తలవంచని పి భానుమతి సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుండే వచ్చింది. కానైతే ఆనాడు శాస్త్రీయ సంగీత పునాదులున్న పి లీల, ఎస్ వరలక్ష్మి, టంగుటూరి సూర్యకుమారిలకు ధీటుగా నిలబడి చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న భానుమతి ధన్యురాలు. ఇక మూడోవారు డీకే పట్టమ్మాలుగాక మరెవరు?
1: ఇంతవరకు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 14వ భాగంలో డీకే పట్టమ్మాల్ గురించి విశేషాలు విన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇయాల్టి పుస్తకంతో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కోతి మోతి ఎల్లయ్య కథ వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శామ్యే గజల్.

శామ్య గజల్ కార్యక్రమంలో ఎలవిందం హరిహరన్ పాడిన గజల్లు మూడవ భాగాన్ని. హరిహరన్ ఈయన ప్రముఖ భారతీయ నేపథ్య గాయకుడు. ఈయన మలయాళ, హిందీ, కన్నడ, మరాఠీ, భోజ్పూరి, తెలుగు సినిమాలలో కూడా పాటలు పాడాడు. గజల్ గాయకుడు కూడా. 2004 భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఈయనను సత్కరించింది. 500కు పైగా తమిళ సినిమా పాటలు పాడాడు. దాదాపు 1000 దాకా హిందీ పాటలు పాడాడు. హరిహరన్కు కేరళ రాష్ట్ర ఫిల్ము అవార్డులు, స్వరలయ యేసుదాస్ అవార్డు, తమిళనాడు రాష్ట్ర ఫిల్ము అవార్డు, నంది అవార్డు, ఆసియానెట్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా లభించాయి.

ఇంతవరకు శామ్య గజల్ కార్యక్రమంలో హరిహరన్ పాడిన గజల్లు మూడవ భాగం విన్నారు. ఇయాల్టి శామ్య గజల్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి శనివారం రాత్రి 9:45 ప్రసారం అవుతుంది. రేపు రాత్రి 9:45 ఇగ ఈ నుండి కార్యక్రమంలో ప్రముఖ తత్వకవి యోగి పరమేశ్వరయ్య జీవిత విశేషాలు, రచనల గురించి, వారి సన్నిహితులు దేవుళ్ళ శివుడయ్య మల్లెల కబీర్దాస్తో ముచ్చట ఇంటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 10:00 కావస్తుంది. మరికొచ్చేసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: ये थी सितार पर प्रस्तुत राग मिश्र पीलू में धुन। कलाकार थे देवव्रत मिश्र। संगीत के अखिल भारतीय कार्यक्रम में आज आपके साथ तबले पर संगति की प्रशांत मिश्र ने। आकाशवाणी के वाराणसी केंद्र पर रिकॉर्ड इस कार्यक्रम का प्रसारण आकाशवाणी के दिल्ली केंद्र से किया गया।
1: दिस वॉज धुन इन राग मिश्र पीलू प्लेड ऑन सितार बाई देवव्रत मिश्रा इन टुनाइट्स नेशनल प्रोग्राम ऑफ म्यूजिक। अकम्पनींग हिम ऑन तबला वॉज प्रशांत मिश्रा। अर्लियर रिकॉर्डेड एट आकाशवाणी वाराणसी, दिस प्रोग्राम केम टू यू फ्रॉम दिल्ली स्टेशन ऑफ आकाशवाणी।
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం తడిగా ఉంది. గాలిలో తేమ శాతం 88%, గాలి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గాను ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. పొద్దుగల్ల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు. మాండలికలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట 8వ భాగం ఇంటరు.

6:20 పల్లె పదాలు కార్యక్రమంలో జైనత్ మండలం మాకోడ గ్రామానికి చెందిన మద్ది వెంకన్న బృందం పాడిన బాజీరావు బాబాపై రాసిన పాటలు మొదటి భాగం వింటారు. తలమడుగు చెందిన ఎల్చల్ వార్ మాణిక్ రావు బృందం పాడిన తుక్కుడోజీ మహారాజు భజనలు మొదటి భాగం ప్రసారం అవుతుంది. ఏడు 7:15 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో సోయా చిక్కుడులలో విత్తనోత్పత్తి గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట, వేప ఉత్పత్తులు చీడపీడల నివారణలో వాటి పాత్ర గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట ప్రసారం అవుతుంది. 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కోతి మూతి ఎల్లయ్య కథ ఇంటారు.

9:45 ఈగ ఈ నుండి కార్యక్రమంలో ప్రముఖ తత్వకవి యోగి పరమేశ్వరయ్య జీవిత విశేషాలు రచనలు గురించి వారి సన్నిహితులు దేవుళ్ళ శివుడయ్య మల్లెల కబీర్దాస్ తో ముచ్చట ప్రసారం అవుతుంది. 10:00 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో భాగ్యనగరం నాటకం మొదటి భాగం వింటారు. ఇవే కాకుండా పొద్దుగల 8:45 సింగిడి, 5:00 మాట చెప్పుండ్రి పాట అయిన ప్రసారం అవుతుంది.

ఆకాశవాణి సమయం. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి సమయం 11:04 కావస్తుంది. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 MHz FM పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ పై రేపు ఉదయం 5:50 ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారాలు షురూ అవుతాయి. అంతవరకు